ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 22 రోజు, క్రీస్తుశకం 2026, మే నెల 22 తారీఖు శుక్రవారం. వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ జరుపుకుంటున్నాం. అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ప్రతిరోజు, అంటే ప్రతి సంవత్సరం ఇదే రోజు జరుపుకుంటారు. జీవజాతుల పరిరక్షణ మరియు పర్యావరణ సమతుల్య గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. 1992 నైరోబీలో జరిగిన సదస్సులో ఈ తీర్మానాన్ని అంగీకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు జీవ విద్యానికి నిలయాలు. కృష్ణా గోదావరి మడఅడవులు, అమ్రాబాద్ కవ్వాల్ మరియు శేషాచలం అడవులు ఎన్నో అరుదైన వృక్ష జంతు జాతులకు ఆవాసాలుగా ఉన్నాయి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం అందరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు నాటాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. 2026 థీమ్ యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. అలాగే మనము యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ కూడా జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రచారం. ఇది ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నిర్వహిస్తుంది మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నేతృత్వంలో జరుగుతుంది. ఇది మొదటిసారి 2007 గుర్తించబడింది. 2013 వరకు నిర్వహించబడలేదు. ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. ఈ వారం జాతీయ మరియు స్థానిక స్థాయిలలో నడక మరియు సైక్లింగ్ను సురక్షితంగా చేయడానికి చర్యలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం, వ్యాపారాలు మరియు పాఠశాలలు వంటి వివిధ వాటాదారులు తీసుకోగలిగే నిర్దిష్ట చర్యలను తెలియజేస్తుంది. అలాగే జరతోస్త్ నోదిసి అనే పండుగ జరుపుకుంటున్నాం. ఇది పార్సీ జొరాస్ట్రియన్ మతానికి చెందిన పవిత్రమైన పండుగ. జొరాస్ట్రియన్ మతస్థాపకుడైన జరతుష్ట మహర్షి జన్మదినాన్ని ఈ రోజున జరుపుకుంటారు. జరతుష్ట మహర్షి దాదాపు 3500 సంవత్సరాల క్రితం పర్షియా, అంటే నేటి ఇరాన్లో జన్మించారు. ఆయన జొరాస్ట్రియనిజం అనే ప్రపంచంలోని అతిపెద్ద పురాతన మతాలలో ఒకటైన మతాన్ని స్థాపించారు. ఆయన బోధనలు అవెస్తా అనే పవిత్ర గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. ఈరోజు అగ్ని ఆరాధన, అగ్నిని పవిత్రంగా భావిస్తారు మరియు అగ్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరియు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అవెస్తా భాషలో మంత్రాలు పఠిస్తారు. పవిత్ర దుస్తులు ధరిస్తారు. పవిత్ర దారాని అంటే కుస్తీ కడతారు. కుటుంబ సమేతంగా సమావేశమవుతారు. ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. భారతదేశంలో పార్సీలు ముఖ్యంగా మహారాష్ట్రలో నివసిస్తారు. టాటా, గోద్రేజ్ వంటి ప్రముఖ వ్యాపార కుటుంబాలు పార్సీ మతానికి చెందినవారే. ఇది ప్రపంచంలో అతి పురాతన మతాలలో ఒకటి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:00, దేశభక్తి గీతం విందాం.

మరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చనలో దేవి స్తోత్రాలు మరియు నాటకేకాలం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్.
1: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా దివ్య ఖురాన్లో ఇలా ఆజ్ఞాపించున్నాడు, వఖజా రబ్బుక ఇలా తఅబుదు వ ఇల్లా ఇయాహు వబిల్ వాలిదైన ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందక అల్ కిబర అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫిమ్ వలా తన్హరుహుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. అనగా, మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించున్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారు ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ అని కూడా అనకు. మరి వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు. ఒక వ్యక్తి మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, యా రసూలుల్లాహ్, నేను నా తల్లిని 7 హజ్ యాత్రకు తీసుకెళ్లాను. ఆమెను నా భుజాలపై మోస్తూ కాబా ప్రదక్షిణలు చేపించాను. దీని ద్వారా నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీరిపోయి ఉంటుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, నీవు నీ తల్లి గర్భంలో ఉండగా నీవు గర్భంలో కదులటం వలన ఆమెకు ఒక్కసారి కలిగిన నొప్పి బాధ రుణం కూడా తీరలేదు. ఆ విధంగా నువ్వు ఎన్నిసార్లు కదిలావో, ఆమె ఎన్నిసార్లు నొప్పి సహించి ఉంటుందో ఆలోచించు. తల్లి రుణం ఎన్నడూ తీరనిది. దైవప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఉన్నత స్థానం పొంది ఉన్నారు. ఆయన అల్లాతో సంభాషించేవారు. అందుకే ఆయనను కలీముల్లా అని కూడా పిలుస్తారు. అంటే అల్లాతో సంభాషించేవారు అని అర్థం. ఒకరోజు హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాను, ఓ అల్లా, స్వర్గంలో నా సహచరుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, అతనిని కలుసుకోవాలని ఉంది అని కోరుకున్నారు. స్వర్గంలో నీ తోడుగా నీ సహచరుడిగా ఉండేవాడు ఫలానా ఊరిలో ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడు, వెళ్ళి అతన్ని నీ కలుసుకోమని అల్లా సమాధానం పలికాడు. హజరత్ మూసా అలైహిస్సలాం వెంటనే అతనిని వెతుక్కుంటూ అతని దుకాణం వద్దకు చేరి నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, కాసేపు నిరీక్షించండి అన్నాడు అతను. స్వర్గంలో నా సహచరుడి స్థానం పొందిన ఇతను చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహంతో ఆయన అక్కడే కూర్చున్నారు. తన పని ముగించుకొని దుకాణం మూసి హజరత్ మూసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని ఇంటికి చేరాడు అతను. అతని ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఓ ముసలి ఆవిడ తప్ప ఇంకెవరూ లేరు. ఆ ముసలి ఆవిడ అతని తల్లి. అతను గబగబా పిండి కలిపి రొట్టెలు కూర తయారు చేశాడు. తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా లేవమ్మా భోజనం చేద్దు గాని అని చెప్పి రెండు చేతులతో పట్టుకుని ఆమెను లేపాడు. ఆమె ముఖం కడిగాడు, రొట్టెలు తన చేతులతో తినిపించాడు, నీరు త్రాగిచ్చాడు. ఆమె మూతి తుడిచి పడుకోబెట్టాడు. ఆమె పడుకునే ముందు రెండు చేతులెత్తి ఏదో ప్రార్థన చేసింది. ఇది అంతా గమనిస్తున్న మూసా అలైహిస్సలాంకు ఆమె చేసిన ప్రార్థన వినిపించలేదు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, రండి ఇప్పుడు మనమిద్దరం భోజనం చేద్దామన్నాడు. ఆగు, ముందు మీ తల్లిగారు రెండు చేతులెత్తి ఏమని ప్రార్థన చేశారు చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రతిరోజు నేను దుకాణం మూసి ఇంటికి వచ్చి ముందు రొట్టెలు చేసి ఆమెకు తినిపించందే నేను తినను. ఆమె మంచం నుండి లేవలేదు, నేనే భోజనం తినిపిస్తాను, ఆమెకు సేవ చేస్తాను. ప్రతిసారి ఆమె రెండు చేతులెత్తి, ఓ అల్లా, నా కొడుకును స్వర్గంలో నీ ప్రేమైన ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, ఆమె ప్రార్థన అల్లా ఆమోదించాడు, నేనే ఆ ప్రవక్త మూసా అలైహిస్సలాం. అది విని అతని కళ్ళలో నీళ్లు గిర్రనా తిరిగాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సామాన్యుడికి దైవ ప్రవక్తలలో ఉన్నత స్థానం కలిగి ఉన్న హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం స్వర్గంలో లభించుటకు అతను తల్లికి చేసుకున్న సేవయే కారణం. ఒక ఇంజనీరు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించి, ఆమె మరణ సమయంలో నాకు కబురు చేస్తే నేను వస్తాను అని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత అతని తల్లి తుదిశ్వాస విడిచే సమయం వచ్చింది. నిర్వాహకులు అతనిని ఫోన్ చేసి చెప్పారు. అతను వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మా నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఆమె బలహీన స్వరంతో చెప్పింది, ఈ ఓల్టేజ్ హోమ్లో ఉన్న ఫ్యాన్లు సరిగా లేవు. వేసవి కాలంలో ఇక్కడ ఉన్న వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని రిపేరు చేయించు లేదా నీ సొంత ఖర్చుతో కొత్త ఫ్యాన్లు కొన్ని దానం చేయి. ఇదే నా చివరి కోరిక అంది ఆ తల్లి. అతను ఆశ్చర్యంగా, అమ్మా, దీనివల్ల నీకు ఏమి లాభం? నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ ఫ్యాన్లు నా కోసం కాదు నాయనా, నీకోసం అంది ఆ తల్లి. నా కోసమా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, నీవు ముసలావాడి అయినప్పుడు నీ కుమారులు నిన్ను ఇదే ఓల్టేజ్ హోమ్లో చేర్పిస్తే ఫ్యాన్లు లేక నీకు ఇబ్బంది కలిగితే నా ఆత్మ క్షోభిస్తుంది. మరణించినా కూడా మమతను మరవని ఆ మహాతల్లి అంది. ఇది తల్లి ప్రేమ. ప్రేమను ఎలా చూపించాలో నాన్నకు తెలీదు, ప్రేమను ఎలా దాచుకోవాలో అమ్మ ఎరుగుదు. తమ బిడ్డలను ప్రేమించడమే వారికి తెలుసు కనుక ఖురాన్ వారితో విసుక్కునిచ్చి అని కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు. వారితో మర్యాదగా మాట్లాడడంలోనే మన జీవన సాఫల్యం దాగి ఉన్నది.
0: మీరింతవరకు సయ్యద్ అబూబకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లో.

0: వేసవి కాలంలో చేపల పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు. రసాయన పదార్థాల వినియోగం విషయానికొస్తే వేసవి కాలంలో చెరువులో నీటి నాణ్యత వేగంగా మారిపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో రసాయన పదార్థాల వినియోగం అవసరమవుతుంది. అయితే ఇవి ఎప్పుడు పరిమిత మోతాదులో అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. సరైన విధంగా ఉపయోగిస్తే చెరువుల్లోని హానికర పరిస్థితులను నియంత్రించి చేపలకు అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చు. చెరువులో సూక్ష్మజీవులు మరియు పరాన్నజీవులు అధికంగా పెరిగినప్పుడు వాటిని నియంత్రించడానికి ఎకరానికి 2-3 PPM మోతాదులో పొటాషియం పర్మాంగనేట్ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇవి చేపలపై ఉండే బాహ్య పరాన్నజీవులను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే చెరువులో అమ్మోనియా వంటి విష పదార్థాలు పెరిగినప్పుడు బాసిల్లస్ ఆధారిత ప్రోబయోటిక్స్ ను ఎకరానికి 1-2 కిలోల మేర నీటిలో కలిపి వేయడం ద్వారా హానికర బ్యాక్టీరియా వృద్ధి తగ్గి నీటి నాణ్యత మెరుగుపడుతుంది. అదేవిధంగా మొలాసిస్ ను ప్రోబయోటిక్స్ తో కలిపి వాడడం ద్వారా సూక్ష్మజీవుల క్రియాశీలత పెరిగి అమ్మోనియా మరియు నైట్రేట్ స్థాయిలు కూడా తగ్గుతాయి. కొన్ని సందర్భాల్లో నీటిలో కరిగిన ప్రాణవాయువు ఆకస్మికంగా తగ్గినప్పుడు దాన్ని పెంచడానికి, అదేవిధంగా నీటిలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తగిన మోతాదులో అంటే నిపుణుల సహాయంతో ఉపయోగించవచ్చు. రసాయన పదార్థాలను అధికంగా లేదా తప్పుగా వాడితే నీటి నాణ్యత మరింత దెబ్బతినే అవకాశముంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో చేపలకే హానికరంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ఈ పదార్థాలను ఉపయోగించే ముందు చెరువు పరిస్థితిని గమనించి సరైన మోతాదు నిర్ణయించడం చాలా అవసరము. సాధ్యమైనంత నిపుణుల సూచనలు మాత్రమే ఉపయోగించి వినియోగించుకోవాలి. ఈ విధంగా రసాయన పదార్థాలను జాగ్రత్తగా శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగిస్తే వేసవి కాలంలో చెరువులో ఏర్పడే సమస్యలను సమర్థవంతంగా నియంత్రించి చేపల ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు. చేపల పెంపకంలో ఆహార నిర్వహణ చాలా కీలకమైన అంశము. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు చేపల శరీర క్రియలు వేగంగా జరిగి ఒకవైపు ఆహార అవసరం పెరిగినా మరోవైపు నీటి నాణ్యత త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ సమయాల్లో ఆహారం ఇచ్చే విధానంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపలకు అవసరమైనంత మాత్రమే ఆహారాన్ని ఇవ్వడం అత్యంత ముఖ్యము. అధికంగా ఆహారం వేస్తే చేపలు తినని భాగం చెరువులో మిగిలి కుళ్ళిపోతుంది. దీనివల్ల నీటిలో విష పదార్థాలు పెరిగి కరిగిన ప్రాణవాయువు తగ్గిపోతుంది. ఫలితంగా చేపలకు ఒత్తిడికి లోనవుతాయి. కాబట్టి ప్రతిరోజు చేపల ఆహార స్వభావాన్ని గమనించి మోతాదును నిర్ణయించడం మంచిది. ఆహారం ఇచ్చే సమయం కూడా చాలా ముఖ్యమే. మధ్యాహ్న వేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చేపలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవు. అందువల్ల ఉదయం తొందరగా లేదా సాయంత్రం చల్లని సమయాల్లో ఆహారాన్ని వేయడం ఉత్తమము. ఈ సమయంలో చేపలు చురుకుగా ఆహారాన్ని తీసుకుంటాయి, తద్వారా వృధా కూడా తగ్గుతుంది. సమతుల్య పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వడం ద్వారా చేపల వృద్ధి మెరుగుపడుతుంది. ప్రోటీన్, శక్తి, ఖనిజాలు మరియు విటమిన్లు సరైన మోతాదులో ఉన్న ఆహారము చేపల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అదేవిధంగా రోజు ఒకే సమయానికి ఆహారం ఇవ్వడం అలవాటు చేయడం ద్వారా చేపలు ఆ సమయానికే ఆహారాన్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటాయి. దీనివల్ల ఆహారం కూడా వృధా తగ్గి పెంపకం ఖర్చులు కూడా తగ్గుతాయి. చెరువులో మిగిలిపోయిన ఆహారం కనిపిస్తే వెంటనే తొలగించడం ద్వారా నీటి నాణ్యతను కాపాడుకోవచ్చు. చేపల ఆరోగ్యం విషయానికొస్తే వేసవి కాలంలో చేపల ఆరోగ్యాన్ని కాపాడడం చేపల పెంపకంలో అత్యంత ముఖ్యమైన అంశము. అధిక ఉష్ణోగ్రతలు, నీటిలో కరిగిన ప్రాణవాయువు తగ్గిపోవడం, నీటి నాణ్యత మార్పులు వంటి కారణాల వల్ల చేపలు త్వరగా ఒత్తిడికి గురవుతాయి. ఈ పరిస్థితుల్లో వ్యాధులు సులభంగా వ్యాపించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల రైతులు చెరువుల్లో చేపల ప్రవర్తనను ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. చేపలు సాధారణంగా చురుకుగా తిరుగుతూ ఆహారాన్ని తీసుకుంటాయి, కానీ అవి నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చడం, గుంపులుగా ఒకే చోట చేరడం, ఆహారాన్ని తినకపోవడం, నెమ్మదిగా కదలడం వంటి లక్షణాలు కనిపిస్తే సమస్యకు సంకేతంగా భావించాలి. కొన్ని సందర్భాల్లో చేపల శరీరంపై మచ్చలు, గాయాలు లేదా రంగు మార్పులు కనిపించవచ్చు. ఇవి వ్యాధుల లక్షణాలు కావచ్చు. ఈ విధమైన పరిస్థితుల్లో ముందుగా నీటి నాణ్యతను సరిచేయడం చాలా ముఖ్యం. అవసరమైతే చెరువుల్లో వ్యవసాయ సున్నాన్ని ఎకరాకు 200 నుంచి 300 కిలోల మోతాదులో వేసుకోవచ్చు. ఇది నీటి గుణాత్మక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చెరువుల్లో విష పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు జియోలైట్ ఎకరానికి 20 నుంచి 25 కిలోల వరకు వేయడం ద్వారా అమోనియా ప్రభావాన్ని తగ్గించవచ్చు. బాహ్య పరాన్నజీవులు లేదా సూక్ష్మజీవుల సమస్యలు ఉన్నప్పుడు పొటాషియం పర్మాంగనేటును సాధారణంగా లీటర్ నీటికి 2 నుంచి 3 మిల్లీగ్రాములు మోతాదులో ఉపయోగించుకోవచ్చు. ఇది చెరువులోని హానికర జీవులను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఉప్పును ఎకరానికి 80 నుంచి 100 కిలోల మోతాదులో ఉపయోగించడం ద్వారా చేపలపై ఉన్న పరాన్నజీవులను తగ్గించవచ్చు. చేపల ఒత్తిడిని తగ్గించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆహారంలో విటమిన్ పదార్థాలను కలపడం మంచిది. ముఖ్యంగా విటమిన్ సిను కిలో ఆహారానికి 1 నుంచి 2 గ్రాముల మోతాదులో కలిపి ఇవ్వడం ద్వారా చేపల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది వేసవి కాలంలో చేపలు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఈ ఔషధ రసాయన పదార్థాలను అవసరానికి మించి వాడకూడదు. చెరువుల్లో పరిస్థితిని గమనించి సరైన మోతాదుల్లో మాత్రమే ఉపయోగించాలి. సాధ్యమైనంత వరకు నిపుణుల సూచనల మేరకే వినియోగించడం మంచిది. అధిక మోతాదులో వాడితే చేపలకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది. వేసవి కాలంలో చేపల పెంపకం సహజంగానే కొంత సవాళ్లతో కూడుకున్నదే. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు మరియు శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు గనక పాటిస్తే ఈ సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా చెరువులో నీటి మట్టము, ఉష్ణోగ్రత, నీటిలో కరిగే ప్రాణవాయువు, నీటి నాణ్యత వంటి అంశాలను నిరంతరం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరము. సరైన మోతాదులో ఆహారం ఇవ్వడం, మిగిలిపోయిన ఆహారాన్ని తొలగించడం, సేంద్రియ లోడు తగ్గించడం, అవసరమైనప్పుడు సరైన రసాయన మరియు జీవ పదార్థాలు ఉపయోగించడం ద్వారా చెరువుల్లో సమతుల్య స్థితిని కాపాడుకోవచ్చు. అలాగే చేపల ప్రవర్తనను గమనిస్తూ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చికిత్సా చర్యలు తీసుకోవడం ద్వారా పెద్ద నష్టాలను నివారించవచ్చు. వేసవి కాలంలో రైతులు అప్రమత్తంగా ఉండి ప్రతి చిన్న మార్పును గమనిస్తూ వ్యవహరిస్తే గనక చేపల ఆరోగ్యం కాపాడబడుతుంది. దీని ఫలితంగా చేపల వృద్ధి మెరుగుపడి మంచి దిగుబడి లభిస్తుంది. సరైన నిర్వహణతో వ్యయాలను తగ్గించుకుంటూ లాభాలను పెంచుకోవడం కూడా సాధ్యమవుతుంది. మొత్తానికి శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం, సమయానికి చర్యలు తీసుకోవడం మరియు చెరువును సక్రమంగా నిర్వహించడం ద్వారా వేసవి కాలంలో కూడా విజయవంతమైన చేపల పెంపకాన్ని సాధించవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు

0: చేస్తున్న సభ్యురాలు గళ్లామాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్టపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with a colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను 4 రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తపన ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనపడ నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.

0: రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గు లైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులైన బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, బొగ్గులైన బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
1: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్, సబ్ జూనియర్, మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలనే ఒక ఆలోచనతో వీళ్ళందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదెహల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడాలిడ్స్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. శ్రీ క్రిస్టోడాలిడ్స్ ఇత్యేషః హ్యః నవదెహల్లీం ప్రాప్తవాన్. విమానస్థానకి కేంద్రీయ మార్గ పరివహన రాజమార్గరాజ్యమంత్రి అజయ్ టమ్టా ఇత్యనేన తస్య స్వాగతం కృతం. సహ ముంబైనగరం అపి గతవాన్. ప్రధానమంత్రి మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః చ పరస్పర హితస్య విభిన్నేషు క్షేత్రేషు ద్విపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం చర్చాం కరిష్యతః. वार्तायाः अनन्तरम् अनेकेषु सन्धिपत्रेषु हस्ताक्षराणि विनिमयञ्च भविष्यति. श्रीमोदी अतिथिविशेषस्य सम्मानार्थं भोजस्य आयोजनं करिष्यति. साइप्रस देशस्य राष्ट्रपति

అనంతరం స్వరలహరి. 9:30 చిత్రజగత్ కార్యక్రమం. 10:00 హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఫోనిన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం. 5:30 యువతరంగం. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ తమనం నాగేశ్వరరావు. తర్వాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:15 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా పండ్లు కూరగాయల నిల్వ పద్ధతులు, ఉప ఉత్పత్తుల గురించి పద్మజా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు. 7:45 వికసిత్ భారత్. 8:00 హలో బిరుచి కార్యక్రమం. 8:15 90 వసంతాల ఆకాశవాణి అనంతపురం సమర్పణలో, ఇది విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలను విన్నారు.

0: for Earth. Stop plastic pollution. Say no to single-use plastic.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చారు.

0: క్రైస్ట్ డౌలిడస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన ఏడాదిలోపే సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతోంది. అంతకుముందు గత 2 దశాబ్దాల్లో ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 2 దేశాలు తమ 60 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
1: Great ally, great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
0: Bharat. అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన, క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 26 తేదీ వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 తేదీన క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్క్ రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటేగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు తగ్గడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణ ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వేశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన ఇద్దరు సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. నలభై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తోందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టోడౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: శుభోదయం సింహపురిలో. ముందుగా నేటి సింహపురి సమాచారం. జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుల్లో 15 లక్షల పైగా విలువైన ఆభరణాలు, 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు గురువారం తెలిపారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చిన్నబజార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు గురువారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇక ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధీనంలో ఉన్న నెల్లూరు సర్కిల్ పరిధిలోని కరెంటు సమస్యల పరిష్కారంపై తక్షణ స్పందనతో చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కె రాఘవేంద్రన్ తెలిపారు. గురువారం నెల్లూరు దర్గామిట్ట వద్ద ఉన్న విద్యుత్ భవన్ కార్యాలయ ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు అధికారులు దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు మీ కరెంటు బిల్లు అడుగు భాగంలో ఉన్న సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్ మొబైల్ నంబర్కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, రాష్ట ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మానికి, హిందూ ఆచారాలకు పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ పరీక్షల్లో 4 మందికి పైగా గైర్హాజరైనట్లు తెలిపారు. ఒక విద్యార్థికి గైర్హాజరైనందుకు విశ్వవిద్యాలయ అధికారులు సంప్రదించాలని ఆయన అనేక విధాలుగా కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విద్యుక్తంగా చేపట్టిన పల్లె వీక్షణ కార్యక్రమం గురువారం రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో జరిగింది. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ ఈ గ్రామంలో పర్యటించారు. తిరుపతి జిల్లాలో గంజాయి రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక కిట్లను ప్రవేశపెట్టారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపిన వివరాల ప్రకారం పాత నేరస్తులు, అనుమానితులను ఈ కిట్ల ద్వారా తక్షణమే పరీక్షిస్తారు. సులూరుపేట, వెంకటగిరి, తడ సరిహద్దుల్లో నిఘా పెంచామని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరింతవరకు సింహపురి సమాచారాన్ని విన్నారు.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు స్వరార్చన ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్. శుభోదయం సింహపురిలో ఇప్పుడు ఎన్ మధు గారిచే పాత్రలు కల్పితం ప్రేమ నిజం కథానిక వింటారు.
1: కథానిక పాత్రలు కల్పితం ప్రేమ నిజం. ఆ రోజు ఉదయాన్నే లేచి బండెడు పేపర్లు ముందేసుకుని కూర్చున్నాను, ఎలాగైనా ఈరోజు కథ రాసేయాలి అని. లక్కీగా ఈరోజు మా పాప దివి నిద్రలేవలేదు. రోజు ఈ పాటికి నిద్రలేచి, నాన్న చూస్ వాకింగ్ అని చేయి బయటకు చూపిస్తుంది. అంటే షూస్ వేసి బయట రైల్వే పార్క్లో వాకింగ్కి తీసుకువెళ్ళాలి అన్నమాట. ఎప్పుడో వాళ్ళమ్మకి ఇంట్లో పనికి వీలవడం లేదని అలా బయటికి తీసుకుపోయి అలవాటు చేశాను. ఇప్పుడు రోజు తీసుకుపోమని ఒకటే గొడవ. సరే, ఎలాగూ పాప నిద్రలేవలేదు కదా, ఏదో ఒకటి రాద్దామని కూర్చున్నా. చెప్పలేదు కదూ, నేను ప్రభుత్వ ఉద్యోగిని, అలాగే చిన్న రచయితను కూడా. అప్పుడప్పుడు చిన్న కథలు కవితలు రాస్తుంటా. ఈ మాట అంటే నా భార్య లత అస్సలు ఒప్పుకోదు, అయినా సరే నేను రాస్తూనే ఉంటా. ఇంతలో లత కాఫీ కప్పుతో వచ్చింది. ఏంటి పొద్దున్నే పేపర్లు ముందేసుకుని కూర్చున్నారు, ఇంట్లో ఏం పనులు లేవనా? ఈ కాఫీ తాగేసి బజారుకు వెళ్ళి కూరగాయలు తీసుకురండి అంది. సరే తెస్తాలే కానీ లత ఇలా వచ్చి కూర్చో, ఒక చిన్న మాట అన్నాను. తను పక్కన కుర్చీలో కూర్చుంటూ ఏంటది అంది. ఏమీ లేదు, ఓ పత్రిక వాళ్ళు ఫోన్ చేసి ప్రేమ కథ ఒకటి రాసి పంపమని అడుగుతున్నారు. ఏం రాయాలో తోచట్లేదు, ఏం రాద్దామన్నా అవి ఎక్కడో విన్నవో చూసినవో అనిపిస్తున్నాయి, రొటీన్గా ఉండకూడదు కదా అన్నాను. అవునండి, చదివే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది అంది లత. అందుకనే ఆలోచిస్తున్నా ఏం రాద్దామా అని. పోనీ నువ్వు ఏమైనా సలహా ఇవ్వకూడదు అన్నాను. దానికి లత, పోనీ మీ కథే, సారీ కథలు రాయకూడదు అంది కొంటగా చూస్తూ. నా కథలా అన్నాను అమాయకంగా. నాకు నిజంగానే అర్థం కాలేదు. అదేనండి, మీరు హై స్కూల్లో శ్వేత అనే అమ్మాయిని తెగ ప్రేమించి పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఒకసారి మీ హెడ్ మాస్టర్ గారికి దొరికిపోయి తన్నులు తిని అంటూ నవ్వుతోంది లత. సరే ఆపు, ఏదో తెలిసి తెలియని వయస్సు, అయినా దాన్ని ప్రేమంటారా? నీకు ఇవన్నీ అనవసరంగా చెప్పాను చ అన్నాను. మరైతే మీరు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆ హిందీ అమ్మాయి పేరేంటబ్బా? మీనూ చటర్జీ. ఆ అమ్మాయిని ప్రేమించి మీకు హిందీ రాక మీ ఫ్రెండ్ రమేష్ సహాయం తీసుకుంటే తనేమో మీ ఫ్రెండ్ని ప్రేమించి ఆ కథ రాయకూడదు అంది లత. అబ్బా లత, ఊరుకో, అవన్నీ గుర్తు చేసి నా మూడ్ పాడు చేయకు. నీకు ఏ ముహూర్తంలో చెప్పానో కానీ పొల్లుపోకుండా పేర్లు ఇంటి పేర్లతో సహా గుర్తు పెట్టుకున్నావు. అయినా చిన్న ఫైల్ ఇచ్చి తర్వాత గుర్తు చేయమంటే చేయు, ఇవన్నీ ఎలా గుర్తు నీకు అన్నాను ఆశ్చర్యంగా. మా ఆడవాళ్ళు అంతేనండి, ఏం గుర్తు పెట్టుకోవాలో ఏం గుర్తు పెట్టుకోకూడదో మాకు బాగా తెలుసు అంది గర్వంగా. నా తలకాయ్, అవసరమైనవి తప్ప అన్నీ గుర్తు పెట్టుకుంటావు నువ్వు అన్నాను. సరే వదిలేయండి, మరేం రాస్తారిక అంది. అదే ఆలోచిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది అన్నాను. ఏంటది అని అడిగింది వెంటనే లత. మన కథే రాస్తే అన్నాను. మన కథలో ఏముంది, అయినా మనది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, మీరేమో ప్రేమ కథ అన్నారు అంది అర్థం కాక. సరే కప్పు కాఫీ పట్టుకురా, తర్వాత చెప్తాను అన్నాను. ఇదిగోండి నా కాఫీ తాగేయండి, పాప లేచినట్టుంది, నేను వెళ్ళాలి అని లేచి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ నేను కథ మొదలు పెట్టా. ఓ 3 క్రితం సంక్రాంతికి 2-3 రోజుల ముందు ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు ఫిక్స్ చేసి అమ్మాయి ఫోటో చూపించారు. వెనక ప్రొఫైల్ రాసి ఉంది. అందులో అమ్మాయి బీడీఎస్ చదివి క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉంది. అప్పటికే నేను చాలా పెళ్లి చూపులు రిజెక్ట్ చేసి ఉన్నాను, అమ్మాయిలు నచ్చక కాదు గాని పెళ్లి మీద సదభిప్రాయం లేక. మనకెందుకు వచ్చిన గొడవ, ఇలా ఒక్కడనే ఒంటరిగా ఉండడం బానే ఉంది కదా. ఇంకెవరో తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకి నచ్చకనో నాకు నచ్చకనో ఇద్దరం సర్దుకుపోలేక ఎందుకీ గొడవంతా అన్న అభిప్రాయంలో ఉండేవాణ్ణి. ఇక లాభం లేదు, ఇంట్లో వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. ఈసారి రాను అంటే బలవంతంగా అయినా లాక్కెళ్లేలా ఉన్నారు. అసలే ఈ కారణం చేత ఇంట్లో సగం మంది నాతో మాట్లాడడం మానేశారు. సరే ఒకసారి వాళ్ల కోసమైనా అమ్మాయిని చూసొద్దామని ఒప్పుకున్నాను. ఉదయం 10:00 అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. పరిచయాలు అయ్యాక ఆ అమ్మాయి గదిలో నుంచి టీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. ఏమాత్రం బెరుకు లేకుండా వాళ్ళ నాన్న పక్కన ఓ కుర్చీలో కూర్చుంది. నేనే పరిచయం చేసుకుందామని పేరు క్వాలిఫికేషన్ అడిగాను. ఇంతలో మాతో వచ్చిన మాణిక్యం బాబాయ్, పిల్లలిద్దరూ మాట్లాడుకుంటారు, మనం అలా బయటికి వెళ్దారండి అన్నాడు. దానికి అమ్మాయి వాళ్ళ నాన్న పక్కనే ఉన్న గదిలో రెండు కుర్చీలు ఏర్పాటు చేయించాడు. మేము వెళ్ళి కూర్చున్నాం. నేను కొన్ని నిమిషాలు మౌనంగా ఉన్నాను. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ అమ్మాయే కలుగజేసుకుని నా జాబ్ వివరాలు అవి అడిగింది. నాకు అప్పటి వరకు ఉన్న బిడియం పోయింది. నేను మాట్లాడడం మొదలుపెట్టాను. నాలో రచయిత బయటికి వచ్చాడు. ఏవో పుస్తకాలు వగైరా మాట్లాడుతూ ఉన్నాను. ఆ అమ్మాయి వింటూ ఉంది ఓపిగ్గా. బహుశా గంటకు పైన అయి ఉంటుందేమో, నాకు టైం తెలియలేదు. ఇక వెళ్దామా అంటూ ఆ అమ్మాయి సైగ చేసింది. బయట హాల్లోకి వచ్చాం. అప్పటికే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతసేపు మాట్లాడడం ఏంట్రా అని మా నాన్న గుర్రుగా చూశాడు. మాణిక్యం బాబాయ్ నన్ను చూసి నవ్వుకుంటున్నాడు. నాకు అర్థం కాలేదు. సరే ఇంటికి వెళ్ళి కబురు చేస్తామని వాళ్లతో చెప్పి బయలుదేరాం. వెళ్ళొస్తామని చెబుదామని అమ్మాయి వైపు చూశాను. అప్పటికే అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నచ్చలేదేమో అనుకున్నాను. మేం తిరిగి ఇంటికి వచ్చేదారిలో ఒక హోటల్ దగ్గర భోజనం చేయడానికి ఆగాము. మాణిక్యం బాబాయ్ నన్ను పిలిచి, ఎరా అమ్మాయి నచ్చిందా అని అడిగాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నా తెలివితేటలు ఉపయోగించి, మీరే చెప్పండి బాబాయ్, మీకు ఎలా అనిపించింది అన్నాను వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందామని. దానికి బాబాయ్, బాబు పెళ్లి చేసుకునేది నువ్వు, ముందు నీ విషయం చెప్పు అన్నాడు. నాకు కొంచెం చిరాకేసింది. అదేంటి బాబాయ్, పెద్దవాళ్ళని తీసుకెళ్లేది ఎందుకు? మీరు మీ అభిప్రాయం చెప్తే కదా నేను నిర్ణయం తీసుకునేది అన్నాను. ఇదిగో చూడు బాబు, మేము వచ్చేది మా అభిప్రాయం నీ మీద రుద్దడానికి కాదు. నీకు నచ్చింది అనుకో, దానికి అనుకూలంగా మేము గమనించిన నీకు పనికొచ్చే విషయాలు చెబుతాం. అదే నీకు నచ్చలేదనుకో, దానికి తగ్గట్టు రెండు మాటలు మాట్లాడుకుని ఆ సంబంధం ఇక అక్కడితో పక్కన పెట్టేస్తాం అని అసలు విషయం చెప్పాడు బాబాయ్. ఇక తప్పలేదు, నేను అమ్మాయి నచ్చిందని చెప్పాను. ఇంట్లో వాళ్ళు ఎందుకో ముభావకంగా ఉన్నారు. బహుశా వాళ్ళకి అంత నచ్చలేదేమో. అమ్మని అడిగాను ఏంటని. అంటే అమ్మాయి కొంచెం రంగు తక్కువని అనుకుంటున్నావురా, అంతేకాదు ఆ అమ్మాయి ప్రవర్తన కూడా ఏమంత బాగాలేదు అంది. రంగు సరే, ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చకపోవచ్చు, కానీ మరీ కామెడీ కాకపోతే ఓ గంటలో అమ్మాయి ప్రవర్తన బాగాలేదని ఎలా చెప్తారమ్మా అన్నాను కొంచెం కోపంగా. నీకు తెలియదులేరా, ఊరుకో అంది అమ్మ. మధ్యలో బాబాయ్ కల్పించుకొని, సరేరా నువ్వు నచ్చిందనడానికి కొన్ని కారణాలు చెప్పు అన్నాడు. అదేంటి బాబాయ్, నచ్చకపోవడానికి కారణాలు చెప్పగలం గాని నచ్చిందనడానికి ఏముంటాయి అన్నాను. దానికి బాబాయ్, అలా కాదురా, ఇప్పుడు మీ వాళ్ళు చెప్పారు కదా, అలా నువ్వు గమనించిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పు, ఆలోచిద్దాం అన్నాడు. సరే బాబాయ్, మీరు అడిగారని చెబుతున్నా. ఆ అమ్మాయి చూడగానే నచ్చింది. పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు, అందరినీ పలకరించిన విధానం, నాతో మాట్లాడిన తీరు అన్నీ నచ్చాయి అన్నాను. దానికి బాబాయ్ పక్కున నవ్వి, అదండి సంగతి, పిల్లవాడు అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయాడు అన్నాడు. ప్రేమేంటి బాబాయ్ అన్నాను. నీకు తెలియదులేరా అని మా వాళ్ళ వైపు తిరిగి, అన్నయ్య ఇక మీరెన్ని చెప్పినా వాడు వినడు, వాడికి అమ్మాయి నచ్చింది అది చాలు, ఇక అట్టే మాట్లాడకుండా నా మాట విని ఆ ముహూర్తాలు అవి చూసుకుని కబురు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబాయ్ చెప్పినంత వేగంగానే ముహూర్తాలు కుదిరాయి. 6 నెలలు తిరగకుండానే పెళ్లి కూడా అయిపోయింది. అక్కడ వరకు రాసి ఇక పెన్ను ముందుకు కదలక ఆలోచిస్తూ ఉంటే లత వంటింట్లోంచి, టిఫిన్ తినేస్తారా బాక్స్ పెట్టాలా అని అడిగింది. ఇంట్లోనే తినేసి వెళ్తా కానీ నువ్వు ముందు ఇలారా అన్నాను. తను ప్లేట్లో ఉప్మాతో వచ్చి కూర్చుంది. సరే కానీ మన పెళ్ళయ్యాక ప్రేమగా గడిపిన కొన్ని విషయాలు చెప్పు అన్నాను. అంటే అంది అర్థం కాక. అదా ఏం లేదు, మన పెళ్ళయ్యాక నీకు నేను ప్రేమగా చేసిన పనులు ఏమైనా ఉంటే చెప్పు, కథలో మంచి ఫీల్ వస్తుంది అన్నాను. దానికి లత, మీరు మన పెళ్ళయ్యాక ఎల్టీసీలో ఊటీ తీసుకెళ్తా అని చెప్పి మంచి ఎండాకాలం చెన్నైలో మీ ఫ్రెండ్ పెళ్లికి తీసుకెళ్లారుగా ప్రేమగా అంది మూతి ముడుచుకుంటూ. అబ్బా అప్పుడు ఆఫీస్ పనుల వల్ల కుదరలేదు లేవోయ్, మరెప్పుడైనా వెళ్దాం అన్నా కదా, వేరేదైనా చెప్పు అన్నాను. మరి మిమ్మల్ని ఇల్లు చిన్నగా ఉంది, ఎక్కడైనా విశాలంగా ఉండేది చూసుకుని మారదామండి అంటే ఆఫీస్కి దగ్గరగా ఉంది ఇక్కడే ఉందామని మీరు ఎంత మొండిగా ఉన్నారు ప్రేమగా అంది. నిజమే కదా, చూడిప్పుడు నీకు కూడా అలవాటైపోయింది. అయినా ఇవి కాదు, ఏవైనా ప్రేమకు సంబంధించిన విషయాలు చెప్పు అన్నాను. అయితే ఒకరోజు మా చెల్లెలు హైదరాబాద్ నుంచి వస్తోంది, కాస్త స్టేషన్కి వెళ్ళి పికప్ చేసుకుని రండి అంటే ఎంత హడావిడి చేశారు. ఏ రోజు ఉదయం 8 కానీ లేవని మీరు 5 లేచి స్నానం చేసి కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యి వెళ్లారు. ట్రైను 9 అండి అంటే కూడా ఓ గంట ముందు ఉంటే తప్పేంటని నాకే క్లాస్ బీకి వెళ్లారు, గుర్తుందా ప్రేమగా అంది. ఓర్ని పాచిముఖంతో వెళ్తే ఏం బాగుంటుందని కాస్త ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళానే. అయినా మనం ప్రేమగా గడిపిన క్షణాలు చెప్పమంటే గొడవ పడ్డ విషయాలు, భవిష్యత్తులో గొడవ పడడానికి అవకాశం ఉన్న సంఘటనలు గుర్తు చేస్తావేంటి అన్నాను. మీరేగా పెళ్ళైన వాళ్ళకి గొడవలే కదా ప్రేమను పంచుతాయి అన్నారు అంది. ఎప్పుడో చెప్పిన నా మాటల్ని నాకే వినిపిస్తూ. అయినా నీకు ఈ మధ్య వెటకారం ఎక్కువైంది, మాటకి మాట చెప్తున్నావు అన్నాను. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంటగా అంది, ఖాళీ అయిన ఉప్మా ప్లేట్ని తీసుకెళ్లి సింకులో పడేస్తూ. అది కాదు లత, ఈ ప్రేమ కథ ఎంతకీ ముందుకు కదలడం లేదు, ఏవైనా కాస్త మంచి ప్రేమ సన్నివేశాలు రాస్తే పాఠకులకు నచ్చుతాయి కదా అని అడిగాను. దానికి లత, ఎలాగూ కథ అంటున్నారు కదా, మనం హనీమూన్కి ఏ ఊటీ కొడైకెనాల్కో వెళ్ళినట్టు, మీరు నాకు డైమండ్ నెక్లెస్ కొనిపెట్టినట్టు రాసేయండి, అడిగేవాళ్ళు ఎవరున్నారు కనుక అంది. అదిగో మళ్ళీ వెటకారం, అయినా కొనిచ్చాను కదా. ఆ కొనిచ్చారులేండి, అడగ్గా అడగ్గా చిన్న గోల్డ్ చైన్ ఒకటి అంది. అది మాత్రం బంగారం కదా, అయినా దానికి ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసు. అయినా లత, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నా ప్రేమ కథ విషాదాంతం అయ్యేలా ఉంది అని తాను వెళ్ళాక నేను మళ్ళీ కథలో పడ్డాను. మా పెళ్ళైన నెలకే లత క్లినిక్లో జాయిన్ అయ్యి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఖాళీగా ఉండలేక కాదు కానీ తన వర్క్ మీద తనకి చాలా ప్యాషన్ అని అర్థమైంది. 6 నెలలు బాగానే గడిచాయి. ఓసారి వాళ్ళ అమ్మా నాన్న లతను చూడడానికి ఇంటికి వచ్చారు. ఆ రోజు సాయంత్రం నాకు ఆఫీసులో కాస్త పని ఉండడం వల్ల రాత్రి ఇంటికి లేటుగా వస్తుంటే లోపల నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో పెద్ద చెక్క బీరువా ఒకటి ఫిట్ చేస్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు. లతను పిలిచి ఏంటది అని అడిగా. దానికి లత, అమ్మవాళ్ళు మనకి ఏదో అమౌంట్ బ్యాలెన్స్ ఉందటగా, దానికని ఈ చెక్క బీరువా తీసుకోమన్నారు, మనకు సౌకర్యంగా ఉంటుందిలే అని తీసుకున్నాను అంది. నాకు చాలా కోపం వచ్చింది. ఇంట్లో నేనొక వెధవను ఉన్నానని మర్చిపోయావా, నన్నొక మాట అడగాలని అనిపించలేదా, అయినా ఇప్పుడు వాళ్ళని ఎవరడిగారు డబ్బులు అన్నాను కసురుకుంటూ. కాస్త గట్టిగానే అనేసరికి పక్క రూమ్లో నుంచి వాళ్ళ నాన్న వచ్చాడు. ఏంటి విషయం అంటూ, ఏం లేదులే నాన్న, మీరు వెళ్ళి ఆ బీరువా సరిగా ఫిట్ చేయించండి, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఏం చేయలేం అని వాళ్ళ నాన్నని పంపించి ఆయన వెళ్ళాక మెల్లగా నాతో, నేను కూడా చెప్పానండి అమ్మవాళ్ళతో ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అని, కానీ వాళ్లే వినిపించుకోలేదు. సరే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అని, తన మాట పూర్తి కాకముందే నన్ను వెధవం చేశావు అన్నాను కోపంగా. అలా ఎందుకు అనుకుంటున్నారు, మీకు కాల్ చేశాను విషయం చెబుదామని, మీరు కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తా అని మెసేజ్ పెట్టారు, ఫోటోలు కూడా పెట్టాను సెలెక్ట్ చేస్తారని, దానికి రిప్లై లేదు. సరే అని మంచిది చూసి తీసుకొచ్చాం, అయినా మిమ్మల్ని అడగకపోవడం తప్పే అంటున్నాగా అని చెప్పింది. సర్లే ఏదో ఒకటి ఆడవండి అనేసి నేను బయటకు వచ్చేశాను. ఏమనుకున్నారో ఏమో, వాళ్ళ అమ్మా నాన్న మరుసటి రోజు వెళ్ళిపోయారు. ఈ సన్నివేశం రాసేసరికి నా తల కాస్త బరువెక్కింది. లతని పిలిచా కాస్త కాఫీ పెట్టివ్వమని. ఈ రోజంతా కాఫీ తాగుతూ పేపర్లు వేస్ట్ చేయడమేనా, ఆఫీస్కి వెళ్లేది ఏమైనా ఉందా అని అడిగింది విసుక్కుంటూ లత. అబ్బా వెళ్తలేవే, 1 గంట లేటుగా వస్తానని మా సరికి మెసేజ్ పెట్టాను. సరే అన్నారు, నువ్వు కాస్త కాఫీ పెట్టివ్వు అన్నాను. తను కాఫీ పెడుతూ, మీరు ఈ విషయం ముందే చెప్తే నేను పాపకి టిఫిన్ రెడీ చేసుకుంటా కదా, అది లేచే టైం కూడా అయింది అంది. సరేలే కానివ్వు అని నేను మళ్ళీ కథలో పడ్డాను. మా పెళ్ళయ్యాక లత ఇంట్లో వాళ్లతో బాగానే కలిసిపోయింది. అమ్మా నాన్నకి కూడా బాగా దగ్గరైంది. మా నాన్నైతే ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ, లతలాంటి అమ్మాయే మా 2వవాడికి కూడా దొరికితే బావుండు అంటుంటే విన్నా. పెళ్లైన కొత్తలో వంట వచ్చేది కాదు, నిదానంగా నేర్చుకుంది. తనకి ఉదయం లేటుగా లేవడం అలవాటు, కానీ మార్చుకుంది. ఎవరు చెప్పినా వింటుంది, నాకు కొంచెం కోపం ఎక్కువ, అర్థం చేసుకుంటుంది. నేను సర్దుకుపోతుంటాను. 2020 నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బాగా ఒళ్ళు నొప్పులు, జ్వరంతో ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఈ కోవిడ్ తనకు వచ్చే ప్రమాదం ఉందని తెలిసినా ధైర్యంగా దగ్గరుండి నాకు నయమయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంది. పాప పుట్టాక తను క్లినిక్లో ప్రాక్టీస్ మానేసింది. కొత్తలో కాస్త ఇబ్బంది పడ్డాం. ఒక్కోసారి పాప గుక్కుపట్టి ఏడుస్తుంటే ఎందుకో అర్థమయ్యేది కాదు. రాత్రుల్లో నిద్రలేక చికాకుతో ఇద్దరం ఒకరి మీద ఒకరు అరుచుకునేవాళ్ళం. ఇప్పుడు పర్వాలేదు. పాపకి కాస్త మాటలొస్తే ప్లే స్కూల్లో వేసి తను ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు అనుకుంటూ ముగింపు రాయబోతున్నాను. లత కాఫీతో వచ్చి, ఇదిగోండి ఇదే లాస్ట్ కప్పు, ఇక నన్ను అడగకండి, నాకు చాలా పనులున్నాయి అంది చిరాగ్గా. సరే అడగంలే, చిరాకు పడకు, నా కథ కూడా చివరకు వచ్చింది అన్నాను. అవును, మీరు నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అని అడిగింది లత ఉన్నట్టుండి. అదేంటి అలా అడిగావు అన్నాను. అంటే అత్తామామ వాళ్ళకి నచ్చలేదంటగా అంది. అవును, మొదట్లో నచ్చలేదని చెప్పారు, నేనే అందరినీ కన్విన్స్ చేసి ఒప్పించాను. అయినా నిన్ను పెళ్లి చూపుల్లోనే ప్రేమించానని చెప్పాగా అన్నాను ప్రేమగా. మరి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ప్రేమగా ఐ లవ్ యూ చెప్పలేదే అని అడిగింది. దానికి నేను దీర్ఘంగా ఊపిరి తీసుకుని, పెదరాయుడిలో మోహన్ బాబు గారిలా, చూడు లత, పెళ్లి బంధం అయితే మగాళ్ళకి బాధ్యత అవుతుంది అన్నాను. దానికి లత ఏదో బాగానే చెప్పడానికి ప్రయత్నించారు కానీ అర్థం కాలేదు అనేసి వెళ్ళిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి డోర్ తీశాను. ఇంటి నుంచి అమ్మా నాన్న వచ్చారు. లత వాళ్ళని పలకరించి వాళ్ళకి కూడా 2 కప్పులు కాఫీ కలిపి ఇచ్చింది. అందరూ కలిసి మాటల్లో పడిపోయారు.
0: మీరింతవరకు ఎన్ మధు గారిచే పాత్రలు కల్పితం ప్రేమ నిజం కథానిక విన్నారు.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
0: కార్యక్రమంలో ఇప్పుడు మద్యపానం మాన్పించడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ కె మానసా గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
5: డాక్టర్ మానస గారు నమస్కారం అండి.
6: ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ నమస్కారం.
5: మీరు విజయవాడలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఎంతో మంది మహిళలకి, చిన్నపిల్లలకు కూడా మీ సేవల్ని విస్తారంగా అందుబాటులోకి తెచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఈ మద్యపానానికి బానిస అవ్వటం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందేమో అనిపిస్తోందండి. మద్యపానం, మత్తు పదార్థాలు ఇలాంటివి కూడా బాగా వింటూ ఉన్నాం మనం. వీటికి బానిసైన వారిని ఆ అలవాటు మాన్పించడానికి ఏం చెయ్యాలో పరిష్కారం తెలియజేస్తారని చెప్పి భావిస్తూ మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. చెప్పండి డాక్టర్ మానస గారు, అసలు సరదాగా మొదలయ్యేటువంటి తాగందే ఉండలేనంత బానిసయ్యి ఆఖరికి అన్ని రకాలుగా పాత వాళ్ళు మనకు మన పెద్దలు అంటుంటేవారు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నాడు వీడు అని చెప్పి, సో ఇంకా తీవ్రంగా కూడా నష్టపోతూ ఉండడం మనం ఎన్నో ఉదంతాలు చూస్తున్నాం. నిత్యం ఎంతో మందిని కూడా మనం గమనిస్తూ ఉన్నాం కూడా. ఎందుకు మద్యపానానికి బానిస అవుతారు? మీ వైద్య శాస్త్రం అంటే మానసిక వైద్య శాస్త్రం ఏం చెబుతుంది?
6: మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ కి బానిసత్వం చాలా చాలా విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. మన దేశంలోనే తీసుకుంటే సుమారుగా 5.5 crore జనాభా దాకా ఈ మద్యపానానికి బానిసయ్యారు అనేవి స్టాటిస్టిక్స్ తెలుపుతున్నాయి. కానీ ఇంత ఆల్కహాల్ డిపెండెన్స్ ఎందుకు కలుగుతుంది అనే ప్రశ్న మీరు అడిగారు. సో దీనికి వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ తీసుకుంటే జీన్స్ అనే చెప్పుకోవచ్చు. ఇది చాలా కామన్ గా వింటూ ఉంటాం మనం. మా నాన్నగారు, మా కుటుంబంలోనే చాలా మంది వ్యక్తులకి ఈ మద్యపానం తాగే అలవాటు ఉందని చాలా వరకు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చెప్తూ ఉంటారు. అదే ప్రూవ్ చేస్తుంది ఒక రకంగా జీన్స్ జెనెటిక్ గానే ఈ ఆల్కహాల్ హ్యాబిట్, ఈ తాగే హ్యాబిట్ అనేది అలవర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. అది కాకుండా పెరిగే సందర్భం, లైక్ వాళ్ళు ఎలాంటి కుటుంబంలో పెరిగారు, వాళ్ళ చుట్టూతో ఉన్న సొసైటీలో డ్రింకర్స్ ఎంతవరకు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కి ఆ హ్యాబిట్ ఉందా, ఫ్యామిలీలో ఇంకెవరికైనా హ్యాబిట్ ఉందా, అది చూస్తూ వాళ్ళు పెరిగారా. అండ్ ఎక్కువగా ఈ ఎడిక్షన్స్ కి లోనైన ఫ్యామిలీస్ బ్రోకెన్ ఫ్యామిలీస్ అంటూ ఉంటాం. అంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్, సపరేటెడ్ పేరెంట్స్, లేకపోతే ఫాదర్ మదర్ కి మధ్యన చాలా అబ్యూజ్, ఒక అబ్యూజివ్ ఎన్విరాన్మెంట్, అంటే బాగా సత్సంబంధం లేకపోవడం. అదే కాకుండా కొట్టడం తిట్టడం అనేది బాగా అబ్జర్వ్ చేసిన పిల్లల అయి ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలా అబ్యూజ్ కి గురయ్యి వాళ్ళు కూడా తల్లిదండ్రులతో చేతుల్లో బాగా దెబ్బలు తిని నిజానికి తప్పు చేయకున్నా కూడా అలాంటి విధమైన ఎన్విరాన్మెంట్ లో పెరిగిన వాళ్ళల్లో కూడా ఈ ఆల్కహాల్ హ్యాబిట్ అనేది బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకొకటి వచ్చేటప్పటికి కొంతవరకు ఆర్థిక పరమైన స్టేటస్, వాళ్ళు కొంచెం అంత ఆర్థికంగా గొప్పగా లేని పీపుల్లో కూడా మనం ఎక్కువగా ఈ ఆల్కహాల్ హ్యాబిట్ అనేది గమనిస్తూ ఉంటాం కూడా. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక రకంగా పాష్ కల్చర్, తాగడం అనేది ఒక అట్రాక్టివ్ థింగ్, ఎదుటి వాళ్ళు మనం తాగితేనే మనకు రెస్పెక్ట్ ఇస్తారేమో, గౌరవం ఇస్తారేమో అన్న కల్చర్ కూడా మనం కొంతవరకు చూడడం జరుగుతుంది. ఈ పబ్ కల్చర్స్ అనేవి సిటీస్ లో ఎక్కువైపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇదే కాకుండా ఒక రకంగా మీడియా కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు. ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అనే స్టేట్మెంట్ ఎంత చిన్నగా కనిపిస్తుంటుందో, ఆల్కహాల్ అంతే స్టైల్ గా తాగుతూ మన హీరోస్ ని ఎంతో మందిని కూడా మనం మీడియాలో గమనిస్తూ ఉంటాం, యాడ్స్ ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ అనేవి చిన్న వయసు నుంచే, పిల్లలలా ఉన్న వయసు నుంచే కూడా వాళ్ళలో మైండ్ కి ఇంపాక్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంటాయి.
5: మీరు చెప్పారు డాక్టర్ గారు, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ జీన్స్, జన్యు కారణాలు అని చెప్పారు, అలాగే పరిసరాల ప్రభావం, బ్రాటప్, ఇవన్నీ కారణాలు. అంటే తల్లిదండ్రులకి అలాంటి అలవాట్లు, అంటే తాత ముత్తాతలు, తల్లిదండ్రులు ఇలా ఒక ఇదిగా నడుస్తూ ఉంటుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో అవనివ్వండి, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అవనివ్వండి. మీరు అన్నట్టు ఆ జన్యుపరమైనటువంటి కారణం కూడా అవుతుందా?
6: జన్యుపరమైన కారణం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టరే డెఫినెట్ గా. జనరేషన్స్ గా కూడా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఒక పర్సనాలిటీగా కూడా మేము గుర్తిస్తూ ఉంటాము. ఆ పర్సనాలిటీలో వాళ్ళకి ఆ ఆల్కహాల్ తీసుకునే టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సరదాగా మొదలుపెట్టే వాళ్ళు కోకొల్లలు. ఎంతో మంది సోషల్ డ్రింకింగ్, ఎప్పుడో ఒకసారి తాగడం లాంటివి చేస్తూ ఉంటారు, కానీ అందరూ బానిసలవ్వరే. సో ఈ ఒక రకమైన ముఖ్య కారణం ఈ జీన్స్ లో జన్యుపరంగా ఉండే తాగే అవకాశం ఉన్న వాళ్లలో ఈ డ్రింకింగ్ హ్యాబిట్ అనేది వాళ్ళు ఈజీగా ఎడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం.
5: అయితే డాక్టర్ మానస గారు, ఇప్పుడు మద్యపానం ఎక్కువగా సేవించడం వల్ల, ఎక్కువ తక్కువ ఎలా సేవించినా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది అనేదే చాలా మందికి తెలుసు. కాకుండా అసలు ఎన్ని రకాలుగా నష్టపోతారండి, తెలియకుండా నష్టపోయే చాలా ఉంటాయి, మీరేం చెబుతారు?
6: ఓవర్ గా తీసుకుంటున్నారు, ఓవర్ యూజ్ తీసుకుంటున్నారు అంటే అడిక్షన్ అనేది ఒక లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత అంటూ ఉంటామండి. యూజువల్ గా కొన్ని సైన్స్ ఏంటంటే వాళ్ళు అడిక్ట్ అయిపోయారని చెప్పడానికి వాళ్ళకి బాగా క్రేవింగ్ ఉంటుంది, తాగాలి తాగాలి అనే కోరిక విపరీతంగా ఉంటుంది. ఒకవేళ తాగకపోతే వాళ్ళకి చేతులు చివరైపోవడమో, తలనొప్పి రావడమో, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి రావడమో, చాలా ఆందోళన పడిపోవడం కూడా చూస్తూ ఉంటాం. వీటిని విత్డ్రావల్ సింప్టమ్స్ అంటూ ఉంటాం. అండ్ ఉండే కొద్దీ ఆ తాగే మోతాదు కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతారు, దానిని మనం టాలరెన్స్ గా గుర్తిస్తూ ఉంటాము. ఇదే కాకుండా అన్ని మిగిలిన ఆస్పెక్ట్స్, వాళ్ళ లైఫ్ లో ఎంజాయ్మెంట్ నిచ్చేవి, ప్లెజర్ నిచ్చేవి అన్ని కూడా వాళ్ళకి ఏ విధమైన సంతోషాన్ని కలగజేయవు. అవన్నీ పక్కన పెట్టేసి ఆల్కహాల్ అనేదే వాళ్ళకి కిక్కు అనేది ఇస్తూ ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంటది, ప్లెజర్ ఇస్తుంటది. అలా వాళ్ళు తీసుకుంటుంటారు. ఇలా కొన్ని కొన్ని సైన్స్ మనం చూసినప్పుడు వాళ్ళు ఆల్కహాల్ కి బానిసలైపోయారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా అంత లెవెల్ కి డిపెండెన్స్ అనేది వెళ్ళిపోయినప్పుడు ఒక్క విధంగా కాదు, ఎన్నో విధాలుగా మనిషి లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మా దగ్గరకు ఎంతో మంది వస్తుంటారు, వచ్చేది భార్యాభర్తల మధ్యన ఒక గొడవ అనుకుంటూ వస్తూ ఉంటారు. ఆ అలా మొదలైన కేస్ గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే వాటి వాళ్ళ మధ్యన ఆ గొడవకి మూలం అనేది ఈ ఆల్కహాలే. మందు తాగి నా భర్త వచ్చి నన్ను కొడతాడండి, తిడతాడండి, పిల్లల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడండి అని మొదలు పెడుతూ ఉంటారు. అలా రిలేషన్షిప్, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బాండేజెస్ అనేవి చాలా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అండ్ అలానే తాగుతూ వాళ్ళ ఫాదర్ ఆ చిల్డ్రన్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ లాగా, రోల్ మోడల్ లాగా నిలుస్తూ వాళ్ళ కొడుకులు కూతుర్ల బాటలు కూడా భవిష్యత్తును కూడా వాళ్ళు చెడగొట్టే పరిస్థితికి తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఇంకొకటి వచ్చేసేటప్పటికి ఆర్థిక పరంగా వాళ్ళు ఇల్లు గడపడానికి రూపాయి వాళ్ళ దగ్గర లేకున్నా, భార్యకి కనీసం ఒక చిన్న చీర కొనిపెట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా, ఇల్లు గడపడానికి డబ్బులు లేకున్నా కూడా వాళ్ళు మందు కోసం డబ్బు డబ్బు డబ్బు అని పరిగెడతా ఉంటారు, లోన్స్ తీసుకుంటూ ఉంటారు, అప్పు తీసుకుంటూ ఉంటారు. ఆఖరికి కొంతమందిని చాలా మంచిగా బతికిన వాళ్ళు కూడా రైట్ నౌ బెగ్ చేసుకుంటూ అడుక్కుంటూ డబ్బులు తీసుకొని మందు తాగే ఆ పరిస్థితికి కూడా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఆర్థిక పరమైన నష్టాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సోషల్ రిలేషన్షిప్స్, అలాంటి వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సోషల్ రిలేషన్షిప్ కూడా రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ వాళ్ళతో పాటు తాగే వాళ్లతోనే గడపడం, మిగిలిన కైండ్ ఆఫ్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వాళ్ళని దగ్గరకు చేర్చుకోకుండా నిజంగా అవసరమైనప్పుడు వాళ్ళ పక్కన కూడా నిలవలేని పరిస్థితి ఉంటుంది. అలా వాళ్ళ సోషల్ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ కాన్సిక్వెన్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి రాని సమస్య అంటూ ఉండదని చెప్పుకోవచ్చేమో, అండ్ ఎఫెక్ట్ అవని భాగమే ఉండదని చెప్పుకోవచ్చేమో. హార్ట్ అయినా, లివర్ అయినా, నర్వ్స్ అయినా, ఏ భాగమైనా, మెదడు అన్నిటికంటే ముఖ్యంగా, ఇలా ఎన్నో విధమైన హెల్త్ కాన్సిక్వెన్సెస్, వాళ్ళ బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. ఇలా ఆల్కహాల్ దెబ్బతీయని ఆస్పెక్ట్ అంటూ ఆ మనిషి జీవితంలో ఉండదు, వాళ్ళ లైఫే దాని చుట్టూ రివాల్వ్ అవుతూ ఉండిపోతూ ఉంటుంది.
5: బాగుంది డాక్టర్ గారు. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, కుటుంబ పరంగా అన్ని రకాలుగా నష్టం. అయితే ఎలా మాన్పించాలి? చాలా మంది మీ వైద్య నిపుణులు ఏదైతే ఈ సమస్యని అధిగమించడానికి వైద్యపరంగా చికిత్సా విధానాలు పద్ధతులు రాకముందు రకరకాలుగా ఏమేమో చెప్పాడు. ఆ పసర దాగిస్తే మానుకుంటారు, అదేదో కక్కిస్తే మానుకుంటారు, కొన్ని మంత్రతంత్రాలతో కూడా మాన్పిస్తారు అనేవి కూడా ఉండేవి. ఇప్పుడు చాలా మంది ప్రజల్లో ఒక మంచి అవగాహన వచ్చింది కాబట్టి, వైద్యం పట్ల చక్కటి అవగాహనతో ఉన్నారు కాబట్టి, మీ మానసిక వైద్య శాస్త్రం మాన్పించడానికి ఏ ఏ రకాల పద్ధతులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి?
6: ఆల్కహాల్ మద్యపానానికి బానిసత్వం అనేది అయిన తర్వాత చాలా మంది ప్రయత్నించేది మానాలని ప్రయత్నించాలని వాళ్ళకే ఉంటుందండి. చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అది వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత బ్రెయిన్ అనేది ఆ ఆల్కహాల్ మోతాదుకి అలవాటు పడిపోయి ఉంటుంది. దాని నుంచి బయటకు రావడం వాళ్ళకి నిజంగా కష్టం. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నువ్వు మానే మానే అని ఫోర్స్ చేస్తారే కానీ నిజంగా వాళ్ళకి మానడం అనేది ఎంత కష్టమో అర్థం చేసుకోక గొడవ పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ అనేది అవసరం. సైకియాట్రీ పట్ల మానసిక సమస్యల పట్ల ఇంత అవగాహన పెరిగినా కూడా మందు మద్యపానం అనేది ఒక సైకియాట్రిస్ట్ ట్రీట్ చేస్తారనే విషయం చాలా మంది గుర్తించట్లేదు. అండ్ దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది, దానికి ఒక పద్ధతి ద్వారా వాళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలా మంది గుర్తించట్లేదు. సో ఫస్ట్ అవేర్నెస్, అర్థం చేసుకోవటం, వాళ్ళకి హెల్ప్ అనేది డెఫినెట్ గా నీడెడ్. వాళ్ళు ఒక రకంగా సిక్కే. ఎలా మొదలు పెట్టినా మనకి ఎంత సామాజికంగా వాళ్ళు తప్పు చేస్తున్నారనే భావన ఉన్నా కూడా వాళ్ళు ఒక రకంగా దెబ్బతింటున్న మనుషులే. వాళ్ళకి అర్థమైనా కూడా బయటపడటం కష్టంగా ఉంటుంది. సో వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు? ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకున్నప్పుడు మనం డీఎడిక్షన్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇనీషియల్ గా వాళ్ళకి ఆ మందుకి ఆ బానిసలైపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి రకరకాల ఫిజికల్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మానసికంగా ఆ క్రేవింగ్ అనేది వాళ్ళకి ఇనీషియల్ ఫేజ్ లో చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. సో ఇనీషియల్ గా కొన్ని రోజులు ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని డీఎడిక్షన్ ఆ పద్ధతుల్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు కొంత బయటకు పడిన తర్వాత వాళ్ళకి రకరకాల కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఈ వీటి నుంచి బయటపడటానికి హెల్ప్ చేయడం అనేది జరుగుతుంటుంది. అండ్ ఆ కోరిక తాగాలనే కోరిక తగ్గడానికి కూడా రకరకాల మందులు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. చాలా ఏళ్ల క్రితం అలాంటి ట్రీట్మెంట్సే లేవు. ఈ కాలంలో ఎన్నో రకాల మెడిసిన్స్, యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అంటూ ఉంటాము, ఎన్నో రకాల మెడిసిన్స్ వాటికి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటి హెల్ప్ ద్వారా అండ్ కౌన్సిలింగ్స్ అండ్ థెరపీస్ ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము అండ్ ఆ ఎడిక్షన్ నుంచి దూరం చేయడం అనేది జరుగుతుంది.
5: బాగుంది డాక్టర్ మానస్ గారు. అంటే మీరు చెప్పేటువంటి విధానాలు, అది సైకోథెరపీ అవనివ్వండి, ఇంకా అక్కడ అవసరాన్ని బట్టి కరెంటు చికిత్స కూడా ఏదో అంటుంటారు, ఎలా చేసినా ఇందాక ఒక విషయం చెప్పారు మీరు, తాగలేకపోతే లేదా ఆలస్యమైనా చేతులు వణుకుతుంటాయి, వామిటింగ్ లాగా అవ్వచ్చు, తల ఏదో నొప్పిగా ఉండొచ్చు, విత్డ్రాయల్ సింప్టమ్స్. మరి మీరు అందించేటువంటి వైద్య విధానం ద్వారా తగ్గిస్తే ఈ సింప్టమ్స్ ఏమవుతాయి, విత్డ్రాయల్ సింప్టమ్స్?
6: ఇనీషియల్ ఫేజ్ లో విత్డ్రాయల్ సింప్టమ్స్ వాళ్ళు తాగే లెవెల్ బట్టి వస్తుంటాయి. ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్ ని డెఫినెట్ గా మేనేజ్ చేయొచ్చు త్రూ మందుల ద్వారానే. అవి వాటికి టెంపరీగా ఇచ్చే మందుల ద్వారా వాళ్ళకి ఆ సింప్టమ్స్ అన్ని కంట్రోల్ చేయడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ సింప్టమ్సే చాలా పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ వాళ్ళకి మళ్ళీ తాగడానికి. చాలా మంది చెప్తుంటారు నేను తాగకపోతే నిద్ర పట్టదండి, నేను తాగానా హ్యాపీగా పడుకుంటాను. ఆ నిద్ర పట్టకపోవడం కూడా ఒక విత్డ్రాయల్ సింప్టమే. తాగకపోతే నేను ఆ తలనొప్పి భరించలేనండి అందుకే నేను తాగుతుంటాను అని. అలా ఆ విత్డ్రాయల్ సింప్టమ్స్ మెడిసిన్స్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేసి కంట్రోల్లోకి తీసుకురావడం వలన వాళ్ళు మానడానికి కూడా మనం ఒక అవకాశాన్ని కల్పిస్తాం. వాళ్ళంత పెయిన్ఫుల్ గా మానేయాల్సిన పరిస్థితి ఉండకుండా ఉంటుంది.
5: చివరిగా మానసికంగా ఏదైతే ఈ మద్యపానానికి బానిసైపోయినటువంటి వారు, ఆ అలవాటు మానుకోవాలి అన్న తలంపు ఉన్నవారు ముఖ్యంగా, వాళ్ళకి ఏ రకమైనటువంటి మీరు సూచనలు ఇస్తారు?
6: మానాలి అన్న తలంపు ఉన్న వాళ్ళు ఆ మోటివేషన్ అంటుంటాము, ఆ మోటివేషన్ అనేది చాలా ముఖ్యం. ఏ రకమైన అడిక్షన్ కైనా ఆ మోటివేషన్ దాకా తీసుకురావడమే చాలా పెద్ద కష్టం. ఒక్కసారి వాళ్ళు ఆ మోటివేషన్ తో ఉన్నారు అంటే డెఫినెట్ గా త్రూ ప్రొఫెషనల్ హెల్ప్, త్రూ సైకియాట్రిక్ హెల్ప్, త్రూ మెడిసిన్స్ అండ్ త్రూ ఫ్యూ సైకోథెరపీస్ మళ్ళీ డెఫినెట్ గా బయటపడగలుగుతారు. ఆ నమ్మకం డెఫినెట్ గా కోల్పోకూడదు. సో ఆ విత్డ్రాయల్ ఫేస్ అనేది వాళ్ళు డీల్ చేయడానికి హెల్ప్ అవసరం అవుతుంది. కాబట్టి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని వాళ్ళు ఎడిక్షన్ నుంచి డెఫినెట్ గా దూరం అవ్వగలుగుతారు.
5: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ మానస్ గారు. నమస్కారం అండి.
6: నమస్తే అండి.
7: కార్యక్రమంలో మీరింతవరకు
0: మద్యపానం మాన్పించడం ఎలా ఈ అంశం గురించి డాక్టర్ కె మానస గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీకందిస్తుంది చిత్ర జగత్ కార్యక్రమం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుండి గీతాలు వింటారు. ప్రతి శుక్రవారం ఉదయం 9:30 మీ ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో వినండి చిత్ర జగత్.
1: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరియు 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 8:30 వార్తా వ్యాఖ్య కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Explore alternative energy sources, PM tells government amid West Asia crisis, headlines the Indian Express, while the Hindustan Times headlines reforms, delivery, West Asia in focus as PM meets ministers, and the Statesman headlines PM Modi chairs high-level governance review meeting amid global concerns. The Asian Age headlines, first coalition government in Tamil Nadu in 74 years, 23 join cabinet, while the Times of India says Vijay expands Tamil Nadu cabinet with 7 Dalit ministers, Congress back in government after 59 years. Almost all newspapers carry the story of the India-Africa-Delhi summit being postponed due to the Ebola crisis. The Tribune headlines, Ebola scare delays India-Africa summit. Most papers cover the story of Hamza Burhan, a key figure linked to the 2019 Pulwama attack, which killed 40 CRPF jawans being shot at in POK. The Hindu, in its editorial titled Castaway, writes that people must have the option to state they are casteless in the census. The paper adds that the Supreme Court was not wrong to dismiss a petition that sought to stall the caste census, which is part of the ongoing census 2027. The Chief Justice of India remarked that any government of the day must know how many people are backward and how many need welfare. And finally, the Statesman on its front page says, ahead of Nautapa, plain simmer, but some respite around May 29th. And with that, it's back to you, Pramod.
1: Thank you. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Cyprus, Nikos Christodoulidis, in New Delhi today. First International Big Cat Alliance Summit scheduled to take place in New Delhi on the June 1st, postponed. Railway urges passengers to remain alert and immediately report any suspicious activity or individual on railway premises on helpline number 139. Calcutta High Court orders setting up special team of CBI to probe hushing up charges in RG Kar rape murder case. Pulwama terror attack mastermind Hamza Burhan killed by unknown gunmen in Pakistan-occupied Jammu and Kashmir. U.S. Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరు ఇప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్దం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లిథోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ఏఎస్ఎంఎల్తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్ తో చర్చలు జరిపారు. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్ తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్డిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని 23.2 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35 మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం రాశారు నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి రమాదేవి, సుగుణశ్రీ, హేమంత్, అలాగే వంశీ. వీరు కోరుతున్నారు శంకర్ దాదా జిందాబాద్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, పాడినవారు దివ్య మరియు దర్శన్.
4: గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు రఘువర్ సింగ్, సుగుణాభాయి, రాధా మున్నా, సుధారాణి, సాయి తేజ, లీలా సింగ్. వీరు కోరుతున్నారు యువసేన చిత్రం నుంచి ఈ పాట. పాడినవారు జెస్సీ, రచన సీతారామ శాస్త్రి.

0: కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు భువనగిరి విద్యానగర్ నుంచి మహ్మద్ బుర్హరుద్దీన్, యూసఫోరుద్దీన్, ప్రీతి సింగ్, ముత్యాలబాబు మరియు మహ్మద్ అబ్దుల్ బాబా, అలాగే అంజనా. వీరు కోరుతున్నారు శ్రీమంతుడు చిత్రం నుంచి పాట.
1: జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు జింజి గ్యాంగు జుగు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం, ఈ ఉత్తరం రాశారు నాడిపేట నుంచి శివ, గౌతమ్, ప్రేమ అలాగే హరి. వీరు కోరుతున్నారు సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి ఈ పాట.
1: Dance like there's no tomorrow.

0: లక్ష్మి.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాశారు నెల్లూరు వేదేపాలెం నుంచి అక్షిత, సోహిత, విజయ్ మరియు మోహన్. వీరు కోరుతున్నారు గుడుంబ శంకర్ చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
1: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనాభావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 58వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో కృష్ణరాజ ఉత్తమ నంబి వల్లభదత్తులు చెప్పిన సందేశాన్ని గోపన్నకు చేరవేస్తూ పారిపోయిన సుల్తాను సైనికుడొకడు కొంతమందిని తీసుకుని అడవుల్లో ఉన్న మన గ్రామానికి వచ్చారు. మేమంతా ఖడ్గవిద్యలో సుశిక్షితులమని తెలియని సుల్తాను సైనికులు మా చేతిలో హతులయ్యారు. ఊహించని రీతిగా 5 సైనికులు గుర్రాలపై మాపై దాడి చేశారు. తిరువనత్తోరు నంబి తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు అని గోపన్నకు విషయాన్ని చెప్పాడు. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. కృష్ణరాజ ఉత్తమ నంబి గోపన్నతో ఇలా అంటున్నాడు, మేము ఆ 5 చుట్టుముట్టి ఖండఖండాలుగా నరికివేశాం. కాని తిరుమనుత్తూరు నంబిని రక్షించడానికి వెళ్లిన నాకు వెనక నుండి వచ్చిన సుల్తాన్ సైనికుడొకడు హఠాత్తుగా నా మీదకు దూకి కత్తితో 2 కత్తిపోట్లు వేశాడు. మేం మొదట్లో లెక్క చేయకుండా వాళ్లను హతమార్చిన తర్వాత వల్లభుని సందేశం గుర్తొచ్చింది. అందరూ గాయపడ్డవాళ్లే, నాకంటే తీవ్రంగా, పైగా పెద్ద వయసువారు. అందుకే సందేశం చేరవేసే నిమిత్తం నేనే అడవుల్లో అడ్డదారులుగుండా దోగాడుకుంటూ ఇలా కన్ననూరు శివార్లకు చేరేసరికి చాలా ఆలస్యమైంది, నన్ను క్షమించండి అని అన్నాడు. ఆశ్చర్యపోయాడు గోపన్న. ఎంత దేశభక్తి, ఎంతటి శ్రీరంగనాథుని భక్తి! కన్నుల వెంట అప్రయత్నంగా నీళ్లు కారిపోయాయి గోపన్నకు. నా గురించి చింతించకండి, కోటముట్టడి ప్రారంభించండి, ఆ శ్రీరంగనాథుడే మనందరికీ రక్ష అని అన్నాడు తిరుమనుత్తూరు నంబి గురించి విషయం చెప్పిన కృష్ణరాజ ఉత్తమ నంబి. మరుసటి రోజు పెద్ద పెట్టున భేరీ నాదాలతో కోటముట్టడి ప్రారంభమయ్యింది. గోపన్న ప్రణాళికాబద్ధంగా అందరికీ తగు హెచ్చరికలు జారీ చేశాడు. ఒకవేళ మధుర నుండి సైన్యం వస్తే అక్కడికక్కడే నరికివేయడానికి కొందరిని కావేరి ఒడ్డున నిలబెట్టాడు. కోట బయటవారు లొంగిపోయారు. కోట లోపలివారు ఎట్టి పరిస్థితులలోనూ సుల్తాను లిఖితపూర్వక అనుమతులు లేనిదే రారు. కోట లోపలివారికి 2 ఆహార పానీయాలను నిలిపివేశారు. కోటలోపలి జనం అన్నపానాదులు లేక నకనకలాడసాగారు. బయటకు వచ్చేందుకు అనుమతులు కావాలి, బయటకు కదలవద్దని సుల్తాను సందేశం కూడా ఉంది. ఐరోపా సైనికులకు మద్యం, మాంసం మగువాలేనిదే ఉండలేరు. అప్పటికే సగం బిక్కబిక్క చచ్చిపోయారు. సైనికాధికారి ఒకడు ఆవేశంగా లేచి, అయ్యా గోపనార్య, ఇదే తగిన సమయం, మమ్మల్ని వదలండి. ఐరోపా సైనికుల శవాలను, తలలను ఎలా పైనుండి కిందకి విసురుతామో తమరు దర్శించండి అని అన్నాడు. సరే వెళ్ళండి అంటూ వెంట మారువేషాలలో ఉన్న తన సైనికులను కూడా పంపాడు గోపన్న. సంతోషంగా కోట దగ్గరకు వెళ్లి, మేమంతా గోపన్న బందీఖానా నుండి తప్పించుకున్నాం, మమ్మల్ని లోపలకు పంపండి, లేకపోతే మా ప్రాణాలు పోతాయి అని బ్రతిమలాడిన తర్వాత వారికి కోటలోపలికి ప్రవేశం నిషిద్ధం కనుక తాళ్ల నిచ్చెనల ద్వారా పైవారికి సందేశం పంపాక వారి అనుమతితో ఆ నిచ్చెనల ద్వారా లోపలికి ప్రవేశం లభించింది. వీరిని ఒక కంట కనిపెడుతూ మారు వేషాలతో ఉన్న గోపన్న సైన్యం వారిని మెల్లిగా అనుసరిస్తూ ఒక కంట కనిపెడుతూ వెళ్తున్నారు. ఆ రాత్రంతా మొత్తం 200 సైనికులు తాళ్ల నిచ్చెనలపై వెళ్లారు. ఉదయాన్నే కోటలో జరగబోయే కల్లోలం కోసం గోపన్న 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ గోపన్నకు అనేక అనుమానాలు. ఒకవేళ సుల్తాను సైన్యం తనను మోసం చేశారా అని యోచిస్తున్న సమయంలో ఒక ఆశ్చర్యం జరిగింది. ఒకేసారి కోట నలువైపుల నుండి ఒకేసారి పొగలు రావడం ప్రారంభమయ్యింది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. కోటలో జనం హాహాకారాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. మంటలు ఉన్నట్టుండి ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సైనికులు కోటలో అటూ ఇటూ పరుగులు తీస్తున్నారు. కింద సైనికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుర్రాలు శకిలిస్తున్నాయి, ఏనుగులు ఘీంకరిస్తున్నాయి. మా పని ఎప్పుడా అన్నట్టు సైనికులంతా ఎదురుచూస్తున్నారు. తూర్పువైపు కోట తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. పైనుండి ఐరోపా సైనికుల తలలు బంతుల్లా నేలరాలుతున్నాయి. గోపన్న ఇదే తగిన సమయం అని సైనికులకు సూచన ఇచ్చాడు. అంతే, ఐరోపా సైనికులు కొంతమంది అరుస్తూ తాళ్ల నిచ్చెనల నుండి దిగబోతూ ఉండగా సైనికులు బాణాలతో వారిని గాయపరిచేసరికి పైనుండి ధబేల్మణి పడిపోతున్నారు. కోట ద్వారం నుండి వచ్చే సైనికులను అక్కడికక్కడే నేలకు పడగొట్టారు. మొత్తం అందరూ నేల కూలడానికి
6 గంటల సమయం పైన పట్టింది. అప్పటికి సాయంత్రం 3 గంటలు కావస్తున్నది. విజయనగర సైన్యాధిపతి గోపన్న విజయ ఢంకా మ్రోగించే ఏర్పాటు చేసి కన్ననూరు కోటలోనికి ప్రవేశించి అక్కడక్కడా మిగిలి ఉన్న ఐరోపా సైన్యాన్ని ఊచకోత కోయించాడు. కన్ననూరు కోట పరితాపి సంవత్సరం వైశాఖ మాసంలో విజయనగరానికి స్వాధీనమయ్యింది. సుల్తాను గతంలో చేసిన మోసానికి, అమానుష కృత్యానికి తగు రీతిలో అదే విధంగా జవాబిచ్చి గోపన్న చరిత్రలో నిలిచిపోయాడు. కోటలోనికి ప్రవేశించిన విజయనగర సైన్యం వీర విహారం చేశారు. ఐరోపా సైనికుల స్థావరాలకు నిప్పు పెట్టారు. ఐరోపా సైనికుడన్నవాడు మిగలకుండా మార్చి మసి చేశారు. కోటపై అన్ని దిక్కులా విష్ణుమూర్తి వరాహావతార పతాకం రెపరెపలాడింది. కోటలోపల ఉన్న స్త్రీ జనంలో ఎక్కువ మంది హైందవులే. వారు ఇంకా ముస్లిం సైనికులు దాక్కున్న రహస్య ప్రాంతాలను, సొరంగాలను గోపన్నకు సైనికులకు వెంటవచ్చి చూపించారు. ఒక సొరంగ మార్గం లోనకు ప్రవేశించేసరికి వల్లభదత్తులు ఇరువురు బందీలుగా కట్టబడి ఉన్నారు. వారిని చూడగానే గోపన్న స్వయంగా కట్లు విప్పి వారిని గాఢ ఆలింగనం చేసుకున్నాడు. గోపన్న తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని, రత్నాల హారాలను వారికి వేసి మీరే నిజమైన విజయనగర వీరులు అని ప్రస్తుతించి వారిని చికిత్స కోసం గుడారాలకు పంపించాడు. కన్ననూరు కోట మొత్తం ఆ విధంగా విజయనగర సామ్రాజ్యానికి స్వాధీనమయ్యింది. సమయపురం విజయానంతరం గోపన్న పరివారంతో హొయలేశ్వరుని ఆలయంలోనికి ప్రవేశించాడు. ఆలయం మొత్తం టర్కీ నుండి వచ్చిన ముసల్మానుల స్వాధీనంలో ఉంది. అది ఆలయం అనడం కన్నా ఒక ఆయుధ కర్మాగారం అనడమే సరైన మాట. అక్కడ ఉన్న దేవతల విగ్రహాలను తొలగించి ఎక్కడో ఒక మూల పాడుపడిన గదిలో పడేశారు. గోపన్న అక్కడి వారిని విచారించి ఆ విగ్రహాలను తెప్పించి యథాస్థానాలలో ఉంచి స్థానికంగా వంశ పారంపర్య పూజారిని పిలిపించి కంపన, గంగాదేవి తదితరులతో కూడి ప్రార్థనలు చేశారు. రేపటి మధుర దండయాత్రను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోపన్న ఒక పెద్ద 4 కాళ్ల మండపంలోనికి వచ్చి గుమిగూడిన జనం మధ్యలో, రేపు మనం శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని శ్రీరంగంలో మళ్లీ ప్రతిష్ఠించబోతున్నాం అని ఎలుగెత్తి ప్రకటించాడు. పెద్ద పెట్టున హర్షధ్వానాలు వెళ్లి విరిశాయి. ఆనందంతో కేకలు వేశారు జనం. కంపన మహారాజుకు జై, గంగాదేవి మహారాణి వారికి జై, గోపనామాత్యులకు జై అని చాలాసేపు నినాదాలు చేసిన తర్వాత గోపన్న సైగతో జనం ఆగారు. మరుసటి రోజు తెలతెలవారుతున్నది. ఆ రోజు వైశాఖమాసం 17వ రోజు, తమిళులకు అత్యంత పవిత్రమైన పర్వదినం. వాతావరణం సుగంధ పరిమళాలతో విరజిమ్ముతున్నది. శుభశకునాలు కనిపిస్తున్నాయి. కన్ననూరు కోటను విజయనగరాధీసులు కైవసం చేసుకున్నారన్న వార్త అంతటా వ్యాపించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సమయపురంలో శ్రీరంగనాథుని దర్శనానికై బారులు తీరి నిలుచుని ఉన్నారు. ఆనంద తాండవాలు అక్కడ వ్యాపించాయి. కొందరు తమదైన శైలిలో కునలే కూత్తు, అంటే తలకిందులుగా నర్తించడం అనే నృత్యాన్ని ప్రదర్శించారు. బ్రాహ్మణులు వేద పారాయణ ఘోష అదే పనిగా వినిపిస్తున్నారు. కొందరు వైష్ణవులు, ప్రముఖులు తమిళ ప్రబంధ గానం వినిపిస్తున్నారు. శ్రీరంగనాథుడే యుద్ధానికి దగ్గర ఉండి కురుక్షేత్రంలాగా నడిపిస్తున్నాడని ప్రజలు వేణోళ్లా కొనియాడుతున్నారు. చంద్రగిరిరాజు తిరుపతిలో చేయించిన శ్రీదేవి భూదేవి విగ్రహాలు స్వామికి ఇరువైపులా గొప్ప శోభనిస్తున్నాయి. ఈ సంఘటన చూసేందుకు ప్రస్తుతం చంద్రగిరిరాజు జీవించలేడని వల్లభదత్తులు తమ బాధను వ్యక్తం చేశారు. శ్రీరంగనాథుని ప్రయాణం మంచి సుముహూర్తంలో ప్రారంభమయ్యింది. దక్షిణ కావేరీ తీరంలోని కొల్లిడం, శ్రీరంగం తీర్థాలలో ఇసుకవేస్తే రాళ్లనంత భక్తులు నిలబడ్డారు. విగ్రహం అక్కడక్కడా భక్తుల దర్శనం కోసం ఆగుతూ అళగియ మణవాలం గ్రామం చేరుకున్నది. అక్కడ స్వామి కోసం, యుద్ధంలో మరణించిన వారి కోసం ఘన నివాళులు అర్పించారు. శ్రీరంగనాథస్వామి కావేరి ఒడ్డుకు చేరుకున్నాడు. దాదాపు 48 సంవత్సరాల అనంతరం స్వామి కావేరి తీరాన్ని దర్శిస్తున్నాడు.
ఉత్తర కావేరీ నదిని దాటి శ్రీరంగం ఒడ్డుకు చేరగానే కొన్ని వేల మంది భక్తులు పెద్ద పెట్టున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పెద్దగా శరణుఘోష వలె చెప్పగానే గంగాదేవి

మహారాణికి ఒళ్ళు పులకించింది. భక్త్యావేశంతో సంస్కృత శ్లోకాలను అసువుగా పఠించడం మొదలుపెట్టింది. సాలువ మంగు, సోమప్ప, మారయ్య నాయకుడు, మిగతా బృందం గొంతులు చించుకొని బిగ్గరగా శ్రీరంగనాథుని రంగా రంగా అని పెద్దగా అరుస్తూ నమస్కారాలు చేశారు. కంపరాయలు శ్రీరంగనాథుని విగ్రహమున్న పల్లకీ మోయడానికి ముందుకు రాగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. మరోప్రక్కన ఇతర సేనా నాయకులు పల్లకీని తమ భుజాలమీదకు ఎత్తుకున్నారు. గోపనార్యుడు స్వామికి చామరం వేయసాగాడు. ఆ దృశ్యం చరిత్రపుటల్లో ఒక చిత్రపటంలా పదిలంగా నిలిచిపోయిన సంఘటన. ఇక గంగాదేవి ఆవేశం పట్టనలవి కావడం లేదు. కొన్ని వందల శ్లోకాలు ఆమె నోట నుండి ఆసువుగా ఆ కావేరీనది ప్రవాహ వేగం కంటే ఎక్కువగా వరదలెత్తుతున్నాయి. తదుపరి ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం.

0: మీరింతవరకు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల విన్నారు. రచన డాక్టర్ టేకుమల వెంకటప్పయ్య గారు, సమర్పణానందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:14 దాటి 15 సెకండ్లు. స్వరలహరి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోయే పాట సోలో చిత్రం నుంచి.

0: చిత్రమా ఎందుదా.
1: మీరింతవరకు స్వరలహరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్, కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి సింహపూరి FM కేంద్రం, సమయం 9:30. చిత్ర జగత్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రాల నుంచి గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోయే పాట ఓం శాంతి ఓం చిత్రం నుంచి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: మీరింతవరకు చిత్రజగత్ కార్యక్రమంలో హిందీ చిత్రాల నుంచి గీతాలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం CG నివాస్ IAS. వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: ఈవేళ పార్టీ కావాలంటే
5: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
4: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
5: ఇది నీ కార్డు పిన్ను,
4: నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
5: RBI అంటుంది మీ పిన్, ఓటీపీ, CVV లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి.
4: ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
5: బై గర్ల్స్,
4: ఎక్కడికి వెళ్తున్నావు?
5: వినలేదా? నో షేరింగ్.
4: RBI అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఆలోచించి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 10 గంటలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఫోన్ ఇన్, అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్ 0861233313100, లేదు అనుకుంటే 0861233312 అనే ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో వినవచ్చు. లేదు కాల్ కలవట్లేదు, ఇతరత్ర కారణాల వల్ల మీరు కాల్ చేయలేకపోతే మరేం పర్వాలేదు, 7901084415 7901084415 అనే ఈ వాట్సాప్ మెసేజ్ నెంబర్కి కూడా మీ పేరు, వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటనైతే వినాలనుకుంటున్నారో క్లియర్గా మెన్షన్ చేసి వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు ఇష్టమైన పాటని హలో అభిరుచి కార్యక్రమంలో 10:30 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు రన్ రాజా రన్ చిత్రం నుంచి పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను నిజామాబాద్ జిల్లా.
0: ఓకే అండి, ఏ చిత్రం చేపట్టాలి అనుకుంటున్నారు?
1: మంచి మనసు నుంచి నన్ను వదలి నీవు పోలేవు.
0: తప్పకుండా అండి, మంచి మనసుల చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

శ్రోతలకు గమనిక, టెక్నికల్ ఎర్రర్ వల్ల ఫోన్ కాల్స్ తీసుకోలేకపోతున్నాం. ఎవరైతే కార్యక్రమానికి కాల్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా 7901084157 అనే ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హెలో బ్రిషి కార్యక్రమంలో వినవచ్చు. నంబర్ మరొకసారి 7901084157 ఈ నంబర్కి మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటని అయితే వినాలనుకుంటున్నారో దయచేసి ఈ నెంబర్కి సెండ్ చేయండి. మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎంలో కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హెలో బ్రిషి కార్యక్రమంలో వినండి. ప్రస్తుతానికైతే ఈ మెసేజ్ పంపించారు రామకోట నగర్ నుంచి తుమ్మలచిల్ల పద్మనాభయ్య ఉమాదేవి. వీరు కోరుతున్నారు వేదం చిత్రం నుంచి ఒక మంచి పాట.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. నువ్వు వస్తావని చిత్రం నుంచి ఈ పాట మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న వారు మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్ మరియు తమన్ కుటుంబ సభ్యులు. కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి. వీరి కోసం నువ్వు వస్తావని చిత్రం నుంచి వారు ఎంపిక చేసుకున్న పాట ఎప్పుడైతే వస్తుంది విని ఆనందించండి. ధన్యవాదాలు.

కార్యక్రమం తదుపరి మెసేజ్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబిదా ఆయిషా వీరు పంపించారు జయం మందేరా చిత్రం నుంచి పాట కావాలని.

కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి. ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్న వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ మరియు హేమంత్ సాయి. వీరు కోరుతున్నారు శక్తి చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్, మిర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సకుబాయ్, యాదోజీ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా. వీరు కోరుతున్నారు మున్నా చిత్రం నుంచి పాట.

0: స్టిక్కర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి.
2: కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత. నిజామాబాద్ నుంచి వీరు కోరుతున్నారు యజ్ఞం చిత్రం నుంచి పాట.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశ మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: కార్యక్రమంలో చివరి మెసేజ్, ఈ మెసేజ్ పంపించారు బీవీ నగర్ నుంచి వర్ష, హేమశ్రీ, హర్షిత్, శోభన. వీరు కోరుతున్నారు ఆహా చిత్రం నుంచి పాట.
4: Lives for the sake of love, poor fellows, but we will live for the glory of love forever.

మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు.

0: అంటున్నది. విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్ష కావ్యం నుంచి పద్యాలు వింటారు.
1: పాద్రులను దాటి పులుల ఎడుగుల నడుగులు కలుపుకొనుచు, రాళ్లవాగు దాటి పదాంతరములు దాటి అతట కిన్నెరసాని, నాయాత్మ ఎందు నిప్పటికి దాని సంగీతమే నదించు. ఇప్పటి అంటే 1924 నాటికి అన్నమాట, అప్పుడు రాసింది పుస్తకం. ఓహో కిన్నెరసాని, ఓహో కిన్నెరసాని, ఊహామాత్రము లోపల ఎల నిలువవే జవరాల, కరగిపోతి నిలువెల్లను తరలించితి నా జీవము, మరగిపోయి నా గుండి ఎసురిగిపోయనే ప్రియురాల, ఓహో ఓహో కిన్నెరసాని, తన ఎడ తప్పేయున్నది అనుకోవే నాధునిగ, వనితలు నీవలె కఠినలు కనిపించరువే ఎందును, రాళ్ళపైన తొలినాళుల కాలిడగా ఓర్వలేవు, రాళ్ళను కొండల గుట్టల ఎలా ప్రవహించదవు, నీవు మహాపతి శీలవు కావని నేనంటినటే, అటులంటిన నా కంఠము కటారి త్రెంచకబోదిన, ఓహో కిన్నెరసాని, మున్ను భగీరథ భూపతి వెన్ను వెంట పరువెత్తిన అన్నాక ధుని వైఖరిను నది నీ సన్న త్రోవ, ఓహో కిన్నెరసాని. కిన్నెర మహాపతి వ్రత, అందరు తెలుగు కన్యలకి మళ్ళీనే ఉద్విగ్న హృదయ, ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ల పోరాటం ఆ ఇంట్లోనూ విలిసింది. కిన్నెర హృదయం శోకం చేత ప్రళయ సముద్రమైంది. ఆవేశ హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. భర్త పోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరై నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిలయైనాడు. ఇదిగో చేతులను చాచితి ఏర్చుచుంటి కంఠమెత్తి ముదితా వినిపించుకొనకపోటివటే ప్రియురాల, ఈ నీకై ఏడిచి ఏడిచి నా కంఠము సన్నబడియే, నా కన్నులు మందగించే నా కాయము కొయ్యవారే, ఓహో కిన్నెరసాని, ఏడుపురలోపల నా యొడలే నేనెరుగను, నా ఈ దేహమిదేమోర్రాయిలెనగుచున్నది, ఓహో కరిగింది కరిగింది కరిగింది కరిగింది, కరిగి కిన్నెరసాని వరదలై పారింది, తరుణి కిన్నెరసాని తరకళ్ళు కట్టింది, పడతి కిన్నెరసాని పరుగుళ్ళు పెట్టింది, కరగగా కరగగా కాంత కిన్నెరసాని తరగ చాలుల మధ్య తలతళ మెరిసింది, నురుసు పిండులతోడ బిరబిరా నడిచింది, ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది, మాటి మాటికి కొండ మాదిరిగా పడి ఉన్న తన నీటు కాన్ని చేతుల కౌగిలిస్తుంది, పలకవాయని మ్రోతపడి పలకరిస్తుంది, పతిగుట్టపై తాను రాలి ఏడుస్తుంది, నీలిమబ్బుల ఓలు నిడివి నీ చేతుల్లో నన్నింక కౌగిలించక రావు కాబోలు, కడు ప్రేమతో చేరగా తీవు కాబోలు, నెమ్మదిగా నా యొడల్ని మురవు కాబోలు, జలదేవతలు వచ్చి చెలబెట్ట పతి గుట్ట వదలగాలేక యాముదిత కిన్నెరసాని, తల్లి దగ్గర నుండి తన మెడకు పలు పోసి లాగగాబడ్డట్టి లెగలాసాగింది, బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెరసాని ఎంత ఒయ్యారియో, ఎంత నెమ్మది సానో అంత ఒయ్యారమ్ము అడుగడుగు పోయింది, అంత ఇల్లాలి నెమ్మది తనము చూపింది, కరటాలలో నురువు తెరచాలులో నీటి పొరజాలులో కిన్నెరటు కదలి ఇటు కదలి చిటి తరంగాలతో పుటిత రంగాలతో నటనాలు మొదలెట్టినే, కొన్నీటి తుటుములా కదలాడిని నడి నీటిలో మేలి జడసందులో నీటి ముడి పొందులో కిన్నెరటు వంగి ఇటు వంగి రంగారు నలలతో పొంగారు నలలతో చెంగు చెంగున దూకినే, మృత్త సింగారములు ఒలికిని గలుగల్లున వెల్లువల పెళ్ళున కొల్లు అలుదల్లున కిన్నెరటు తృప్తి ఎటు తృప్తి వెలుకుటందియలునా తలుకుటందియలునా అలల నురుసులు తోచిని ఆ మధ్య జలదలా పొంగెత్తిని అల కోనలో మంచు వలి సోనలో వెళ్ళు అలవానలో కిన్నెరటులోడి ఇటులోడి రసమేలు రూపుతో పసమేలు చూపుతో సొగసు వంపులు వంగెనే కిన్నె వెన్నెలా చుగురు ముంపులు చూపిని జిలుగు తందియలతో కులుకు క్రన్నడలతో వెలది కిన్నెరసాని పలుత్రోవెలుగపోయి తెలిపూల తెనవాకలు సాగదాసేసి తెనుగు ఆగై పారిని నెత్తావి తెలుగు పాటలు పాడిని కోణాలన్నీ ముంచుకొని వచ్చు సెలయేటి చానా కిన్నెరసాని జలజలా శ్రవించు తరగలో పైకెగయు మురుగులో కృంగృత్త తేనె కాలువలూరెనో అమృతంపు వానకినుకులు జారెనో చెరకు పాన కమెర్ర జీరపాకము వాలే తరుణి కిన్నెర పాట తానవాడుట చూచి పువ్వులో లే సంజరువులో దానిమ్మ తెల తెల్లనైపోయను కొంజిల్క పలుకులో పసదప్పెను ఇలా వెళ్ళి నదిగా ప్రవహించి నాట్యం చేసి ఏమిటి పాపం దాని తిప్పలన్నీ పోడి చివరికి నదీనాం సాగరోగతి గనక సముద్రంలో మాత్రం ప్రవేశించక తప్పని స్థితిగా ఉంటే ఈ కిన్నెరేమో పతివ్రతాయి, ఆ సముద్రుడేమో పరపురుషుడు, ఈవిడికి ఇష్టం లేదు. అసలు ఈవిడి ఇక్కడ బయలుదేరిందని ఆ సముద్రుడికెట్టా తెలుసు? ఆ రోజుల్లో
2: గలిపిల్లలే పోయి ఊదెను, మొగిలు కన్యలే పోయి చెప్పెను, తగని కోరిక చేత తనలో కడలి రాదు సొగసు కిన్నెరసాని చూడాలేననిపించి ఉరటలుగెను మిరికి చూచెను మిసమిసని మింటికై పొంగెను మసక మసకల కళ్ళు విప్పెను ఎంత దూరానందో ఈ చిన్ని పడుతంచు సంతోషమే మేను సగమలమ్ముగా మారి మిరిమిరి చూచెను బొటవ్రేళ్ల నిలచెను ఉబికి కెరటాలు గులాడెను గుబురులై ఉప్పొంగిపోయెను తన యొడలు తనకేమో తెలియనట్లయిపోయి తరుణి కిన్నెర ఎందమే లోకమైపోయి సలపెలా కాగెను గలగలా ఊగెను తన నీటి గుణమెందు పోయెను తన చల్లదనమెందు దాగెను పరగ తనలోనున్న బడబాగ్నిశిఖ పొంగి తన శరీరం మెల్లదహించినట్లుగా తటపటయిపోయెను తపించిపోయెను గంగ తన ఇల్లాలు కాదటే యమున తన ఇల్లాలు కాదటే ఎంతమంది లేరు ఇన్ని ఏళ్ళు వచ్చి చిన్ని వాగును చూచి చిత్తమెరించుకో తనకు నిధి తగదు కడలి రాజునకు ఏనాటి ముసలి కడలి ఏనాటి పెద్ద కామమునకై బడలిపోయనటన్న తనకేమి పరువు కడలి రాజునకు తనకున్న మర్యాద ఎంత తనకున్న గౌరవం బెంత లోకాలు తప్పు త్రోవల పోవునాయేని సర్ది చెప్పకలట్టి సామంతుడి రాజు తానుగా అడిగినా తప్పుదారులకు అన్ని వాగుల వంటిదవునా అన్ని తోగుల వంటిదవునా మంచి కిన్నెరసాని మగనికెక్కిన సాన కొంచెమేమో పొంది కోపమిట్లయినంత తన్ను పొందునటే తనకు దక్కునటే ఉగులాడిన కడలి చూచి ఉబికిపోయిన కడలి చూచి ఉప్పు పెనగా వచ్చి ఉర్వి అంతా పొంగి తెప్పలై నేలపై తేలియాడున ఎంచు కలవళం పడెను జగములల్లీను కడలి పొంగినదంతే కాని కడలి ఉబికినదంతే కాని కడలితా చెలియలి కట్టదాటున ఎంచు కడలి మాత్రము బద్ది గడచిపోగున ఎంచు కడగి అనుకొనిరి బుడుత మానిసులు అన్ని విధముల లోకమాడెను అన్ని రీతుల జగము చెప్పెను చిన్ని కిన్నెరసాని చిత్తాన పొగలగయుకుడు నిప్పుగలు లోన కుమిలించి రగిలించుట ఎవరెరుగుదురు నవ్వేటి జనులు ఓ నాథ నిను వీడి వచ్చి ఓ రాజ నిను వదలి వచ్చి
1: నా ఎడలు సైతము నానా జనులు కోర ఈ యవపుం బ్రతుకేల పొంది తినిరా. అంచు వగచినది అంచులురలినది అసటనే నిలచిపోనెంచు అసటనే ఆగిపోనెంచు. కాని నీటి గుణము కదలిపోవునే గాని సాన కిన్నెర కొరికి సాగించునే తాను. జలజలా కదలి బిలబిలా కదలి రాయడ్డముగ చేసి నిలుచు పొదలడ్డముగ చేసి ఆగు. ఇంత నిలిచి తినంచు నుంచి లోను పొంగి పొంత పొంతల రాళ్ళు పొదలు పై పై పొంగి అడవి పరుగెత్తు అంతలో ఏడ్చు. హాయని కిన్నెర ఏడ్చిన్ తన మనోహరుడు శిలయైనాడని తానేమో ఈ వాగైనానని హాయని కిన్నెర ఏడ్చిన్. ఇలా పాపం కొంతసేపటి ఏడుస్తుంది. ఏడిస్తే ఎవరికి గోదావరి నది అడ్డం వచ్చి ఈ నదిని తనలో కలుపుకుంటుంది. ఆ రీతిగా పరపురుష సంఘం పరిహారం అయిందని అర్థం. గోదావరి దేవి గుండె జల జలలాడి ఆదగుని మనసు.

తరగలో చదువుకొని పెను తరగలుగి ఆవాగు అదుకొని ఆమె వగపాగి గోదావరి దేవి కొసతలుకు ముత్యముల మాదిరి శలంగు కెరటాలు చిన్ని సాధుకిన్నెర తరంగాలు లేదలుకు వెన్నెలలో దలిరు మల్లికల ముదలించిన ఎట్లు పొలిచే అవ్వాని పాదలించిన ఎట్లు పొలిచే. ఇలా కలిసిపోయినారు ఇద్దరు కలిసి. అప్పుడు కొంచెం కలుసుకున్నాడు సముద్రుడు, కోపం వచ్చింది. అతను ఏదో కొంచెం పెళ్ళాన్ని బెదిరించబోయినాడు. ఆవిడేం సామాన్యురాలు కాదు, బెదిరించిన చేత కాకపోయింది. వెళ్ళిపోగా కిన్నెర నడుస్తూ ఉంది. నడుస్తూ ఉండగా ఈ అనేక ఋతువుల ఎందు అనేక రకాలుగా ఉంటుంది ఈ కిన్నెర. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది ఆ కిన్నెర. శిశిరాగమము వచ్చి చెట్లయాకులు దూసే ముసలులై జంతువులు ముడుచుకొని కన్మూసే పతి ప్రేమ చూరాడి బహుగాననుభవించి పొలతి దేహం మెల్ల ముడుతల్లు పడ్డట్లు పొలిచింది కిన్నెరా. నిలుకడల్ వలచింది కిన్నెర రాలి ఎండిన యాకులోలిబడి నీరముల్ మాగి ఎర్రని కురత్త మధువు కాలువ ఎట్లు తోచింది కిన్నెరా. ఎర్రనై ఏషింది కిన్నెరా ఋతువు ఋతువున మారు ఋతులలో కిన్నెరా కారు కారున మారు కాంతిలో కిన్నెరా తెలుగు సత్కయ్యాదు పలుకందుకోలేని చెవులూరి జలముల్ల ప్రో

0: అతన్ని దర్శనము చేసే త్రోవ ఆ చిందికిన్నెరా. తెలుగు యాత్రికులగందిచ్చు చల్లని నీడ పుణ్యాత్మ కిన్నెరా. తెలుగు యాత్రికులగందిచ్చు చల్లని నీరు పూతాత్మ కిన్నెరా. తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా.
1: అరణ్యకాండంలో భాగం. ఈ అరణ్యకాండం మనకు స్వరాజ్యం వచ్చినా 2-3 ఏళ్లలో రాసింది. అంటే సుమారు 1950 ఆ ప్రాంతాల్లో రాసింది అన్నమాట. రావణుడు సీతను ఎత్తుకుపోతూ ఉంటే ఆ సమయంలో దేవతలు అన్న మాటలు, త్రేత మొదలు చివర ధృతి తనాయించెను మురికి కాల్వ యొడ్డు మోచినట్లు ఆపగాభమైన ఆదిమాసుర శక్తి పెద్ద త్రవ్వి లంక పెట్టినట్లు ఛాందసుడంచు చెప్పెదరు సరస గర్భుని గుర్చి వెర్రివార్కొందరు వాని లౌకికము కోటికి నెక్కినది ఏమి పంచమాయందున మూడు లోకములు అయిన ప్రభుత్వము మాది పేరు దైనందిన నాకభోగ పరిణామము వారిది సర్వమూరుగాన్ మనసున తెలియదు బ్రహ్మకు ధనుజుల దశ ప్రేమ తనకు తనకే ఎప్పుడును తన నాలుగు నోళ్ల వేదంబును సత్యము ధర్మము ఒక్క మొగి ఘోషించున్ ఎప్పుడున్ వారిని రెచ్చిపోవుమతి ఎందే నిల్పు వారేమో నిస్త్రపులై బ్రహ్మ సదానుకూలుడని తాత్పర్యము దీపింతురు అశ్రప సంతానమునైన ఒక్క ఒడిగా రానిచ్చు నా పైకి వారిపై మమ్మును బెట్టు మాపైన వారింబెట్టు పర్యాయమై అంతో ఇంతయు మధ్య వీడొకడు అంటే రావణాసురుడు బ్రహ్మాభంబుగా మారే ఈ ఇంతన్ జానకి దేవి చేమడియువో ఏదో ప్రమాణముగా సంతోషింపరు దైత్యులు ఈ జగదధిష్ఠాతృత్వమే కావలను సంతోషింతు మేము దేవతలము అస్మశ్రేయమున్ కూర్చునా మరియు నహో యథేచ్ఛముగ మమ్మును వీడిన సర్వలోక సంభరణము చేయునందనుక వచ్చిన సో తన గొప్ప ఏమి ఆసురమును సౌరము ఈ ద్వయము చొప్పడరాదు అధికత్వరేఖచే ఇరువురు బద్ధవైరులై ఇంతయు ఆరని నిత్యవన్నిగాన్ కాదయ్యా తనుదాన సర్వజగతీ కాండాయమాన ప్రభా ప్రాదుర్భావ సమృద్ధతం కనునకో పైనిద్దరున్నారు తామా దామోదర ధుర్జటుల్ ముగురు తానై వారిలో శక్తిచే కాదే లోకము త్రిప్పి త్రిప్పి సృజనల్ కావించుటం చేశడున్ విధి ఈ చిత్ర విచిత్ర కల్పనలు పుష్పించున్ సురారాతి విశ్లధ మేధాకృతి దుస్వభావమున అజ్ఞత్వంబు నైచ్యంబు పైన మోహం పడిపోవుటే సహజమై ఆ దైత్యులున్ శాంతితాపదముల్ పొందరు పొందనీరు ఇతరులన్ ప్రాణానిల ద్వేషులై ఏమి చిత్రము రాక్షస సృష్టి సాధు ఘటనముగనైన పల్కరించుటకు కాదు ఎవరిపైననో ఎందుకో ఎప్పుడు కోపమే మగమ్మున మాటలో ధూమరేఖ ఏ లోకమ్ముల మీది కించనరు మేమీ దేవతానీకమే హాలిల్లోకువయైతిమి ఎంతదనుకన్ నాకమ్ముపై చూపే ఉత్తాలంబై చను దీప్రశక్తిగను చింతంబోరు వైరాజముల్ హేళాతైజసలోకవాంఛకనరు అల్పిష్ఠుల్ మతి క్రూరులున్ స్త్రీల చెరబట్టుటన్నను చెంగలించుచు అక్కటా దొంగచాటుగా ప్రాణములను తీయుటన్నను వారికి తెచ్చికొన్న ప్రథమ గుణములు తల్లి గర్భమున నుండి అక్కటా ఊళ్లపైనబడి అందిన స్త్రీలను దొంగిలించుచున్ చిక్కిన ఎట్టి మానవుల చిత్రబధం పొనరించుచున్ మరిన్ పిక్కువ పిల్ల పాపయను భేదము లేక చెరించుచుండు ఈ జక్కుల మూక ఔ విధవయాతి హరించుట లేదయనడు. వారి ప్రగల్భ వాక్యములు వారి సమర్థతలోటు కాదు. తత్క్రూరత పచ్చినెత్తురులు క్రోల్చుటయున్ వచించు. భికరాకారము ఘొరకాయములు కాలికి బుద్ధిని చెప్పుట ఏ సుధాహారులనైల లోన ఏముడుదాడైనను చాలు ఎదిర్చి నిలిచినను. అయ్యయో మకుటాయమానమైనట్టి గుణమతీతమున్నది ఒకడు సర్వాతిశాయి మరియును త్రిలోకి రాక్షసమయము చేయు యత్నమున నీతి జాతియు హద్దు లేదు. చుటులత ఇట్టి ఈ అడవి జంతువులే నయమైన వీరలు ఎచ్చటో ఒకచోట నాగరుల సాడ్పున రాజ్యము పెట్టి సంధి దుర్ఘట కుటిలోగ్రబుద్ధి తెరరాజులతో పొసగింపు తీర్పు చేయుటయును లోనలోన అది ఒక్కటి పాలన చెయ్యకుంటయును. ఆ కుటిల నీతికి నిలేదు హద్దు పద్దు. అకట కౌటిల్యము స్వభావమందులేని అమరతకి భాగస్వాములగుట వీరు విధి పొనర్చెడు వ్యూహ కల్పిత సమృద్ధి. ఇది శబరి రామఘట్టం. శబరిని అడిగాడు రాముడు, మరి మంచి పళ్ళే తీసుకొచ్చావా? అంగీకరించిన అస్మదానీతముల్ పండ్లారగింపవే ప్రణనాథ అన్నది శబరి. ఎట్లా అన్నది? సృక్వాంతముల్ సెలవుల చివర్లు జఠర సంధ్యా బాలచంద్ర శృంగాగ్రములుగా. అప్పుడు అవి నీవు తిని చూచి అతి రుచ్యములటంచు తెలియక నేనెట్లు తినగలుగుదు అన్నాడు స్వామి. అప్పుడు ఆయన యొక్క నేత్రాంతముల్ పూర్ణిమా చంద్రికావల్లికి సాలములుగా. స్వామి, ప్రతి వృక్షమందున ప్రథమమందు నేను రుచి చూచియే తెచ్చినానంగ శబరి. శ్రీరామచంద్రుండు నిబిడమంద మృదు సుహాసుడు చూచే సౌమిత్రివంక. అంటే అది కూడా తప్పేన రాముడి దేశం. ఆ చిరునవ్వునన్ శబరి ఆరసి ఇంచుక సంచలించి స్వామి చెడు చేత చేసి తినో ఏనన్నా. కాదు, మరెట్లగున్ రుచించూచుట ఎంచు స్వామి మతి సుందరి. నేనొకడన్ భుజింపగా తోచదు నాకు. నీవు మనతో అనుజుండును తిందమా అనన్. ఆవిడంది కదా, ఒక ముక్కగానయినా ఊరకనే రుచి చూడన్ తిన్నవే ఒక పదియో మరిన్ పరకయో మరి పాతికయో ఎగున్ ఫలప్రకరము. కుచ్చి నిండినది రామా, విరామము లేదు ప్రణనాయక. అకటాశ్రమం పడితివి ఆ ఫలముల్ తినవేదయోమతి అనిన రాముండు శబరి వృత్తాంతమడుగుచు ఒక్కొక్క ఫలము కోయుచు ముక్కలారగించుచును చిత్రముగా ప్రసంగించుచును ధరాత్మజాహృతి విస్మృతి నందినట్లు కాళ్ళు కండెలు కట్ట కానలో తిరిగినది ఇది మౌని పరిచర్యక సగు ఫలము. కుశలును దర్భలు కుసుమముల్ తెచ్చినది అగ్ని పరిచర్యక సగు ఫలము. నారబట్టలు గాలికి ఆరగా బట్టినది వర్ష ఋతు సేవ కెసగు ఫలము. పిడుకలు ఉముక కప్పి సుభద్రపరచినది అగ్ని పరిరక్షక సగు ఫలము. ఇది దీర్ఘకాలపు శ్రద్ధక సగు ఫలము. ఇది పతిగాగ కోరి నన్నే వరించి నవ ప్రతిక్షాబ్ధివేలవై నయన వివృత తామరసముల చొచ్చిన దాని ఫలము. పతి ఇట్లు చెప్పుచుండగా పతి చెప్పుచు తినుచునుండ బంధురశబరీనత నేత్రం భోజమ్ముల అతను విధాద్రులు ఫలించిరాయననుండెం. అంత శ్రీరామచంద్రుండు సౌమిత్రి సభ

0: విట్టునెండియే కైదివనగా ప్రభువా స్నేహము చేత ఆర్ద్రము చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు. అవ్వా నీకిట్లు తీవ్ర వ్రతాభిషంగము నన్ను ప్రాణాలు గూళ్ళు పట్టినవనంగా ప్రభువా నీ ఇంత తీవ్ర దయాభిషంగము నన్ను ప్రాణము గూట చేరినదటంచు. మరి నీ మాటలు ఊహ చేసినను సామాన్యార్థములు కావు, నిర్భర దివ్యార్థములై కనంబడెడు. అవ్వా ఎవరే నీవు? నీ పరమోదార ఫలానుభూతిని శ్రమల్వాసెన్ మరేనింకా ఎవ్వరనంచాడదవీవు? ఆశ్వయుజ సంబంధాంబుదాంతాలకా ఆశ్వయుజ సంబంధ అంబుదాంతాలకా
1: మీరింతవరకు గుర్తు చేసుకుందాం శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం కావ్యం నుండి పద్యాలు విన్నారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట ప్రేమ కావాలి చిత్రానికి అనూస్ గురువార అంజనా సౌమ్య పాడారు. రచన భువనచంద్ర, సంగీతం అనూప్ రూబెన్స్.
1: Listen to my heart, it's beating for you.

0: You are my girl.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట పార్థసారథి చిత్ర పాడారు. చిత్రం సీను, రచన వెన్నెలకంటి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. హైదరాబాద్ నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళపక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజా పనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: సీమా సురక్షా బల్ కే జిన్ జవానో నే అప్నీ అప్రితమ్ దేశ భక్తి ఔర్ కర్తవ్య పరాయణతా కా ప్రదర్శన్ కర్తే హువే అప్నా సర్వోచ్చ బలిదాన్ దియా హై వో సభీ 2000 సే జ్యాదా జవానో కో మన్ పూర్వక్ శ్రద్ధాంజలి ఔర్ ఆదర్ పూర్వక్ నమన్ కర్నా చాహతా హూ.
0: దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన, సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7వ జూలై 1వ తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపైన మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపు.

0: గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతుంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్ట్లను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులు ఒకటిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ను 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలిడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో భక్తి సంగీతం, పండిత్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు వింటారు.
2: ద వాయిస్ దట్ అవేకన్స్ ద నేషన్, ద వాయిస్ దట్ విట్నెస్డ్ అ ఫ్రీడమ్ స్ట్రగల్, ద వాయిస్ విచ్ హవ్ బీన్ టచింగ్ అవర్ హార్ట్స్ అండ్ మెమరీస్, ద వాయిస్ దట్ రిమైండ్స్ అస్ అవర్ హిస్టరీ, ద వాయిస్ కనెక్టింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అక్రాస్ ఇండియా, ద వాయిస్ ప్రిజర్వింగ్ అవర్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషన్స్, అండ్ దిస్ వాయిస్ హవ్ బీన్ ఎకోయింగ్ త్రూ జనరేషన్స్. దిస్ వాయిస్ ఇజంట్ జస్ట్ ద వేవ్స్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ బట్ the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: Pandit Kumar Gandharva ganam chesina hindi bhajanallo munduga Kabir Das bhajana Aaz Mujhe ippudu meeru vintaru.

0: ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
1: ఈనాటి కార్యక్రమంలో పండిట్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు వింటున్నారు. ఇప్పుడు ఆజ్ నందకే సూర్దాస్ భజన వింటారు.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు మీరా భజన్ వింటారు.

మీరింతవరకు పండిత్ కుమార్ గంధర్వ గానం చేసిన హిందీ భజనలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: ఆఫ్ సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: Oh, Akashvani, timeless flame, each note you send still speaks our name. And in your song, we hear our own, a country's heart in airwaves sown.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: నువ్వు నేను ఈ చిత్రానికి సందీప్ ఉషా బృందం పాడిన పాట ఇప్పుడు మీరు వింటారు. రచన కులశేఖర్.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో ఇప్పుడు 100% లవ్ చిత్రానికి టిప్పు పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్ర అభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రాధాన్యత అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య, వైద్య సంస్థల అభివృద్దితో రాష్ట్రం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ
1: 9.65 లక్షల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గానీ, ఇతర అనారోగ్యం కారణంగా గానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గానీ, లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులని రీఎంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండో వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్, జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్18 ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జూన్1 నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్9 నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్11 వరకు గడువు ఇవ్వగా జూన్18 ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీ కాలం ఈ నెల 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్18 ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ

0: ఉన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
1: పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సకల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతు జాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాల వలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
3: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
4: బడ్జెట్ రెడీ అయిందా?
3: 5,000 మిగిలాయి.
4: కొత్త చీర తీసుకుంటావా?
3: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
4: ఇంకోటి
3: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
4: చెప్పవులే,
3: ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటుంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి. రాధికారెడ్డి గారితో పరిచయం వింటారు.
7: కౌమార దశ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ దశలోని వారు జీవితానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి సరైన బాట వేసుకుంటారు. అలాగే ఈ దారిలో వివిధ రకాల ఆకర్షణలు అనేవి అడ్డంకులుగా నిలుస్తూ ఉంటాయి. ఇటువంటి అడ్డంకులలో ఒక ముఖ్యమైనది మాదక ద్రవ్యాలు. మరి ఈ రోజుల్లో గనక మనం చూస్తే కౌమర దశలోని వారు కూడా మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు. మరి దీనికి గల కారణాలేంటి? అలాగే ఇలా మాదక ద్రవ్యాల పట్ల బానిసలుగా మారిన వారికి తల్లిదండ్రులు లేదా గురువులు ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అన్నది ఈరోజు మనతో చర్చించడానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి. రాధికారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్.
8: నమస్తే అండి.
7: డాక్టర్ గారు, ఒకప్పటి పరిస్థితి కనుక చూసుకుంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది. కానీ ఈ రోజుల్లో గనక చూస్తే బడి పిల్లలు కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు అని వార్తలు చూస్తున్నాం. మరి దీనికి గల కారణాలు ఏంటండి?
8: మత్తు పదార్థాలు అనేవి చాలా సంవత్సరాల నుంచి, 100 ఏళ్ళకి పైన పడిన చరిత్ర ఉంది దీనికి. పేపర్లలో కానివ్వండి, టీవీలో, అదర్ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే వీటి గురించి ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ వినియోగిస్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి అనేది కూడా మనం చూస్తున్నాం. మెయిన్ గా అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకి అందుబాటులోకి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని రకాల పదార్థాలు అయితే చాలా తక్కువ ధరకి లభించేవి కూడా ఉన్నాయి, కాబట్టి వాడకం అనేది పెరిగింది. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు మనకి ఇప్పుడున్న నెట్వర్కింగ్ కానివ్వండి, మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆ తర్వాత చిన్న పిల్లల్లో కూడా ప్రతి విషయం తెలుసుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ఒకప్పుడు మనకి ఫోన్లు లేవు, లేకపోతే ఈ ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఉండడం మూలంగా ప్రతిదీ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగి కూడా ప్రతి విషయం ప్రతి ఒక్కరికి అవసరానికంటే ముందే కూడా కొన్ని తెలియడం వల్ల కూడా మనకి ఇవన్నీ యూసేజ్ లోకి రావడానికి ఛాన్సెస్ పెరిగిపోయాయని చెప్పచ్చు. ఖచ్చితంగా అవైలబుల్ ఎప్పుడైతే అవుతుందో నేచురలీ వాడకం కూడా పెరుగుతుంది.
7: డాక్టర్ గారు, పిల్లలు గనక ఇలా మత్తు పదార్థాల పట్ల ఆకర్షితులు అవడంలో స్నేహితుల పాత్ర లేదా ఇంట్లోని పరిస్థితుల పాత్ర ఏ విధంగా తోడ్పడుతుంది?
8: అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు అన్నిట్లో ఫస్ట్ ముఖ్యమైనది ఆల్కహాల్. కానీ నెక్స్ట్ మిగతావన్నీ చూస్తే రకరకాల డ్రగ్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం. వాటిల్లో గంజాయి ఒకటి. గంజాయి అనేది చాలా తక్కువ ఖరీదుగా కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని మిగతావి కొకెయిన్, ఎల్ఎస్డి ఇట్లాంటివన్నీ కూడాను కొంచెం మిడిల్ టైప్ ఆఫ్ సిటీస్లో కాస్త తక్కువగానే దొరుకుతున్నాయి. ఇవి కాకుండా మెడిసిన్స్, నేను ఇందాక చెప్పిన కొన్ని మెడిసిన్స్ ఏంటంటే అవి పెద్ద ఖరీదైనవి కాదు, కానీ మత్తు కలిగించే ఇవి ఉన్నవి. ఆ తర్వాత పిల్లల్లో వీటిని వాడకం ఎందుకు పెరుగుతుంది అని అంటే, ముఖ్యంగా ఆల్కహాల్ను వదిలేస్తే మిగతా అన్నీ కూడాను మొట్టమొదట ఎక్కువగా మనకి అడాల్సెంట్, ఈ కౌమార దశలోనే మొదట వీటికి ఇన్వాల్వ్ అవడం అవుతుంది. ఆ ఏజ్లో ఏంటంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది, రిస్క్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. ఎమోషనల్గా వాళ్ళ మీద వాళ్ళకి పెద్దగా కంట్రోల్ అనేది ఉండదు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం పెద్దగా తెలియదు. ఆ తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయ్యారని మనం అనలేము, అట్టనేసి వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. సో అటువంటి దశలో ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఒక ప్రయోగం చేయాలనే దీంతోనే మొట్టమొదట సిగరెట్ కాల్చడము లేదా మొట్టమొదట ఒక మత్తు పదార్థాన్ని వాడి చూడడము, ముఖ్యంగా కాలేజీలో సీనియర్స్ యొక్క ప్రభావం జూనియర్స్ మీద. తర్వాత వీళ్ళు ఆ ఏజ్ లో ముఖ్యంగా 18 ఇయర్స్ బిలో ఏజ్ లో ఏదైనా ఇట్లాంటిది మొదట ప్రయత్నించినట్టయితే ఆ బ్రెయిన్ యొక్క మెచ్యూరిటీ పూర్తిగా, ఆ కణాల మెచ్యూరిటీ పూర్తిగా వచ్చి ఉండదు. బ్రెయిన్ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ మెదడులో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్ గా ఆ బ్రెయిన్ లోని చాలా డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ తో అయితేనే, ఫిజియలాజికల్ గా వాళ్ళు వచ్చే మార్పులతో అయితే దానికి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది పూర్తిగా మెచ్యూరిటీ రావడానికి 25 సంవత్సరాలు పడుతుంది. సో మనం ముందుగా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ అడిక్షన్ కి, అంటే అలవాటు నుంచి వ్యసనం కింద మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఆ బ్రెయిన్ 25 సంవత్సరాల తర్వాత అయితే అది జడ్జ్ చేయగలుగుతుంది, ఈ పదార్థం మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని. యంగ్ స్టేజ్ లో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కువగా వ్యసనాల బాట పట్టేదానికి ఛాన్సెస్. ఆ తర్వాత రెండోది ఏంటంటే మీరు అన్నట్టు కుటుంబ పరమైన, ఎక్కువగా చాలా మందిలో ఏంటంటే కుటుంబం సరిగా లేకపోవడం, తల్లిదండ్రుల మధ్య కొన్ని విభేదాలు ఉండడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, బాల్యం అనేది సరిగా మంచి పరిస్థితుల్లో పెరగకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. అండ్ మూడవది మనస్తత్వం, కొన్ని మనస్తత్వం వాళ్ళకి బార్డర్ లైన్ మనస్తత్వం అని లేదా కొంచెం యాంటీ సోషల్ మనస్తత్వం, ఇలాంటి ట్రేడ్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కాండక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సో ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా తొందరగా వ్యసనాలు బాట పట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
7: డాక్టర్ గారు, మొదటిసారి ఇలా మత్తు పదార్థాలు వాడడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం డిఫెన్సివ్ గా ఉంటారు, నేను ఇంకా దీనికి అలవాటు కాలేదు, నేను ఇది క్యాజువల్ గా చేస్తున్నాను, నేను కావాలంటే ఎప్పుడైనా మానేయగలను, ఇది ఎంతవరకు నిజం?
8: అంటే అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, మనం దాన్ని డినైల్ అంటాం. ఎప్పటికప్పుడు మనల్ని కరెక్ట్ గా ఇబ్బంది పడకుండా ఉంచుకోవడానికి మనసుని కొన్ని డిఫెన్సెస్ ప్లే చేస్తూ ఉంటుంది. ఏదైనా మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, ఫస్ట్ మనం ఏమంటాం, మనం చదవక ఫెయిల్ అయ్యాము అని అనుకో, మనం ఏమనుకుంటాం వెంటనే, పేపర్ కష్టంగా వచ్చింది, లేకపోతే కరెక్షన్ సరిగా లేదు, లేకపోతే మార్కులు బాగా వేయలేదు, అంటే దాన్నే డినైల్ అంటాం. అంటే దాన్ని మన మైండ్ మనసు యాక్సెప్ట్ చేయదన్నమాట. మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళు, బానిసలైన వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. కానీ వన్స్ ఒక స్టేజ్ వరకు అది పనిచేస్తుందేమో కానీ తర్వాత వాళ్ళు మానాలనుకున్నా మానలేకపోయే పరిస్థితే ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులు కూడాను చాలా సార్లు దాన్ని ఒక ప్రాబ్లం కింద గుర్తించకపోవడం కూడా ఈ డినయల్లో భాగమే. మనం ఏమి చేయలేము, ఇది తనంతటి తను మానుకోవాలి కానీ మనమేమి చేయలేము అలాంటి ప్రొటెక్టివ్ దీనిలో ఫ్యామిలీ ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి మానాలంటే ఏదైనా ఇలాంటి అలవాట్లని కుటుంబ సభ్యులు, సొసైటీ సహకారం కూడా చాలా అవసరం అవుతుంది.
7: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, కుటుంబ సభ్యుల సహకారం అనేది ఉండాలని. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది, కష్టాలు మర్చిపోవడానికి మత్తు పదార్థాలు వాడుతున్నామని చెప్పడం అసలు సబబు కాదు.
8: కానీ అంటే ఎమోషనల్ గా వాళ్ళలో సమస్యలు, కొన్ని ఒత్తిళ్లు ఉంటే ఉండొచ్చు. అందుకనే వ్యసనము అన్న తర్వాత దాన్ని మానసిక వ్యాధి కింద గుర్తించండి అని చెప్తున్నా. అలవాటు వేరు, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒకటి ఆల్కహాలో సిగరెటో ఇంకోటో తీసుకోవడం అనేది వేరు, ఒక ఫంక్షన్ అని పార్టీ అని. కానీ నేను అది లేకపోతే ఉండలేను, లేకపోతే దానివల్ల నాకు ప్రమాదం ఉందని తెలిసినా తీసుకోవడం, లేదా ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కంటిన్యూ చేయడం, ఇలాంటివి అనేది అనేటప్పటికి ఏంటంటే పూర్తిగా దాన్ని వ్యసనం కింద మనం ట్రీట్ చేయాలి.
7: డాక్టర్ గారు, ఈ కౌమర దశలో వారు గనక మత్తు పదార్థాలను వాడుతుంటే వాళ్ళు కుటుంబ సభ్యులకు తెలిసి చెయ్యరు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది పిల్లలు ఇలా ఏమన్నా మత్తు పదార్థాలు వాడుతున్నారేమో అని?
8: అవును, ఇప్పుడు ఎవరికైనా సరే ముఖ్యంగా మా సైడ్ నుంచి మేమిస్తున్న అడ్వైజ్ సందేశం ఏంటంటే ఎప్పుడు కూడాను తల్లిదండ్రులు ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో మన పిల్లలు గదిలో కూర్చొని చదువుకుంటున్నారులే, లేకపోతే ఏదో కంప్యూటర్ ముందు కూర్చున్నారు ఆడుకుంటున్నారు అలా అనుకోవద్దు. ఏది కూడాను వాళ్ళని గమనించడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రతిదీ ఎక్కువగా పట్టించుకుని వాళ్ళని మొత్తం అంతా కంట్రోల్ పెట్టాలి అనే పద్ధతి కరెక్ట్ కాదు, పూర్తిగా లిబరల్గా వదిలేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ యంగ్ అడాల్సెంట్ ఏజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ స్నేహభావంతో ఉండాలి, వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడుతూ, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, డెఫినెట్ గా గమనించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పిల్లలు కొంచెం డల్గా ఉంటున్నా, ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నా, ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, వీలైనంత వరకు వాళ్ళ గదుల్లోనే ఉంటూ ఉన్నా, సరిగా స్కూలు కాలేజు అటెండ్ అవ్వలేకపోతూ ఉన్నా, అకాడమిక్స్ లో అప్పటి వరకు బాగుండే వ్యక్తి తగ్గిపోతూ ఉన్నా, సో ఇలాగా ప్రవర్తనలో ఏదైనా మార్పులు మనకి గమనించినట్లయితే ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టాలి.
7: మరి ఈ దశలోని పిల్లల పట్ల ఉపాధ్యాయులకు కూడా ఒక విధమైన బాధ్యత అనేది ఉంటుందండి. మరి వాళ్ల దృష్టికి కనుక వస్తే ఇలా పిల్లలు మత్తు పదార్థాలు వాడుతున్నారని వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు ఇంకా ఉపాధ్యాయుల మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది?
8: అంటే ఎక్కువ టైము ఈ వయసు పిల్లలు వాళ్ళు స్కూల్లో కాలేజ్లో ఉంటూ ఉంటారు. స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ కొంతమంది పిల్లలకి ఒక టీచర్ని ఒక మెంటార్గా లేకపోతే ఒక కౌన్సిలర్గా ఉంచినట్లయితే వాళ్ళ ఆ పిల్లల సమస్యలు ఏ ఉన్నా వాళ్ళతో చెప్పుకునే ఫ్రీనెస్ కానీ అలాంటివి ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత పిల్లల్ని డీల్ చేసేటప్పుడు టీచర్స్ స్కూల్లో వాళ్ళ క్లాస్లో వాళ్ళ ప్రవర్తనని మనం తల్లిదండ్రులు ఎలా గమనిస్తారో టీచర్స్ కూడా అదే విధంగా కొంత గమనించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. ప్రతి ఏజ్లోనూ రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి, కానీ కొన్ని మొరాలిటీస్ ఉంటాయి, మనం ఈ పని చేయకూడదు, చేయడం వల్ల మనం రిస్క్లో పడతాం అనేది. కానీ ఆ ఏజ్కి ఏంటి, మనం చేసి ఒకసారి రిస్క్ అయితే ఏంది చేసి చూద్దాం అనే ఏజ్ అది. కాబట్టి మనం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేయడం వల్ల, ఒక పని చేయడం వల్ల మనకు నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది, కొన్ని పనులు మనం ఎప్పటికీ జీవితంలో చేయకూడదు, సో ఇలాంటివి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల డెఫినెట్గా ఏదైనా కొంత టెంప్ట్ అయ్యే పిల్లల్లో అయినా కానీ డెఫినెట్గా వాళ్ళకి అవగాహన ఏర్పడుద్ది, వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమందికి చెప్పగలుగుతారు.
7: డాక్టర్ గారు, మన చుట్టుపక్కల సమాజంలో గనక చూసినట్లయితే పిల్లలకి ఎవరికైనా ఈ విధంగా మాదక ద్రవ్యాలతో కానీ ఇలా సమస్య కానీ ఉన్నట్టు కుటుంబ సభ్యుల దృష్టికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దండించడం, అంటే కొట్టడం తిట్టడం ఇలా చేస్తారు. అంతేగాని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లొచ్చు, నయం చేయొచ్చు అన్న ఆలోచన అనేది రాదు. ఇటువంటి వాటి ద్వారా ఈ సమస్యను ఎంతవరకు తగ్గించవచ్చండి?
8: మొట్టమొదటిసారిగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయగలరు అనేదే యూజువల్ గా ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులుగా వాళ్ళు పెద్దలు ఇంట్లో ఉండేవాళ్ళు అది చేయడం ట్రై చేస్తారు. ఒకప్పుడైతే ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఈ పిల్లలు కూడాను తల్లిదండ్రులు కాకపోతే తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర వాళ్ళవి చెప్పుకోవడానికో ఇంకోటో అవకాశం ఉండేది. ఒకరు దండించినా ఇంకొకరు దగ్గర తీయడం అనేది ఉండేది. ఇప్పుడు మనకు ఆ అవకాశం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పచ్చు ఇప్పుడున్న ఫ్యామిలీ సిస్టమ్స్లో. అది ఒకటి. ఆ తర్వాత వాళ్ళు గమనించుకునేటప్పటికేనే కూడా చాలా లేట్ అయిపోతూ ఉంది. మన పిల్లలకి ఎక్కువ టైము మనం చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు అడిగినవి ఇవ్వడం, వాళ్ళకి మనం అన్నీ బాగా చూసుకుంటున్నాము అనే ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆప్ట్గా ఏ టైంకి ఏది ఇవ్వాలి, ఏ వయసుకి ఏది ఇవ్వాలి అనేది కూడా ముఖ్యమైనది. సో కుటుంబంలో సర్టన్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెట్టుకోవాలి. దాని ప్రకారమే ఇంట్లో అందరూ నడవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వాళ్ళు వన్స్ తెలిసిన తర్వాత ఒక్కసారిగా అన్ని కట్ చేయడం చేస్తుంటారు. పూర్తిగా కాలేజ్ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, సెల్ ఫోన్ లాగేసుకోవడం లేదా కంప్యూటర్ వైర్లు కట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అంటే ఆల్ ఆర్ నన్ లాగా ఇస్తే అన్ని ఇవ్వడం లేకపోతే అన్నిటినీ కట్ చేయడం. కానీ తల్లిదండ్రులు పిల్లల పట్ల వాళ్ళ ప్రేమ వాళ్ళ అఫెక్షన్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. కాబట్టి వాళ్ళని ఆ టైంలో ముఖ్యంగా ఎక్కువ తల్లిదండ్రుల సపోర్ట్, సోషల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఎందుకు ఇలా అవుతూ ఉన్నారు, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి, వాళ్ళ మనస్తత్వంలో ప్రాబ్లమా, లేకపోతే కుటుంబ పరిస్థితిలో ప్రాబ్లమా, లేదా ఇంకేదైనా బయట ఇతర పరిస్థితుల వల్ల తను ఏమన్నా సఫర్ అవుతున్నాడా అనేది చూడాలి. మన వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం కాదు. చాలాసార్లు మేము చూస్తుంటాం ఇదిగో ఆ ఫ్రెండ్స్ అలవాటు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు వల్ల ఇలా అయ్యాడు మా అబ్బాయి, లేకపోతే స్వతహాగా మావాడు మంచోడు. సో అలాంటి భ్రమలన్నింటిలోంచి బయటకు రా. యాజ్ ఇట్ ఈస్గా వాస్తవానికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ పరిస్థితులను విశ్లేషించుకుని అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని చేయాల్సి ఉంటుంది.
7: డాక్టర్ గారు, సహజంగా గనక మనం చూసినట్లయితే కౌమర దశలో ఉండే పిల్లల్ని డీల్ చేయడం అనేది తల్లిదండ్రులు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా గనక మారితే ఇంకా కష్టంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటండి?
8: అంటే తల్లిదండ్రులు ఇది మనకి వచ్చేది కాదు, మనకి మనం బాగున్నాం, మన పిల్లలు అంతా మనం బాగా చూసుకుంటున్నాం అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలే ఉంటున్నారు ఒక ఇంట్లో. సో ఒక్కొక్కరు ఒంటరిగా గడిపే టైం పెరిగిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్ని కొంతవరకు మార్చుకోవాలి. ప్రతి ఇంట్లో కూడాను కామన్గా కొన్ని రూల్స్ అనేవి పెట్టుకోవాలి, వాటి ప్రకారంగా అందరూ నడుచుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో చాలా ఫోర్సెస్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే మిగతా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు కదా, మీరెందుకు ఇవ్వలేదనో, లేకపోతే బయట అడ్వర్టైజ్మెంట్ చూసాము మనకు అది కావాలను, అలాగా పిల్లలు టెంప్ట్ అవడం అనేది సహజం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి. వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా అనుగుణంగా ఉంటూనే అట్ ది సేమ్ టైం దేనికి ఎప్పుడు కంట్రోల్ అనేది, మనం కట్ ఆఫ్ పాయింట్ ఎప్పుడు పెట్టాలనేది తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. దాని ప్రకారంగా వాళ్ళు చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవడమే ఉంటుంది కాబట్టి, సో దానికి తగినట్టుగా మన ప్రవర్తన మెయింటైన్ చేయడం అనేది కంపల్సరిగా అవసరం.
7: కౌమర దశలోని పిల్లల్లో మత్తు పదార్థాల వాడకం, అలాగే అటువంటి వారితో తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాల గురించి ఈరోజు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి రాధికారెడ్డి గారు చాలా చక్కగా అవగాహన కల్పించారు. మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
8: నమస్తే.
0: మీరింతవరకు మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం విన్నారు.
2: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
5: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
2: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
5: 5,000 మిగిలాయి.
2: కొత్త చీర తీసుకుంటావా?
5: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
2: ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి, చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
5: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
1: ఆర్బిఐ అంటుంది,
6: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: నిమ్మకాయలోని పోషక విలువలు విశేషాలు. ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో! ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టీలోని 80% యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి మేలు చేస్తుంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాసింత నిమ్మరసం పిండుకొని త్రాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు శుభ్రమవుతాయి. ముఖ్యంగా మూత్ర విసర్జనకు అడ్డంకులు తొలగుతాయి. అంతేకాదు, ఇలా గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత పెరిగితే అంత మంచిది. లేకపోతే ఋతువులు మారినప్పుడు, అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకని వీలైనంత వరకు నిమ్మను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్లు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.

0: ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

కార్యక్రమంలో తర్వాత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.

లలిత సంగీత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పి సుశీలా గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర గారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత సిహెచ్ కుసుమ కుమారి గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

కార్యక్రమంలో చివరిగా పెమ్మరాజు సుబ్బారావు, మల్లాది సూరిబాబు గారు గానం చేసిన లలిత గీతం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు.

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈరోజు 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా దీవానా చిత్రానికి సమీర్ రచన, సంగీతం నదీం శ్రావణ్.

కార్యక్రమంలో తర్వాత బర్సాత్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను పాడిన పాట వింటారు. రచన సమీర్, సంగీతం నదీం శ్రావణ్.

టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట విజయ్ పద్ చిత్రానికి అల్కా యాగ్నిక్, కుమార్ సాను పాడారు. రచన జమీర్, సంగీతం అను మాలిక్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కరణ్ అర్జున్ చిత్రానికి ఇందీవర్ రచన, సంగీతం రాజేష్ రోషన్, పాడినవారు కుమార్ సను, అల్కా యాగ్నిక్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి వాట్సాప్ ద్వారా మీరు సమాధానాలు పంపించాలి. పంపించాల్సిన నంబర్ 0866248812. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తుంది, ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ ఫుల్ ఫామ్ సిపిఆర్ అంటే ఏమిటి?

సో ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్సలో సిపిఆర్ అంటే ఏంటి అంటే ఎంత చక్కగా చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి ఇంతకీ ఎవరెవరు పంపించారు ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అని అంటే గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సైన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, అరవింద్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, ఇంకా ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, ఇంకా నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర, సువర్ణ, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, వీరమ్మ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి, పెడన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, రాధా ఖమ్మం నుంచి, ఎస్ రెండుసార్లు పంపించేశారు, విజయ్ కైలా, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి. సో నేమ్ యా వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, అనంతపురం నుంచి అనురాధ, వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వావిళ్ళ నుంచి, ఇంకా డి వాణి, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనూజ, శశాంక్, అచ్యుత్, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి, ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బతిని రవికుమార్, ఇంకా వజ్రపకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. సో కొంచెం టైపింగ్లో మిస్టేక్ ఉన్నా సరే, ఎస్ కొంచెం టైపింగ్ మిస్టేక్ ఉందండి, బట్ కరెక్ట్గా పంపిస్తే బాగుండేది. సో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి ఆల్రెడీ పంపించారు కదా, ఎస్ మళ్ళీ పంపించారు, ఓకే. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, సారీ రాంగ్ ఆన్సర్ పంపించారండి, ప్రసాద్ అండ్ కుటుంబ సభ్యులు తెనాలి నుంచి, రైట్ ఆన్సర్ కాదు మీరు పంపించింది. అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను, శివరామయ్య, పూజిత, చందు, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి నాగేంద్రప్ప, సారీ ఎస్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద జానకిరాజు, నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దైద నుంచి నల్గొండ డిస్ట్రిక్ట్ దైద నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య, వినయ్ కుమార్, ఇంకా వారి మిత్రబృందం, దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర యాదవ్, ప్రజాయాదవ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, ఎస్ సిపిఆర్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నేను అడిగింది సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది. ఎస్ మీరు పంపించిన ఆన్సర్ అయితే రైటేనండి, వీరా కనకారావు గారు వీరభద్రపురం నుంచి. ఎస్ ప్రొసీజర్ అయితే మీరు పంపించింది కరెక్టే, కానీ సిపిఆర్ అంటే ఫుల్ ఫామ్ నేను అడిగాను అన్నమాట. ఓకే,
ఇంకా ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు అరెస్ట్ అన్నారండి, అరెస్ట్ కాదండి, అరెస్ట్ అయితే హార్ట్ అరెస్ట్ అయితే చేసే ఈ కార్యక్రమం సిపిఆర్ అంటారనమాట. ఆ సిపిఆర్ అంటే ఏంటి అన్నది నా క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వింటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను సిపిఆర్ అండి సిబిఆర్ కాదు అడిగింది, క్రూడ్ బర్త్ రేట్ అన్నారు, సో సారీ రాంగ్ ఆన్సర్. ఇంకా ఎం రావు ఒంగోలు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, నేమ్స్ అన్నీ పంపించేశారు బట్ విషయం లేదు. సో నేమ్స్ అన్నీ ఆన్సర్ లేకుండా నేమ్స్ అన్నీ పంపించేస్తే ఎంత ఫాస్ట్గా చదివేస్తున్నా సరే మీ పేర్లు చదవడం అనేది జరగదన్నమాట. కరెక్ట్ ఆన్సర్ ఉంటేనే మీ పేర్లు వస్తాయి. ఓకే, సో ఇంకా కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి రైట్ ఆన్సర్. అండ్ సిపిఆర్ అడిగితే బీపీఆర్ గురించి పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఎస్ ఎస్ ఎస్, చాలా చాలా కొన్ని రాంగ్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. దైద భిక్షన్ దైద వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. సో సగం ఆన్సరే పంపించారండి రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు, ఫుల్ ఆన్సర్ పంపించలేదు, ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. సో ఈ ఇందులో ఏంటంటే హార్ట్ ఆగిపోతే ఆ హార్ట్ని పనిచేయించడానికి ఇచ్చేటువంటి ఫస్ట్ ఎయిడ్ని ఈ సిపిఆర్ అని అంటారనమాట. సో చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ వన్ అవర్ ఈ హార్ట్ ప్రాబ్లం అని ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ వన్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో ప్రథమ చికిత్స చేయించి హాస్పిటల్కి తరలించడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సెకండ్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తుంది, పంజాబ్ కేసరి ఎవరు? పంజాబ్ కేసరి ఎవరు? క్లూ ఏంటంటే సైమన్ గోబ్యాక్. సో ఈ సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ గోబ్యాక్ నినాదాలతోటి వీరు చాలా పాపులర్ అయ్యారు. సో పంజాబ్ కేసరి ఎవరు అనేది ఆన్సర్ పంపించేసేయండి.

ఎస్ మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను యువలయాలో పంజాబ్ కేసరి ఎవరు అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ప్రసాద్ ఎల్ఎస్సీ నెల్లూరు నుంచి, ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, గాంధీ మార్కెట్ ఇంకోళ్ళ నుంచి, హుసైన్ దాదా అక్రమ్, అన్నారం విజయ్ కుమార్, కిచ అరవింద్, రాజాసాబ్ కరీముల్లా, తయ్యూబ్. మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించారు దొంతి రమేష్, గగన్ పెరుమాళ్ళ, అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. రాధాప్రకాష్, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవు, మొలకల మురతాలుగా, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే విజయ్ కైలాస్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, గణేష్ నెల్లూరు నుంచి, అంజన్ దేశరెడ్డిపల్లి నుంచి. ఎస్ రైట్ ఆన్సర్ పంపించలేదండి, ఫుల్ ఆన్సర్ పంపించలేదు, ఆన్సర్ పంపించాలి. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర సువర్ణ, బతిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఎం రావు ఒంగోలు నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కందేరి గోపీనాథ్, సుధారాణి తిరుపతి నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి యశోద, జానకిరాజు, చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపిట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా నెల్లూరు నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోస్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, వినయ్ కుమార్, ఇంకా ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ వారి మిత్రబృందం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్. ఆన్సర్ పేరు పంపించలేదండి, ఆన్సర్ అయితే పంపించేశారు, పేరు కూడా పంపిస్తే బాగుండేది కదా. సో పేరు పంపిస్తే మీ పేరు చదవడం పాసిబుల్. ఓకే, సో ఈసారి పేరు పంపించండి. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. నేదనూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీ వైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా వీరా కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. డి వాణి మారుతి టౌన్షిప్ నుంచి నంద్యాల నుంచి రైట్ ఆన్సర్.
అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి తెలికి రాఘవేంద్ర, రామలక్ష్మి, దేవేంద్ర కుమార్, తేజ యాదవ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్ నంద్యాల నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు, సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా బాచ్పలి హైదరాబాద్ నుంచి, ఇంకా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, నార్కెట్మల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, వెలివర్తి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్మీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, దాసరిపాలెం నుంచి పోలు శివదాసు రెడ్డి, శరపతమ్మ వారి కుటుంబ సభ్యులు, భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, రాలా గజపతి రాయ్. సో టైపింగ్ మిస్టేక్ అనుకోవాలా, అసలు తప్పే పంపించారనుకోవాలా? సో టైప్ చేసేటప్పుడు కొంచెం పేరు మాత్రం కరెక్ట్గా పంపించండి. సో అడిగింది ఆషామాషీ మనుషుల పేర్లు కాదు కదా, సో అందుకని కొంచెం టైప్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైప్ చేయండి. పేరు కరెక్ట్గా ఉండేట్లుగా ఉంటేనే అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ నుంచి, ఇంకా చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, రఘువీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి, మల్లీశ్వరి, మార్కాపురం నుంచి, వేటపాలెం రామానగర్ నుంచి, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను, శివరామయ్య, పూజిత, చందు, వైష్ణవి వావిళ్ళ, భానుప్రకాష్ వావిళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, పాపిన్యపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి, నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోష్, ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే పంజాబ్ కేసరి, లాలా లజపతి రాయ్, వీరిని పంజాబ్ కేసరి అని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఇంకొకళ్ళు ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి, ఈ ఎండలకి చాలా చాలా అవసరం. సో ఈ ఓఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అనేది మీరు ఆన్సర్ పంపించండి వాట్సాప్ ద్వారా.

ఎస్ ఓఆర్ఎస్ అంటే ఏంటి అని అడిగాను. సో చాలామంది ఆన్సర్స్ పంపించేశారు. సో చూద్దాం ఎవరెవరు ఆన్సర్స్ పంపించారు, రైట్ ఆన్సర్స్ ఎక్కడున్నాయో ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అని అంటే, అగైన్ ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. సో నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, గాంధీ మార్కెట్ నుంచి, ఇంకొల్లు నుంచి, హుసైన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ కిచ అరవింద్ సుభాష్ని కరీముల్లా తయ్యూబ్ మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి గారు హాఫ్ రైట్ ఆన్సర్ పంపించారండి, ఫుల్ రైట్ ఆన్సర్ కాదు, చిన్న మిస్టేక్ ఉందన్నమాట. సో రైట్ ఆన్సర్ ఏంటనేది చెప్తాను, జస్ట్ ట్యూన్ చేసి వింటూ ఉండండి. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా యూపీ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీను శివరామయ్య పూజిత చందు రైట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శరణ్య బుజ్జి మీరు కూడా హాఫ్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి

సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. అనంతపురం డిస్ట్రిక్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ రైట్ ఆన్సర్. యా, రైట్ ఆన్సర్తో పాటు ఒక క్వశ్చన్ కూడా పంపించారు. ఈ క్వశ్చన్కి ఎస్, నేను ప్రోగ్రామ్ చివరిలో ఆన్సర్ చెప్తానండి, జస్ట్ వెయిట్. శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి, ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అయితే పంపించారు. బట్ ఒక చిన్న క్వశ్చన్ కూడా అడిగారు. ఎస్, నేను మీకు ఆన్సర్ చెప్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఇంకా నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే డి వాణి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. వై డే వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎస్, చిన్న మిస్టేక్ తోటి పంపిస్తూ ఉన్నారు అందరూ. రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళు, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నేదునూరి కళ్యాణచారి, ఋత్విక్, శ్రీవైష్ణు, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. లలిత మల్లిక్, సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. సో అగైన్ చిన్న కరెక్షన్ ఉంది మీకు కూడా. నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్స్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి. ఇంకా నాగేంద్రప్ప, ఉడేవు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగర్పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయిప్రకాష్, సుష్మా రైట్ ఆన్సర్. పాపినిపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ, చిరంజీవి, పావని, శశాంక్, అచ్యుత, శ్రీవత్స, హైదరాబాద్, సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెంద నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే వైష్ణవి, భానుప్రకాష్, వావిళ్ళ, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, ఎస్బీఐ కాలనీ, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. డాక్టర్ శ్రీనివాస్ సామల, గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవి నగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ఇంకా భలే చిత్రమైన ఆన్సర్ పంపించారు ఒకళ్ళు. సో పేరు కూడా పంపించలేదు, కానీ ఆన్సర్ ఏంటో, ఆన్సర్ ఏంటంటే మరి వీరు పంపించింది ఎస్ తెనాల నుంచి పంపించారు. డీహైడ్రేషన్కి, రీహైడ్రేషన్కి చాలా చాలా చాలా తేడా ఉందండి. సో తేడా ఏంటనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఆన్సర్ చివరిలో. ఓకే, పేర్లన్నీ చదివిన తర్వాత చెప్తాను. ఓకే, సో ఇంకా కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, దైత భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. కీర్తిక, లిఖిత, అశ్విని కుమార్, ఉమా, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం నుంచి ఫణీంద్ర, మల్లీశ్వరి రైట్ ఆన్సర్. అగైన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మరి మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారండి. ఓ, డీహైడ్రేషన్కి రీహైడ్రేషన్కి చాలా తేడా ఉంది. సో ఆ తేడా మనం గమనించుకోవాలి. సో డీహైడ్రేషన్ వచ్చినప్పుడే రీహైడ్రేషన్ అవసరం అన్నమాట. ఓకే, సో నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్. అసలు రేడియేషన్ వరకు వెళ్ళిపోయారు మన ఫ్రెండ్ ఒకళ్ళు. సో అసలు రేడియేషన్కి ఈ క్వశ్చన్కి సంబంధమే లేదండి. ధర్మవరం, కేశవనగర్ నుంచి మామిళ్ళ, రామాంజనేయులు, సాయిరంగ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్.
జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. రైట్ ఆన్సర్. ఓ, స్పెక్ట్రోస్కోపీల వరకు వెళ్ళిపోయారు. సో నేను అడిగే క్వశ్చన్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్, మన రోజువారీ జీవితంలో మనకు అవసరపడే వాటికి సంబంధించిన క్వశ్చన్సే ఉంటాయండి. సీరియస్ క్వశ్చన్స్, ఎక్కడికో వెళ్ళిపోయే క్వశ్చన్స్, స్పెక్ట్రోస్కోపీలు ఇలాంటివన్నీ ఉండవు. ఓకేనా? సో రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. బుజ్జి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. మీరు కూడా డిహైడ్రేషన్కి వెళ్ళిపోయారండి, సారీ, రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడు గురించి వాస్తు చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, రైట్ ఆన్సర్. ఏవి రావు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. శరణ్య బుజ్జి ఆదోన్ నుంచి, రైట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడు గురించి తుమ్మ పద్మావతి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. తాళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. సో ఇంత అయిపోయాక ఇప్పుడు క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో క్వశ్చన్ అయిపోయిందండి, ఆన్సర్ కూడా చెప్పేశాను. సో ఎనీవే, మరి ఇప్పుడు చెప్తున్నాను రైట్ ఆన్సర్. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో డీహైడ్రేషన్ అంటే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయినప్పుడు మనం తీసుకోవాల్సిన ఈ సొల్యూషన్ ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. శరీరంలో నీటి క్వాంటిటీ తగ్గిపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. మరి ఈ నీటిని మనం తిరిగి మన శరీరానికి అందించడాన్ని రీహైడ్రేషన్ అంటారనమాట. సో ఈ ఓఆర్ఎస్ అనేది ఈ ఎండాకాలం చాలా చాలా చాలా అవసరం. మన శరీరానికి తగినంత నీళ్లు తప్పనిసరిగా తీసుకోండి. మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండండి. వడగాల్పులకి గురి కాకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. తగిన అవసరం ఉంటే గనక తగినంత తలకి ఏదైనా ఆచ్ఛాదన పెట్టుకుని గొడుగు వేసుకుని నీళ్లు ఎక్కువగా తాగుతూ వెళ్ళాలి. సో ఇన్ ఎనీ కేసు దాహం ఎక్కువయ్యి శరీరానికి నీటి శాతం తగ్గిపోయిందనిపించి జ్వరం లాంటి సిమ్టమ్స్ ఉంటే ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ అంటే ఏదో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక గుప్పెడు పంచదార, చిటికెడు ఉప్పు ఒక గ్లాస్ నీళ్లలో కలిపి అది తీసుకున్నా సరే శరీరం వడదెబ్బకి గురి కాకుండా ఉంటుంది. సో ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి. మరైతే ఇందాక మన ఫ్రెండ్స్ ఒకళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఆకాశవాణికి మేము వచ్చి కలవచ్చా అని. తప్పకుండా వచ్చి కలవచ్చండి. అయితే మీరు ముందుగా ఒక ఆకాశవాణి డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాయండి. మీరు ఏ రోజు రావాలనుకుంటున్నారు అని వారికి ఒక లెటర్ రాస్తే వారి పర్మిషన్ ఇస్తారు. వారి పర్మిషన్తో మీరు ఆకాశవాణికి వచ్చి వారిని కలవచ్చు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా సాయంకాల ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆరు గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన ఒక కథ వింటారు. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పండ్లు కూరగాయల నిల్వ పద్ధతులు, ఉప ఉత్పత్తుల గురించి పద్మజ గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6:00 దేశభక్తి గేమ్ వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో శ్రీ కేకేఎస్ శ్రీమతి కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాల గురించి వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 వాట్సాప్ మరియు ఈమెయిల్స్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వినిపించే కార్యక్రమం స్వరలహరి ప్రసారమవుతుంది. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15
పాడి పంటలు కార్యక్రమంలో మల్లె తోటలో సాగు. మల్లె తోటల సాగు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ జి నారాయణ స్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. మీరు ఇంతవరకు ఈరోజు సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: ఈవేళ పార్టీ కావాలంటే
2: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి.
2: బై గర్ల్స్,
1: ఎక్కడికి వెళ్తున్నావు?
2: వినలేదా? నో షేరింగ్.
4: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ April 16 to May 30 May 1 to May 30 జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుములేటర్కు అందజేయండి.
6: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
0: వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విందాం. మహిళలు ఆరోగ్యం మరియు జీవనశైలి ఇంకా అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ముఖ్యమైన చిట్కాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పోషకాహారం అంటే పాలు, పెరుగు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్లో బాదం, వాల్నట్స్ ఇటువంటివి. ఇంకా పండ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే ఇవి ఎముకల బలానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. జెమిని ఈ చిత్రం నుంచి, పాడినవారు శంకర్ మహాదేవన్, ఉషా.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి. ఇంకా పోషకాహారంతో పాటు హైడ్రేషన్గా ఉండాలి. రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటి త్రాగడం చాలా అవసరం. దీనివల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. నేనింతే ఈ చిత్రం నుంచి.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీరు వింటూ ఉన్నారు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి, ఇంకా డిహైడ్రేషన్ బారిన పడకుండా హైడ్రేషన్గా ఉండాలి. ఇంకా మూడవది వ్యాయామం, రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అంటే నడక లేదా యోగా లేదా ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం, లవ్లీ ఈ చిత్రం నుంచి. పాడినవారు విజయ్ ప్రకాష్, అంజనా సౌమ్య.

వంటవాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలి, ఇంకా హైడ్రేషన్గా ఉండాలి, వ్యాయామం ప్రతిరోజు కనీసం 30 నిమిషాలన్నా చేస్తూ ఉండాలి, ఇంకా నిద్ర ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి, ఇంకా చివరిగా వయసుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. 35 ఏళ్ళు దాటిన మహిళలు క్రమం తప్పకుండా థైరాయిడ్, విటమిన్ డి మరియు కాల్షియం పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీరు ఇంతవరకు వనితవాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విన్నారు. చివరిగా ఒక పాటను విందాం, కంచ, ఈ చిత్రం నుంచి.

మీరింతవరకు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువతరంగం జీకే స్పెషల్లో మొదటి ప్రశ్న, స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? ప్రశ్న మరోసారి, స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నంబర్ 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం. ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఈ చిత్రం నుంచి.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించిన వాళ్ళు ముందుగా పంపించారు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ ఇంకా మూసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ సక్కుబాయ్ ఎదోజే సోనిక లక్ష్మీవర్మ లడ్డుబాబా రైట్ ఆన్సర్ పంపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని వీరు కూడా రైట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత వీరు కూడా రైట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు వీరు రైట్ ఆన్సర్ పంపించారు ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లిక్కి మోతిబాయ్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు వీరందరికీ కూడా ధన్యవాదాలు యువతరంగం జీకేలో ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి అని అడిగాను దీనికి ఆన్సర్ నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానంద గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త 1863 జనవరి 12 తేదీన కలకత్తాలో జన్మించారు తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి విశ్వనాథ్ దత్త ఈయన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడు అంతేకాకుండా మరియు రామకృష్ణ మిషన్ స్థాపకుడు కూడా యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న ఏ అథ్లెట్ను గోల్డెన్ గర్ల్ అని పిలుస్తారు ప్రశ్న మరోసారి ఏ అథ్లెట్ను గోల్డెన్ గర్ల్ అని పిలుస్తారు సమాధానాలు వచ్చేలోపు మీరు కూడా సమాధానాలు పంపించాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయండి 7901044715 7901084415 సమాధానాలు వచ్చేలోపు ప్రకటనలు విందాం
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు అంటే మీ ఇంటి నేల గోడ పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు అంతేకాకుండా మరుగుదొడ్డి డ్రైనేజ్ సౌకర్యం ఉందా వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో టీవీ మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది. మార్పు మంచి

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. బౌరంపేట్ నుంచి సంతోష్ సుప్రియ. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, వీరు కూడా రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఏదోజే సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట గ్రామం, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఇంకా ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ ఝాకీర్ భాయ్, అహోబిలం వెంకటేశ్వర్లు, మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, రమ్య, సురేష్, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా రఘుబీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పద్మాభాయ్, నర్సింగ్, శివరాణి, జగదీష్, శ్రీవాణి, వీరు అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఏ అథ్లెట్ను గోల్డెన్ గర్ల్ అని పిలుస్తారు అని అడిగాను. దీనికి ఆన్సర్ పీటీ ఉష. ట్రాక్ అండ్ ఫీల్డ్ దిగ్గజం పీటీ ఉష. పూర్తి పేరు పిలా ఉల్లకండి తెక్కే పరంబిల్ ఉష. ఈమెను గోల్డెన్ గర్ల్ అని పిలుస్తారు. కేరళకు చెందిన పీటీ ఉష తన అద్భుతమైన వేగం కారణంగా పయోలి ఎక్స్ప్రెస్ మరియు ఉడాన్ పరి అని కూడా పిలువబడ్డారు. ఈమె భారతీయ అథ్లెటిక్స్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ క్రీడాకారిణి. 1985 ఆసియా క్రీడల్లో 5 స్వర్ణాలు, 1 కాంస్య పథకం కూడా గెలిచారు. యువతరంగం జీకే స్పెషల్లో మూడవ ప్రశ్నకు ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమైంది.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: యువత రంగం జీకే స్పెషల్లో 3వ ప్రశ్న ఏంటి అంటే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏ నగరంలో ఉంది? ప్రశ్న మరోసారి, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏ నగరంలో ఉంది? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, F3 ఈ చిత్రం నుంచి.

యువతరంగం జీకేలో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు జిల్లా హర్నాథ్పురం నుంచి. రైట్ ఆన్సర్. ఇంకా సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్. ఇంకా అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్రిష్ అండ్ ప్రసు నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, ఎదోజే, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్, రషీదా బేగం, సుమయ్య, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, రమ్య, సురేష్, వీరు కూడా రైట్ ఆన్సర్స్. ఇంకా ఊటుకూరు నారాయణపేట నుంచి డి అరుణ, మోహన్జే, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీరు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏ నగరంలో ఉంది అని అడిగాను. దీనికి ఆన్సర్ న్యూఢిల్లీ. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NST న్యూఢిల్లీలో ఉంది. ఇది న్యూఢిల్లీలోని మండీ హౌస్, బహావల్పూర్ హౌస్, భగవాన్ దాస్ రోడ్లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక నాటక శిక్షణ సంస్థ. ఇది 1955 సంగీత నాటక అకాడమీ ద్వారా స్థాపించబడిన ఈ సంస్థ ప్రస్తుతం భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా పనిచేస్తుంది. యువతరంగం జీకేలో చివరి ప్రశ్న ఏంటి అంటే అందరూ ప్రతిరోజు వాడే ఓడే అందరికీ తెలిసిందే SMS. SMS ఫుల్ ఫామ్ ఏంటి? ప్రశ్న మరోసారి, SMS ఫుల్ ఫామ్ ఏంటి? సమాధానాలు తెలిసిన వారు వాట్సాప్ ద్వారా త్వరగా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415, 7901084415. సమాధానాలు వచ్చేలోపు మనమైతే ఒక పాటను విందాం, బ్యాండ్ మేళం ఈ చిత్రం నుంచి.

యువత రంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన చివరి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు సావిత్రి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు జిల్లా హరినాథ్పురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సోమనాథం జనార్దనరావు, తాటిపర్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ రషీదా బేగం, సుమయ్య. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. అనంతపురం నుంచి అనురాధ, దస్తగిరి సంజయ, యాస్మిన్, సాదియా. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి ఇంకా ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష రైట్ ఆన్సర్స్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత వీరు రైట్ ఆన్సర్. ఇంకా ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, సురేష్, రుక్మిణి, రమ్య సురేష్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ రైట్ ఆన్సర్స్ పంపించారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎస్ఎంఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. దీనికి ఆన్సర్ షార్ట్ మెసేజ్ సర్వీస్, ఎస్ఎంఎస్ షార్ట్ మెసేజ్ సర్వీస్ దీనికి ఆన్సర్. మీరు ఇంతవరకు యువతరంగం జీకే స్పెషల్లో ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వడగాలుల పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయి.

0: చేస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: Idila undaga. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6,00,000 రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి 100,00,000,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
2: సుమారుగా 975 మందికి హోంగార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజ్ ని గానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ ని గానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు, ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 lakhs వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
0: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ PNG వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట్ర సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 2,77,000 MSME యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మత్స్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ MSM రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
3: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी नवदिल्ल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टोडोलाइट्स इत्यनेन सह चर्चितवान्. सः उक्तवान् यत् अग्रिमेषु पञ्चवर्षेषु निवेश प्रवाहः द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यमस्ति. निर्वाचनायोगेन अग्रिमे मासे 18 दिनांके 10 राज्याणां 24 राज्यसभासनानां द्वितीये वर्षे आयोक्ष्यमाणस्य निर्वाचनस्य घोषणामकरोत्. सर्वोच्चन्यायालयेन जुलाई मासस्य प्रथमदिनांकात् नवमी कक्षायाः छात्राणां कृते CBSE इत्यस्य त्रिभाषीयाध्ययनस्य अनिवार्यतायाः विरुद्धं याचिकां विचारं समारब्धम्. केन्द्रीय गृहमन्त्री अमित शाहः उक्तवान् यत् सम्पूर्णे सीमाक्षेत्रेषु अभेद्यतरं कर्तुं सर्वकारः स्मार्ट सीमा परियोजनायाः आरम्भं करिष्यति. अपि च IPL क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलम् अद्य सायंकाले हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं सम्मुखीकरिष्यति. अथ वार्ताः विस्तरेण. भारत साइप्रस देशयोः मध्ये अद्य नवदिल्ल्याम् आतंकवादावरोधस्य विषये नवान्वेषणतन्त्रज्ञानयोः उच्चशिक्षायाम् अनुसन्धाने सांस्कृतिकसहयोगे च संयुक्तकार्यसमूहस्य स्थापने इत्यादीनां विभिन्नेषु क्षेत्रेषु अनेकेषां सन्धिपत्राणाम् आदानप्रदानम् अभवत्. प्रधानमंत्री श्री नरेंद्र मोदी साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टोडोलाइट्स इत्यनेन सह विविधेषु क्षेत्रेषु द्वैपाक्षिक सहकारं सुदृढीकर्तुं चर्चां कृतवान्. बहुपाक्षिक मञ्चेषु सहकारं सह क्षेत्रीय वैश्विक महत्वस्य विषयेषु अपि तौ विचाराणाम् आदानप्रदानं कृतवन्तौ. संयुक्त वक्तव्ये प्रधानमन्त्रिणा श्री नरेंद्र मोदिना भारत साइप्रस देशयोः मैत्री न केवलं दृढः अपितु भविष्याभिमुखी अपि अस्तीति उक्तम्. सः अवदत् यत् गत दशके साइप्रस देशात् भारते निवेशः प्रायः द्विगुणितः अभवत्. तेनोदीरितं यत् भारत यूरोपीय संघ मुक्त व्यापार समन्वये अनेकाः नूतनाः संभावनाः उद्भूताः सन्ति. उभयोः देशयोः मध्ये विश्वासः च वर्धितः अस्ति. अग्रिमेषु पञ्चवर्षेषु पुनः निवेशप्रवाहं द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यम् अस्ति इति श्रीमोदी अवदत्.
5: भारत यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंट से तमाम नई संभावनाएं बनी हैं। इसका लाभ उठाते हुए हम अगले 5 वर्षों में इस इन्वेस्टमेंट को फिर से डबल करने का लक्ष्य रख रहे हैं और इस संकल्प को साकार करने के लिए आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं।
4: प्रधानमंत्री श्रीमोदी अवदत् यत् उपवेशनावधौ तौ वैश्विक विषयेषु अपि चर्चितवन्तौ।
5: भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी। यह साइप्रस के इंफ्रास्ट्रक्चर, एनर्जी और एग्रीकल्चर सेक्टर में भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी।
4: साइप्रस देशस्य राष्ट्रपतिः निकोस क्रिस्टोडोलाइट्स इत्येषः अवदत् यत् उभयोः राष्ट्रयोः मध्ये द्वैपाक्षिक सम्बन्धाः यूरोपीय संघ भारत सम्बन्धाश्च गतवर्षे अत्यन्तं प्रगतिम् अकुर्वन्। प्रातःकाले विदेशमन्त्री डॉ एस जयशंकरः साइप्रस देशस्य राष्ट्रपतिना सह मेलनं कृतवान्। सामाजिकान्तर्जालीये पटले डॉ जयशंकरः अवदत् यत् सः द्वयोः राष्ट्रयोः मध्ये द्वैपाक्षिक सम्बन्धान् सुदृढं कर्तुं भारत यूरोपीय सहयोगाय च सकारात्मक भावानां मार्गदर्शनस्य च प्रशंसाम् अकरोत्। साइप्रस देशस्य राष्ट्रपतिः भारतस्य चतुर्दिवसीय यात्रायाम् अस्ति। निर्वाचनायोगेन अद्य 10 राज्येषु 24 राज्यसभा आसनानां द्विवार्षिक निर्वाचनस्य कार्यक्रमस्य घोषणा कृता। पूर्वः प्रधानमन्त्री एचडी देवगौड़ा, केन्द्रीय मन्त्रिणो जॉर्ज कुरियन तथा रवनीत सिंहश्च तेषु सदस्येषु अन्तर्भवन्ति। येषां कार्यकालः अग्रिमे मासे समाप्तः भविष्यति। आंध्र प्रदेशे, गुजराते तथा कर्णाटके प्रत्येकस्मिन् राज्ये 4 आसनानि सन्ति। राजस्थाने तथा मध्य प्रदेशे प्रत्येकस्मिन् राज्ये 3 आसनानि सन्ति। झारखंडे 2 आसने स्तः। मणिपुरे, मेघालये, अरुणाचल प्रदेशे तथा मिजोरमे प्रत्येकस्मिन् राज्ये 1 आसनं रिक्तं भविष्यति। आयोगस्य अनुसारं अग्रिम मासस्य प्रथमे दिनांके अधिसूचनायाः निर्गमनं भविष्यति तथा जून मासस्य 18 दिनांके मतदानं भविष्यति। मतगणना अपि तस्मिन्नेव दिने भविष्यति। महाराष्ट्रस्य, तमिलनाडुराज्यस्य च प्रत्येकस्य एकस्य आसनस्य कृते राज्यसभायाः उपनिर्वाचनम् अपि आयोगेन घोषितम्। एतद् निर्वाचनम् अपि अग्रिममासस्य 18 दिनांके भविष्यति। प्रियाः श्रोतारः, संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। अद्य सर्वोच्च न्यायालयेन अग्रिम सप्ताहे याचिकायाः श्रवणाय सहमति प्रदत्ता। याचिकायां सीबीएसई इत्यस्य नूतन नीतेः विरोधः अस्ति। यस्याः अन्तर्गतं जुलाई मासस्य प्रथम दिनांकात् 9-10 वर्गयोः छात्राणां कृते त्रिभाषा अनिवार्या कृता अस्ति। वरिष्ठ अधिवक्ता मुकुल रोहतगी इत्येषः मुख्य न्यायाधीशः सूर्यकांतस्य नेतृत्वे पीठस्य समक्षं प्रकरणं उपस्थापितवान्। न्यायपीठे न्यायमूर्ति जयमाल्या बागची तथा विपुल एम पंचोली आस्ताम्। छात्रैः, शिक्षकैः तथा मातापितृभिः संयुक्तरूपेण याचिका प्रस्तुता आसीत्। सः अवदत् यत् सीबीएसई इत्यस्य एतस्याः नूतननीतेः अन्तर्गतं 9-10 वर्गयोः अतिरिक्त भाषाद्वयस्य अध्ययनम् अनिवार्यं कृतमस्ति, येन अतीव समाह्वानम् उत्पद्यते। सः न्यायालयं सोमवासरे विचारार्थं विषयस्य सूचीकरणाय प्रार्थितवान्। मुख्य न्यायाधीशः अवदत् यत् अग्रिम सप्ताहे विविध श्रवण सप्ताहे प्रत्येकस्मिन् विचारः भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अवदत् यत् समग्र सीमाम् अभेद्यतरां कर्तुं सर्वकारः स्मार्ट सीमा परियोजनायाः आरम्भं करिष्यति। अद्य नवदिल्ल्यां बीएसएफ संस्थायाः अलंकरण समारोहं संबोधयन् श्रीशाहः अवदत् यत् एषा परियोजना ड्रोन, रडार, कैमरा इत्यादिभिः प्रौद्योगिकीभिः संस्थानैः सुसज्जिताः भविष्यन्ति। सः अवदत् यत् आगामी एकवर्षान्तर्गतं सीमा सुरक्षा बलस्य सुरक्षा व्यवस्थायां स्मार्ट बॉर्डर कॉन्सेप्ट इत्यस्य अंतर्गतं सर्वासां प्रौद्योगिकीनां एकीकरणं कृत्वा अभेद्य सीमा सुरक्षा संरचनायाः विकासः द्रुतगत्या कार्यं प्रचलति।
6: पद्म विभूषण
7: बीएसएफ

0: कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన సముద్రంలో కాకిరెట్ట కథ. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు సముద్రంలో కాకిరెట్ట.

భూమి, అగ్ని, ఆకాశం, వాయువు, నీరు, పంచభూతాలు. మొదటిదైన భూమి సుమారు 300 సముద్రాలు కలిగి నీటితో నిండి ఉంది. అంతేకాక భూమిలో నిక్షిప్తమై ఉన్న నీటిని కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆనాడు అగస్త్యుడు కోపంతో సప్త సముద్రాలను దోసిలిలోకి తీసుకొని త్రాగేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలా జరిగినప్పుడు సముద్రాల లోతులు, అందులోని కోటానుకోట్ల ప్రాణులు ఏమిటో మనకు తెలిసి ఉండేవి. నేడు అది సాధ్యమయ్యే పని కాదు. భూమిని నమ్ముకున్న వాళ్లకు కరువు, కాటకాలు, వరదలు, తుఫానుల లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన తిండి దొరక్కపోవచ్చునేమో కాని జాలర్లకు సర్వకాల సర్వావస్థల యందు సముద్రంలో చేపలకు కొదవలేదు. వాళ్లకు తిండికి లోటుండదు. ఈ ప్రపంచంలో జలచరాలు ఆహారంగా లేని ప్రాంతం అంటూ లేదు. కోట్ల మందికి ఇది జీవనాధారమైతే 100 కోట్ల మందికి ఇది ప్రియమైన ఆహారం. లొట్టలు వేసుకొని తింటారు. ఆ రుచికి మైమరిచిపోతారు. సముద్రం కొంత లోతు వరకు నీలం రంగులో ఉంటుంది. లోతులకు వెళ్లే కొలది కటిక చీకటిగా ఉండాలి. అయితే సముద్రం అడుగున కొన్ని జలచరాలకు భూమి మీద మిణుగురు పురుగులు వెలిగినట్లు కాంతివంతంగా ఉంటాయి. కొన్నింటి కళ్ళు లారీ హెడ్లైట్లలా వెలుగుతూ ఉంటాయి. వెడల్పుగా పొడవుగా పాములాగా ఉండే ఎలక్ట్రిక్ ఈల్స్కు రెండు వైపులా ఎలక్ట్రిక్ బల్బుల్లాగా వెలుగుతూ ఉండే లైట్లు ఉంటాయి. ఇందులో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి కోటానుకోట్ల జీవులు ప్రసరింపజేసే ఈ కాంతి వలన సముద్రం అడుగున కూడా స్వచ్ఛమైన వెలుతురు ఉంటుంది. గంగపుత్రులకు సముద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. అది తల్లి బిడ్డల అనుబంధం. తల్లి బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లు సముద్రం తన నీటిలో దాచుకున్న అపార మత్స్య సంపదను జాలర్లకు ఇస్తుంది. నిద్రలేచి సముద్రాన్ని చూడందే జాలర్లు బ్రతకలేరు. అలాగే సూర్యోస్తమయ సమయంలో సముద్రాన్ని చూడందే నిద్రపోరు. యువకులు, నడివయస్సు వాళ్ళు చుక్కపొడవగానే వేటకు వెళితే అదే సమయంలో స్త్రీలు ఎండు చేపల బుట్టలు నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి గ్రామాలకు బయలుదేరుతారు. వృద్ధులు నిద్రలేచిందే మొదలు సముద్రం దగ్గరకు వస్తారు. సముద్రం మీద అలలు చూస్తూ అక్కడే తిరుగుతుంటారు. అది అందించే ఆహ్లాదం వారికి మరొకటి లేదు. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో వంట చేస్తే చంటి పిల్లలు, చిన్నపిల్లలు ఇంటి ముందే ఆడుకుంటుంటారు. చిన్నపిల్లల్లో 5-6 ఏళ్లు దాటిన వారు తీరంలో ఆడుకుంటుంటారు. ఒక్కరోజు చేపల వేటకు వెళ్ళకపోతే మగవాళ్లకు నిద్రపట్టనట్లే. ఆడవాళ్లకు కూడా ఒక్కరోజు ఎండు చేపలమ్మకపోతే నిద్రపట్టదు. పర్వదినాలలో ఒకరోజు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు నాగరికులు. ఆ లెక్కన రోజూ సముద్రంలో స్నానం చేసే మత్స్యకారులకు ఎంత పుణ్యం రావాలి. మగవాళ్లైనా, ఆడవాళ్లైనా, పిల్లలైనా వాళ్ల స్నానం సముద్రం నీళ్లతోనే. ఆ నీళ్లకు అంటులేదు. ఎప్పటికప్పుడు అలలు సముద్రాన్ని కడుగుతూ ఉంటాయి. అక్కడే వాళ్లకు ఆటలు పాటలు. ఈత కొట్టడంలో మగవాళ్లకు ఎంత నైపుణ్యం ఉందో ఆడవాళ్లకు కూడా అంతే నైపుణ్యం ఉంది. వాళ్ల కష్టాలను సముద్రంతో చెప్పుకుంటారు. సముద్రం కూడా తన అలల ఘోషతో విన్నట్లు ఊకొడుతూ ఉంటుంది. అంతేకాదు, రామచంద్రయ్య లాంటి అన్నీ తెలిసిన వాడు కూడా సముద్రానికి తన బాధ చెప్పుకొని ఊరట పొందుతుంటాడు. రామరెడ్డి చెప్పినట్లు నీలమ్మతో తన ప్రేమ కథ రాధాకృష్ణుల ప్రేమలాంటి ఒక అలౌకిక భావన. అది శరీరానికి సంబంధం లేని శాశ్వత బంధం అని గర్వపడుతుంటాడు రామచంద్రయ్య. మగవాళ్లకు విశ్రాంతి సమయం సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లలు అయ్యే జూలై ఆగస్టు నెలలే. మగవాళ్లు ఆ కాలంలో కొబ్బరి చెట్ల నీడన కూర్చుని వలలు బాగు చేసుకుంటూ, పడవలు రిపేరు చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. ఆడవాళ్లకు విశ్రాంతి సమయం వర్షాకాలమే. ఆ కాలంలో జోరిన వర్షంలో చేపలు బుట్టలు నెత్తిన పెట్టుకుని వెళితే చేపలు తడిసి వాసన కొడుతుంటాయి. వీధుల్లో తిరిగి అమ్మలేరు. అదీకాక గ్రామాల్లో కొనేవాళ్లు కూడా ఉండరు. అందువల్ల వాళ్లు సముద్ర తీరాన తమ గుడిసెల్లోనే ఉంటూ వంట చేసుకుని ఆ గుడిసెకు, ఈ గుడిసెకు తిరుగుతూ తోటి ఆడవాళ్లతో మాట్లాడుతూ తమ స్నేహాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. వర్షాకాలంలో చేపలు పెద్దగా పడవు. పడ్డ చేపల్ని ఉప్పులో ఊరవేస్తుంటారు.
అంతే తప్ప ఎండలో ఆరబెట్టలేరు. అందుకే అప్పటికే ఎండు చేపలు అమ్మి వేసి ఉంటారు. కనుక ఖాళీగా ఉన్న తాము ఎండు చేపలు భద్రం చేసి గుడిసెల్లో ఆరబెడుతుంటారు. చిన్న ఎండ కాసినా వాటిని ఇసుక నేల మీద తాటాకులు పరిచి వాటి మీద ఎండబెడతారు. ముసలి మత్స్యకారులకు ఎప్పుడూ సెలవే. ఖాళీ సమయాల్లో తాము సముద్రం మీద వేటకు వెళ్లేటప్పుడు ఎలా చాకచక్యంగా వేటాడేవాళ్ళో కథలు కథలుగా కుర్రజాలర్లు అడిగినా అడక్కపోయినా చెబుతుంటారు. ఆడవాళ్లైతే అమ్మలక్కల ఇళ్లకు వెళ్లి వాళ్ల చేపల్ని ఊరవేసేందుకు సాయపడుతూ తాము వయసులో ఉన్నప్పుడు ఎంత చాకచక్యంగా చేపలమ్మింది చెబుతూ వాళ్లకు కొత్త కొత్త చిట్కాలు నేర్పేవాళ్లు. రాత్రుళ్ళు గుడిసెలో ఏకాంతంగా ఉన్న వృద్ధ దంపతులు చలికి వెచ్చగా దుప్పట్లు కప్పుకొని తమ గతకాలపు జీవిత మధురిమలు చెప్పుకొని సంతోషించేవారు. ఇలా వారికి వర్షాకాలపు సమయం గడిచిపోయేది. వర్షాకాలం వచ్చింది పోయింది. వర్షాకాలంలో కూడా తమ చేపల వేటను ఆపలేదు జాలర్లు.

0: రొయ్యలపాళ్ళం శివయ్య తన పడవలో ప్రయాణం చేస్తున్నాడు. అతని పెద్ద కొడుకులిద్దరికీ పెళ్ళయి పెళ్ళాం పిల్లలతో వేరే వేరేగా కాపురాలు ఉంటున్నారు. వాళ్ళు తమ భార్యా పిల్లలతో ఎవరి పడవలో వాళ్ళొస్తున్నారు. శివయ్య పడవలో అతని భార్య, పెళ్లి కాని చివరి ఇద్దరు కొడుకులు జానయ్య శంకరయ్య ఉన్నారు. ఇప్పుడు అంతా మూడోవాడు జానయ్యకు యానాదయ్య కూతురితో పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తున్నారు. ఇది ప్రస్తుతం అందరి పడవ ప్రయాణం. నరసింహులు మగపిల్లల్లో పెద్దవాడు, రెండవవాడు నాంచారయ్య. ఇద్దరూ బుద్ధిమంతులు, తండ్రి మాట జవదాటరు, బాగా కష్టపడతారు. వాళ్ల పెళ్ళాలు కూడా తెలివిగా ఎండు చేపలమ్మిన డబ్బులు జాగ్రత్త చేస్తున్నారు. పిల్లల్ని సాక్కుంటూ ఆనందంగా ఉన్నారు. పెదకాపు అతని భార్యకు సపరేటు పడవ ఏర్పాటు చేశాడు శివయ్య. వీళ్ళు గవళపాళెం చేరుకునేసరికి ముందుగానే సమాచారం అందుకున్న గవళపాళెం యానాదయ్య అతని పెళ్ళాం బంధువులతో తీరం దగ్గర వీళ్ల కోసం మంచి దుస్తులు ధరించి ఎదురుచూస్తున్నారు. వీళ్లని సాదరంగా ఆహ్వానించి ఊళ్ళోకి తీసుకువెళ్లారు. యానాదయ్యకు కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లే. ఆ ఊరి రాములోరి గుడి దగ్గర పెళ్లి కుమార్తె శాంత తరపు ముత్తైదువులందరూ ఎదురుచూస్తున్నారు. వాళ్ళు మంచి మంచి రంగు చీరలు కట్టుకుని హుందాగా ఉన్నారు. ఆ ఊరి పెదకాపు కొందరు పెద్దలు శుభ్రంగా ఉతికిన తెల్ల పంచలు తెల్ల చొక్కాలు ధరించి భుజాల మీద తెల్ల తుండుగుడ్డలు వేసుకుని ఉన్నారు. అక్కడ చేరిన పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. రాముడి గుడి అనబడే ఆ విశాలమైన వసారాలో రెండు వైపుల వాళ్ళు అటూ ఇటూ చాపల మీద కూర్చున్న తర్వాత పెళ్లి కొడుకు తరపు వారు, పెళ్లి కుమార్తె తరపు వాళ్ళు తాము పెద్ద పెద్ద అల్యూమినియం పళ్ళాల్లో తెచ్చిన బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు మొదలైనవన్నీ దేవుడి ముందు పెట్టారు. రెండు గ్రామాల పెదకాపుల సమక్షంలో కట్నకానుకలతో పాటు అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. నిశ్చయతాంబూలాలు రెండు వైపుల వాళ్ళు అందుకున్నారు. పెళ్లి వచ్చే వేట విరామంలో జరిగిపోవాలని మాట్లాడుకున్నారు. ఈలోగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలలో ఏ లోటూ లేకుండా డబ్బుతో సహా అన్నీ సిద్ధం చేసుకోవాలి అనుకున్నారు. రెండు గ్రామాల వాళ్ళు ఒకరికొకరు వియ్యంకులు కావడంతో ఆ సమయానికి గ్రామంలోని వాళ్ళంతా వచ్చి ఒకరికొకరు సరసమాడుకుంటూ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పువ్వులతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ మధ్యాహ్నం కాబోయే పెళ్లి కుమార్తె ఇంట్లో భోజనాలు ముగించి ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల నీడన విశ్రమించి చేయాల్సిన పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు శివయ్య కుటుంబ సభ్యులు.
1: ఒరేయ్, మన జానయ్య పెళ్లికే మీరంతా తలా ఒక సెయ్యి అయ్యాలరా. మళ్ళీ ఏట ఇరామ సమయానికే మనం డబ్బు దశకంతో సిద్ధంగా ఉండాలా. అందరూ ఎక్కువ పనిచేసే డబ్బు దాసాల. రెండు లోళ్ళకి కలిపే 600 మందికే 2 రోజులు ఇందియ్యాల. ఇంకా పిల్లకి ఇవ్వాల్సిన కట్నం ఎట్టాగూ ఉండాది. వాళ్ళకి మనంత కష్టం ఉండాలిలే. ఎంత ఇచ్చినా ఎవరిచ్చినా కొత్త కాపురం పెట్టబోయే వాళ్ళకే కదా వెళ్ళేదే అన్నాడు తండ్రి శివయ్య.
2: అట్టాగేలే నాయనా, కాకపోతే నువ్వు ఒక్కడివే ఎట్టా సంపాదిస్తావా? అందరం కలిసే ఈ కార్యం కానిసేద్దాం. మీ కోడళ్ళు కూడా దీనికే కాదనరు, ఏమంటారా
0: అన్నాడు పెద్ద కొడుకు నరసింహులు. పెళ్లైన పెద్ద తమ్ముడు నాంచారయ్య అతని భార్య కూడా దీనికి తలలూపారు.
2: అట్నె కాదురా, ఇంతకు ముందులా పడవ రోజుకొక తూరేస్తే సాల్దు. ఏట ఇరామంలో పెళ్లి, ఈ లోపల నిద్ర మానుకునే పడవను రోజుకు 2 సార్లు అయ్యాల. ఒకసారి మనం వెళ్తే రెండో పూట కూలీ మనసుల్ని పెట్టే వేయించాల. వాళ్ళు మనల్ని మోసం చేయకుండా మన మనిషి ఒకడో అందులో ఉండాల, ఏమంటారా
0: అన్నాడు శివయ్య.
2: అట్టాగే నాయనా, అట్నే చేద్దాంలే
0: అని అందరూ తలలూపారు.
2: రాత్రి సుక్క పొడిసిన తరువాత నేను శంకరయ్యను తీసుకునే సముద్రం మీదకు వేటకెళ్తా. మధ్యాహ్నానికి వస్తాం. సిన్నోడు జానయ్య వెంటనే అదే పడవలో కూళ్ళలో నెక్కించుకునే ఏటకెళ్ళి అర్ధరాత్రికి వస్తాడు. ఇదే మాదిరి రోజు చేపలేట సాగాలే. ఇక పోతే పెద్ద కొడుకులిద్దరూ పెళ్ళైన ఇద్దరూ ఎక్కువ మంది కూలోళ్ళని పెట్టుకునే ఎక్కువ చేపల్ని పట్టే అమ్మాలా. దీనికే ఏమంటారా
0: అన్నాడు శివయ్య. శివయ్య ప్లాన్కు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

0: మరుసటి రోజు నుంచే ప్లాను అమలు చేయబడింది. సాయంత్రం వేకోజామున వచ్చే చేపల్ని శుభ్రం చేయటానికి, వాటిని ఉప్పులో ఊరవేయటానికి, చేపల్ని ఎండలో ఆరబెట్టడానికి, రోజుకు మనిషికి బుట్టెడు చేపల్ని కూలి క్రింద ఇచ్చే పద్ధతిలో పెట్టుకున్నారు. మామూలుగా అయితే చేపల వేటకు వెళ్ళి మధ్యాహ్నానికో పొద్దుతిరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు ఇంత గంజి తాగి కొబ్బరి చెట్ల నీడన పడుకుంటారు. అయితే ఇప్పుడు డబ్బు అవసరం బాగా ఉంది కనుక శివయ్య కుటుంబ సభ్యుల కష్టమే వేరు. మగవాళ్ళు అనుకున్న ప్రకారం సముద్రం మీదకు వెళ్ళి చేపలు వేటాడి తెస్తుంటే, ఇక శివయ్య భార్య కోడళ్ళు ఎండు చేపల పుట్టల్ని నెత్తికెత్తుకుని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముకురావడానికే సరిపోతోంది. చేపలు కుప్పలు తిప్పలుగా పడుతున్నాయి. అదేవిధంగా ఎండు చేపల అమ్మకంలో చేతి నిండా డబ్బు కూడా వస్తోంది. చూరుల్లో డబ్బు కట్టలు ప్లాస్టిక్ కాగితాల్లో చుట్టి దోపుతున్నారు. శివయ్య తన ఆఖరి కొడుకుతో పడవలో చేపలు వేటాడుతుండగా సమీపంలోని పెద్దయ్య,
1: ఏంద్రా శివయ్య, నా పడవ దగ్గరగా వస్తే ఏటాడుతుండావే, పడవనే దూరంగా తీసుకెళ్ళా, మన వలలు సిక్కుకున్నాయంటే ఇద్దరికి ఇబ్బంది అవుద్దే అన్నాడు పెద్దయ్య. ఏంది పెద్దయ్య మామా, మన వలలు శానా దూర దూరంగా ఉండాయిలే, చేపలు ఒక చోట ఉంటాయా చెప్పు, నీకు పడే చేపలు నాకు పడ్డానికి అన్నాడు శివయ్య.
0: నీ కొడుకు పెళ్లి దగ్గరకు వస్తే కొద్దే నీకు ఆశ శానా ఎక్కువైపోయిండదే అన్నాడు మళ్ళీ.
1: ఏంది పెద్దయ్య మామా, ఏం చేస్తాం మామా, డబ్బు లేనోడి పరిస్థితే అంతే కదా, కొడుకు పెళ్ళే ఆగుతుందా, ఏనాటికైనా చేయాల్సిందే కదా అన్నాడు శివయ్య.
0: సరేరా, నువ్వా ఇక్కడే చేపలు ఏటాడు, నేనే దూరంగా పోతుండా అంటూ పెద్దయ్య దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డాడు శివయ్య. పెద్దయ్య శివయ్యల బాధలాట తెలిసిన రంగయ్య ఆ రోజు తీరానికి వచ్చిన శివయ్యతో,
1: ఏరా తమ్ముడు, సముద్రంలో ఒక్క చేపను కూడా ఉంచేట్లు లేవే,
0: పొగులు రాత్రి సముద్రంలోనే ఉంటుండావంట, ఆడా ఈడా నువ్వే చేపలు పడుతుండావే అన్నాడు రంగయ్య.
1: మామా, మాకు కూడా నాలుగు చేపల్నే సముద్రంలో ఉంచు మామా, మేము కూడా చేపలు పట్టుకునే కదా బతకాలే
0: అన్నాడు ఇంకో జాలరి. ఏం చెప్పాలో అర్థం కాక తలగోక్కున్నాడు శివయ్య. అక్కడే ఉన్న పెదకాపు,
1: ఒరేయ్, సముద్రంలో జల సంపద ఎంతమంది పట్టుకున్నా అరిగేదా తరిగేదా, నా తలలో ఎంటికలంతమంది ఒకేసారి ఇట్లా ఏళ్ల తరపుడి పట్టినా సంద్రానికే ఒక్క ఈ కూడా రాళ్ళు, వీళ్ళు పట్టే చేపలు సముద్రంలో కాకిరెట్టుతో సమానం కూడా కాదురా అన్నాడు నవ్వుతూ.
0: అక్కడే ఉన్న ఒక జాలరి కలగజేసుకుని,
1: అదేంటన్నా, సముద్రంలో నీళ్లను తోడి పారబోయగలమా, అది ఏనాటికైనా ఎండద్దా, అందులోని చేపల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా, నువ్వు చెప్పినట్టు ఆడు పట్టే చేపలు సముద్రంలో కాకిరెట్టంత అన్నాడు.
0: మా బాగా చెప్పినావురా మెచ్చుకున్నాడు పెదకాపు. వేట విరా

ఆ రోజు యానాదయ్య వేటైన తరువాత తన పడవను పనివాళ్ల చేత ఇంటికి పంపి తాను శివయ్య పడవలో రొయ్యలపాళెం వచ్చాడు. దారిలో తన మనసులోని మాటను శివయ్యకు చెప్పాడు యానాదయ్య. నాదేముండాదిరా, అంతా మీ అక్కకు చెప్పే ఒప్పించు. ఇంట్లో అందరం ఆ మడిసి చెప్పేదే కదా ఇంటామా, ఆ మడిసి మాట జబదాటం అన్నాడు శివయ్య. యానాదయ్య ఈ అనుకోని రాకకు కారణమేదో ఉందని శివయ్య భార్య చెంచురామమ్మ అనుకుంది. ఆ రాత్రి చిక్కటి ఎండుచేప పులుసులో రాగి సంకటి ముద్దలు అద్దుకుని తింటున్న యానాదయ్య అసలు విషయం ఎత్తాడు. అక్క, నాకు ఇద్దరు కూతుర్లు, నీకో నలుగురు కొడుకులు. నాకా మగదిక్కే లేదు. ఆడపిల్లలకు పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తే నాకు నోట్లో మాట చెప్పుకునేందుకు కూడా రగతం పంచుకునే పుట్టిన వాళ్ళెవరూ ఉండరు. అందుకని ఏంటి తమ్ముడు, కడుపులోనే మాట చెప్పు అంది చెంచురామమ్మ అభిమానంగా. అందుకనే మా ఆడది ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరి కొడుకులకి పెళ్ళయి ఆ ఊళ్ళోనే ఉంటుండారు కదా, కొడుకులతో పాటు మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకునే మురిసిపోతుంటారు. మనకు అదృష్టం లేదు. వాళ్ళ మూడో కొడుక్కి మన పెద్దమ్మాయితో సంబంధం కుదురుండాది. వాళ్ళకే నాలుగో కొడుకుండాడు కదా, ఆ పిల్లోడికే మన రెండో పిల్లనిద్దాం అంటూ నోట్లోని ముద్ద మింగి ఆగాడు యానాదయ్య. నీ పిల్లలకేం నాయనా బంగారం బిడ్డలా, అట్టాగేలే. ఈ ఏడు మూడో వాడి పెళ్ళి కాని, నాలుగో వాడికే మీ రెండో పిల్లని చేసుకుంటాం. ఏ దిగులు పడమాక ధైర్యం చెప్పింది చెంచురామమ్మ. నా పెళ్ళ ఏమంటాదంటే, వెక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగి నెమ్మదించుకున్నాడు యానాదయ్య. చెప్పు తమ్ముడు, ఎక్క దగ్గర నీకు భయం ఎందుకు, మాటిస్తుండా చెప్పు అంది చెంచురామమ్మ. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళయి వెళ్ళిపోతే మనకింకెవరుండారో, ఎప్పుడో కదా వెళ్ళి చూస్తామా. నాకు మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే ముద్దెట్టుకోవాలని ఉండదా. మనం మాటి మాటికి రొయ్యల పాళెం వెళ్ళలేం కదా. ఉదంతో మాట్లాడే శివయ్య ఇద్దరు కొడుకుల్నే మనం ఇల్లరికం తెచ్చుకుందామయ్యా అని అడిగిందక్క నా పెళ్ళామా. నసుగుతూనే అసలు విషయం చెప్పాడు యానాదయ్య. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని సాకడం వంటి పనుల్ని అవలీలగా చేయగలరు అనుకున్న తెలివిగల ఆడపిల్లల్ని తమ కొడుకులకు చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు ఆడవాళ్ళు. అంతేకాక చాకచక్యంగా చేపలమ్మటంలో డబ్బు పొదుపు చేయగలరు అనుకున్న ఆడవాళ్లను ఇట్టే పసిగట్టేస్తారు. ఇలాంటి ఆడపిల్లలకు మంచి డిమాండు రెండు పళ్ళల్లో. మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటామంటూ ఎగబడతారు. యువకులైన మగవాళ్ళు వేటలో చాకచక్యం ఉన్న యువకుల్ని అల్లుళ్ళగా చేసుకోవటానికి తహతహలాడినట్లు. అయితే రెండు పల్లెల్లోని వారు ఎవరైనా ఇల్లరికం అంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఆమె యానాదయ్య కూతుర్ల గురించి చాలా విని ఉంది. వాళ్ల నాయనకు వాళ్ళు మగపిల్లల్లాగా కనిపిస్తారు. ఎంతటి మగవాడైనా తండ్రి పడవలో చేపల్ని తాగితే సహించరు, గొడవ పెట్టుకుని తరిపి కొడతారు. అది దురుసుతనం కాదు, జాగ్రత్త. తల్లే తెలివిగలది అనుకుంటే ఆమె కంటే ఆరాకులు ఎక్కువ చదివిన వాళ్ళు వీళ్ళు. కాకపోతే ఆడపిల్లలు గల యానాదయ్యను మోసం చేస్తారు. యానాదయ్య కుటుంబం సంగతి, వాళ్ల మర్యాదల సంగతి, ఆడపిల్లల వినయ విధేయతల గురించి ఆమెకు తెలుసు. పాపం, తన కూతుళ్లను కళ్ళెదుట చూసుకోవాలని, మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకోవాలని ఎంత ఆరాటపడుతున్నారో. దయాగుణం కలిగిన చెంచురామమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది. మొగుడితో పాటు దుప్పటి తీసుకుని తీరంలో పడుకోవడానికి పోతున్న యానాదయ్యతో, తమ్ముడు, నా మరదలు ఆలోచన సబబే. ఎందుకంటే ఊళ్ళో తమ రకతం పంచుకు పుట్టిన బిడ్డలో తమ ఎదుట తిరుగుతుంటే ఆ ఆనందమే ఏరు. ముందు మూడో వాడి పెళ్లి కాని, ఆణ్ణి ఇల్లరికం పంపిస్తా. వచ్చే ఏడాదే నాలుగో వాడికి నీ రెండో కూతుర్ని చేసుకునే ఇల్లరికం పంపిస్తా. అయితే మనమా చుట్టాల్లా కాకుండా వీలైనప్పుడల్లా ఒకరింటికొకరమా వత్తా పోతా ఉండాలా అంది చెంచురామమ్మ. యానాదయ్య అంత తేలిగ్గా పని అవుతుందని ఊహించలేదు. వెంటనే చెంచురామమ్మ కాళ్ల మీద పడి భోరున ఏడ్చాడు. ఆమె అతని తల నిమిరి పైకి లేపింది. యానాదయ్య కళ్ళు తుడుచుకుంటూ శివయ్య వెంట బయటకు నడిచాడు. ఆ రాత్రి లయబద్ధంగా వినిపించే సముద్రపు ఘోష వింటూ, ఆ సముద్రపు గాలి పీలుస్తూ హాయిగా నిద్రపోయాడు యానాదయ్య.

ఇప్పుడు వేట విరామ సమయం మొదలైంది. అందరూ ఇసుకలో కొబ్బరి చెట్ల కింద కూర్చొని తమ పూర్వీకుల అనుభవాలు నెమరవేసుకుంటూ సముద్రదేవత కథలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు శివయ్య ఇంటి ముందు మైకు వచ్చి చేరింది. అందులో నుంచి ఒక్కసారిగా బొయ్యమంటూ శబ్దం వచ్చి పాట మొదలైంది. అందరి చెవులు అటుమళ్ళాయి. చిన్నపిల్లలు సముద్ర తీరంలో ఆటలు ఆపేసి పరిగెత్తుకు వచ్చి మైక్ సెట్ అబ్బాయిని హీరోగా చూస్తూ ఇక్కడే ఇసుకలో కూర్చొని పాటలు వినసాగారు. పెద్దవాళ్లు సైతం తమ మాటలు ఆపి అందులోకి వేరేడు పొడుగు మనుషులు వెళ్ళి పాడతారని చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పెళ్లి. రొయ్యలపాలెం వారి చుట్టాలైన గవ్వలపాలెంలో ఇచ్చి చేసిన ఆడపిల్లలు వాళ్ల మొగుళ్లతో పిల్లలతో 2 రోజుల ముందే పడవల్లో వచ్చి దిగారు. పెళ్లి ఆర్భాటంగా జరిగింది. రామిరెడ్డి బండ్లు కట్టుకు వెళ్లి ముందు రోజు తెచ్చిన మైకు గ్రామంలో ప్రతిధ్వనిస్తుంటే ఆ రోజు తీసుకువచ్చిన మేళగాళ్ళు నాదస్వరం డోళ్లతో ఆ సముద్ర తీరంలో సంగీత ధ్వనుల్ని వినిపించారు. రామిరెడ్డి దంపతులు పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లను ఆశీర్వదించారు. అక్షింతలు వేసి చెరో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టారు. ఆ రోజు శనివారం అయినందున తాము ఉపవాసమని భోజనం చెయ్యమని చెరో 2 అరటిపళ్ళు తిన్నారు. ఆడవాళ్లు కొత్త చీరలు రవికలతో నవ్వుతూ కబుర్లాడుతూ తిరుగుతుంటే మగవాళ్లు కొందరు కొత్త పంచలు కొత్త చొక్కాలతో భుజాన తుండుగుడ్డలతో మరికొందరు ఉతికిన పంచలు చొక్కాలతో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడుస్తూ కబుర్లలో పడ్డారు. గవ్వలపాలెం పెదకాపు రామదాసు తన కూతుర్ని ఆ ఊళ్ళో ఇచ్చున్నా వాళ్ళింటికి పోక రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్యకు అతిథిగా వాళ్ళింట్లో దిగాడు. ఇద్దరూ కొత్త బట్టలతో కలిసి తిరుగుతూ 2 పల్లెల ప్రజలకు ఆనందం కలిగించారు. ఒరే శివయ్య, ఏం ఆటలని కోస్తుండావురా పెళ్లికే అన్నాడు గవ్వలపాలెం పెదకాపు పెళ్లి కొడుకు తండ్రి శివయ్యను. పక్కనే ఉన్న శివయ్య పెద్ద కొడుకు, 6 మేకపోతుల్నే 7 పొట్టేళ్లనే రాముడు పాళ్ళంలో కొనే వాళ్ళ గొర్రెద్దొడ్లలోనే కట్టేసినాం. ఈరోజు పెళ్లికే నీసులేదు కదా, రేపు అన్నిటినీ తోలుకొనే వంటవాళ్ళు అన్ని సామాన్లతో వస్తారు. ఆళ్లే కోసి ఆళ్లే వంట చేసేట్లుగా మాట్లాడుకున్నాం. బిర్యానీ కూడా ఉంటుంది పెదకాపో అన్నాడు. శబాస్రా, రొయ్యలపాలెం పొరుగు నిలిపావా, మెచ్చుకున్నాడు రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్య.

0: మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన సముద్రంలో కాకిరెట్ట కథ విన్నారు. ఇప్పుడు
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి FM కేంద్రం 102.7 MHz పై.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారి కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: హా, అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించని సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారి కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ప్రేమ తరంగాలు చిత్రం నుంచి పాటను విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగి. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగి ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగి.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయు భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12,00,000 నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్,

0: మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటి వరకు 2000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3 స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో 95% పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్ కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: దేశంలో తీవ్ర ఎండల కారణంగా గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును

0: ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పండ్లు కూరగాయల నిల్వ పద్ధతులు ఉప ఉత్పత్తుల గురించి పద్మజ గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. ముందుగా విందాం పండ్లు కూరగాయల నిల్వ పద్ధతులు మరియు ఉప ఉత్పత్తుల గురించి పద్మజ గారితో పరిచయం. పద్మజ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: గుంటూరులోని వినయాశ్రమంలో కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్ట్గా చేస్తున్నారు కదండి.
1: అవునండి.
0: ఏ శాఖకు సంబంధించండి?
1: అంటే ఇప్పుడు ఈ న్యూట్రిషన్కు సంబంధించినటువంటి విషయాలు, గ్రామీణ స్త్రీలకి ఆహారము, వీటికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మేము శిక్షణ ఇస్తుంటాం. అలాగే వారు సొంతగా ఏదైనా చేసుకోవడానికి స్వయం ఉపాధి పథకాలు అటువంటి వాటిలో కూడా మేము శిక్షణ ఇస్తూ ఉంటామండి.
0: మరి న్యూట్రిషన్ అనేసరికి పాలు కూరగాయలు పండ్లు అన్నీ వస్తాయి కదండి.
1: అవునండి.
0: మరి ఇవి ఎక్కువ కాలం నిలువ ఉండేవి, తక్కువ కాలం నిలువ ఉండేవి, అలా అన్ని ఋతువుల్లో దొరకనివి అన్నీ ఉంటాయి కదండి. మరి అలాంటప్పుడు వీటిని మనం అన్ని కాలాల్లో వాడుకోవాలంటే నిల్వ పద్ధతులు అంటూ ఉంటాయి కదండి, వాటి గురించి ఏమైనా వివరిస్తారా?
1: ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టుగా మనం వాడేటువంటి ఆహార పదార్థాల్లో కొన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, కొన్ని తక్కువ కాలం నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి పండ్లు కూరగాయలు అవి త్వరగా చెడిపోతాయి. ఇప్పుడు పండ్లల్లో సుమారుగా 70-90% వరకు నీరుంటుంది. అయితే వీటిల్లో కొవ్వు మాంసకృతులు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి బాగా పండిన తర్వాత వీటి చక్కెర పరిమాణం కూడా చాలా ఎక్కువ అవుతుంది. మరి మనం వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. వీటి ద్వారా మనకి అనేక రకాలైనటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. పండ్లు మరి విరివిగా పండే కాలంలోనేమో మనకి చౌకగా లభిస్తాయి. ఆ సమయంలో వాడుకోకపోతే చెడిపోయి వృధా అవుతాయి. అందువల్ల వాటిని నిల్వ ఉంచుకోగలిగితే అవి దొరకని సమయంలో మనం వాడుకోవచ్చు.
0: ఏ విధంగా నిల్వ చేసుకోవాలంటారు వీటిని?
1: పండ్లలో కూరగాయలు అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయండి కోసిన తర్వాత. ఇవి సహజంగా రసాయన చర్యల ద్వారా గానీ లేక ఎంజైమల్ చర్యల వల్ల గానీ కావచ్చు, లేకపోతే బాహ్య చర్యల ద్వారా జరిగేటువంటి డామేజ్ కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఈ సూక్ష్మజీవులు లాక్టోబాసిలస్ లాంటి బ్యాక్టీరియా, మరి సకారోమైసిటిస్ లాంటి ఈస్ట్లు, అలాగే మోల్డ్స్ ఇవన్నిటి వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విడుదల చేసేటువంటి ఎంజైముల వల్ల కూడా ఈ మార్పులన్నీ జరుగుతాయి. వీటి వల్ల పండ్లు ఎక్కువగా చెడిపోవటానికి కారణం అవుతుంటాయి కూరగాయలు కానీ. మరి వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచాలంటే ముఖ్యంగా పాటించవలసినటువంటి సూత్రం, వాటిని త్వరగా చెడిపోయేలా చేసేటువంటి ఈ హానికర సూక్ష్మజీవుల్ని నిర్మూలించాలి. దీనికోసం వాటి పెరుగుదలని నిరోధించడం లేదా పూర్తిగా అరికట్టడం చేయాలి. రెండోది, ఈ పండ్లలో ఉన్నటువంటి కొన్ని ఎంజైముల్ని మనం పనిచేయకుండా చేయాలి. అవి ఎక్కువగా పనిచేసినట్లయితే కూడా తొందరగా పండిపోయి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎంజైముల పనితీరును కూడా మనం కొంతవరకు తగ్గించగలగాలి.
0: ఎలా తగ్గిస్తామండి?
1: మామూలుగా మొట్టమొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా మనం ఈ పాడైపోవటానికి కారణం అనుకున్నాం కదా. ఈ సూక్ష్మజీవులు ముఖ్యంగా ఏంటంటే వాటికి కావలసినటువంటి తేమ, గాలి, ఉష్ణోగ్రత లేనట్లయితే కనుక వాటి పెరుగుదల తగ్గిపోతుంది. కాబట్టి వాటి పెరుగుదలకు అనుకూలంగా లేని పరిస్థితులను మనం కలగజేయాలి. దీనికి అనేక పద్ధతులను మనం పాటించవచ్చు. ఇప్పుడు -డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే పెద్ద పెద్ద శీతల గిడ్డంగుల్లో ఎక్కువ పరిమాణంలో నిల్వ చేయటం దగ్గర నుంచి చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి పద్ధతుల వరకు అనేక మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి చిన్న కుటుంబానికి కావలసినటువంటి కొద్దిపాటి పండ్లు కూరగాయలు నిల్వ ఉంచుకోవటానికి తక్కువ ఖరీదులో తయారు చేసుకునేటువంటివి జనతా ఫ్రిడ్జ్ అని అంటాము. ఇవి మనం ఇళ్లలోనే తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక చిన్న తొట్టెలో తడి ఇసుకుని పోసుకుని అందులో పెద్ద మట్టి కుండి ఒకటి తీసుకుని ఆ పెద్ద మట్టి కుండీలో చిన్న కుండి ఇంకొకటి పెట్టుకుని ఆ కుండీని శుభ్రం చేసి దానిలో కూరగాయలు పండ్లు అమర్చుకోవాలి. దీనికి మందపాటి గుడ్డ గాని లేక గోని సంచిని గాని తడిపి ఆ పెద్ద కుండి దాని మూత మీద కప్పి ఉంచాలి. ఈ మొత్తాన్ని మనం చల్లగా నీడగా ఉన్న చోట పెట్టినట్లయితే దీనిలో కూరగాయలు పండ్లు సుమారు 10 రోజుల వరకు తాజాగా ఉండేటట్లుగా నిల్వ చేసుకోవచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో శీతల పరిచేటువంటి బొగ్గు అలమారాన్ని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే కనుక -20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తగ్గించినటువంటి శీతల గదుల్లో నిల్వ చేస్తారు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర ప్రాసెస్ చేయడం ద్వారా కూడా మనం వాటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల్ని నశింపచేయచ్చు. దీనిలో 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. ఒకటి పాశ్చరైజేషన్. ఈ పద్ధతిలో ఆహారాన్ని మనం అధిక ఉష్ణోగ్రతకి తీసుకెళ్లి వెంటనే మళ్ళీ చాలా తక్కువ ఉష్ణోగ్రతలో చల్లబరుస్తారు.
0: పాశ్చరైజేషన్
1: అంటాం అండి. ఎక్కువగా దీనికి మనం ఈ పాల విషయంలో చూస్తుంటాం. ఈ విధంగా చేయటం అంటే వాళ్ళు ఏమవుతుందంటే, ఇట్లా ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పులు జరగటం వల్ల సూక్ష్మజీవులు తట్టుకోలేవు. కాబట్టి మనకి ఆ సూక్ష్మజీవుల యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. రెండోది స్టెరిలైజేషన్. దీనిలో చాలా అధిక ఉష్ణోగ్రతలో పీడనం ఉపయోగించి ఎక్కువసేపు ఉంచుతాము. దీనివల్ల పూర్తిగా ఆహారం లేని సూక్ష్మక్రిములు నిరోధించబడతాయని. అలాగే క్యానింగ్ అనేది కూడా ఎక్కువగా వాడుతున్నటువంటి పద్ధతి. ఇందులో సూక్ష్మజీవుల్ని నిరోధించడమే కాకుండా ఆ తర్వాత కూడా మనం గాలి దూరనటువంటి శుభ్రం చేసినటువంటి డబ్బాల్లో ఉంచి సీల్ చేయటం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంచడం సాధ్యమవుతుంది.
2: అంటే గాలి చొరబడిన డబ్బాల్లో నిల్వ చేస్తారు,
1: తర్వాత వీటిని సీల్ కూడా చేసేస్తారు అన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ తర్వాత ఇతర కాలుష్యాలు కూడా దీన్ని చేరకుండా ఉంటాయి, మనం వీటిని ఎక్కువ దూరం రవాణా చేయడానికి కూడా వీలవుతుందండి.
2: మరి రసాయనాలు ఉపయోగించి చేసే పద్ధతులు ఎంతవరకు ఉపయోగపడతాయండి?
1: మీరు అన్నట్టుగా మరి ముఖ్యమైన పద్ధతి అండి ఇది. ఇది ఎక్కువగా వాడుకంలో ఉన్నది. మనం ఈ రసాయనాలు అంటే నిల్వ సాధనాలు అంటాం, వీటిని వాడుతూ ఉంటాము. వీటిని ఆహారాన్ని కలపటం ద్వారా సూక్ష్మక్రిములను నియంత్రించడమే కాకుండా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వాటిలోని ఎంజైముల వల్ల కలిగే మార్పులను కూడా అరికట్టచ్చు. అలాగే వాటిల్లో జరిగేటువంటి సహజమైన కొన్ని రసాయన చర్యలను కూడా మనం నివారించవచ్చు. ఇందుకు రెండు రకాల పదార్థాలు వాడతామండి. ఒకటి సహజమైనటువంటి పదార్థాలు, ఉదాహరణకి ఉప్పు, పంచదార, వెనిగరు, నూనె, తేనె ఇలాంటివన్నీ. మనం ఎక్కువగా రెండో రకం ఏమేంటంటే రసాయనాలు, ఉదాహరణకి ఇప్పుడు మనం సిట్రిక్ యాసిడ్, బెంజాయిక్ యాసిడ్, సోడియము, పొటాషియం సాల్ట్స్, అలాగే సోడియం మెటాబైసల్ఫేట్, పొటాషియం మెటాబైసల్ఫేట్ ఇలాంటి రసాయనాలను వాడి కూడా మనం చాలా రోజులు నిల్వ ఉంచవచ్చండి.
2: సోడియం అంటే ఇప్పుడు మనం మామూలు పరిభాషలో ఉప్పే కదండి.
1: సోడియం అనేది మనం ఉప్పు, మామూలుగా ఉప్పు ఎక్కువగానే వాడుతూ ఉంటాము. ఇవి ఈ రసాయనాలు కూడా సోడియం మెటాబైసల్ఫేట్ అని, పొటాషియం మెటాబైసల్, సోడియం బెంజాయిట్ అని ఇవి కూడా దొరుకుతాయి మనకి. వీటిని వాడినప్పుడు ఏంటంటే మనం చాలా ఎక్కువ కాలం కూడా మనం ప్రిజర్వ్ చేయడానికి వీలవుతుందండి. ఈ ఉప్పు, పంచదార కూడా ఏంటంటే ఎక్కువ మోతాదుల్లో వాడినప్పుడు ఇవి సూక్ష్మక్రిములను నిరోధించి చాలా కాలం నిల్వ ఉంచగలుగుతాం. ముఖ్యంగా 50-60% వరకు పంచదారను వాడి మనం ఈ జామ్లు, జెల్లీలు, జ్యూస్లు ఇవన్నీ తయారు చేసి తర్వాత వాటిని క్యానుల్లో కూడా భద్రపరిస్తే కనుక 3-6 నెలల వరకు నిల్వ చేయచ్చు.

0: వచ్చాను. అంటే ఈ ఉప్పు వాడటం వల్ల ఆస్మాసిస్ అనేది జరుగుతుంది, అంటే ఆహారంలో ఉన్నటువంటి నీరు మొత్తం బయటకు వస్తుంది. అలాగే ఇది ఎంజైములను కూడా నియంత్రిస్తుంది. ఇంకా మనం సిట్రిక్ యాసిడ్, నిమ్మరసం, వెనిగర్ ఇటువంటి యాసిడ్స్ వాడినప్పుడు అవి కూడా సూక్ష్మక్రిముల యొక్క పెరుగుదలను తగ్గిస్తాయని. అట్లాగే మనం నూనెతో పూర్తిగా వీటిని కప్పివేసినప్పుడు, అంటే ఈ ముక్కలు కోసి వాటిని మనం నూనెతో కనుక కప్పినప్పుడు అది వాటికి రక్షణ కవచం లాగా ఉండి ఆహారాన్ని సూక్ష్మజీవులతో సంబంధం లేకుండా చేస్తుంది. అప్పుడు ఈ పదార్థం పాడైపోకుండా ఉంటుంది. అట్లాగే ఈ నూనెని ఎక్కువగా వేసినప్పుడు ఏమవుతుందంటే గాలి కూడా లోపలికి చొరబడకపోవటం వల్ల సూక్ష్మక్రిములు కూడా పెరగకుండా ఉంటాయండి.
1: మనం ఇప్పుడు మరి ఊరగాయలు పెట్టేటప్పుడు ఈ సూక్ష్మజీవులు అవన్నీ చేరకుండా ఉండడానికి కారణం ఇదంటారా?
0: అవునండి, ఈ ఉప్పు ఎక్కువగా వాడటం అలాగే నూనె ఎక్కువగా వాడటము అటువంటి చేయటం వల్ల మనం పచ్చికాయలకి ఆ విధంగా ఉంచినా కూడా మనం ఎక్కువ రోజులు నిల్వ చేయగలుగుతున్నాం అండి. అలాగే మనం ఈ ఆవు పిండి లాంటివి వాడతాము, ఇంకా ఇతర మసాలాలు వాడతాం, వీటికి కూడా ఏంటంటే ఈ సూక్ష్మజీవులు పెరుగుదలని అరికట్టేటువంటి ఉన్నాయన్నమాట. అలాగే మరో ముఖ్యమైన అంశం చూసినట్లయితే పదార్థాల్లోని తేమ తగ్గించటం అనేది ముఖ్యము. అయితే ఒక్కొక్క ఆహార పదార్థానికి మనం ఇది ఒక్కొక్క పద్ధతి పాటించాల్సి ఉంటుందండి. ఎందుకంటే వాటి రంగు నాణ్యత పోకుండా కూడా మనం ఈ పద్ధతిని ఎన్నుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టడం లాంటివి, ఎక్కువ వేడిని ఉపయోగించి వీటిలో తేమ శాతాన్ని తగ్గించడం, ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులు మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తాయి. సూక్ష్మజీవుల పెరుగుదలకి సుమారుగా 13-20% తేమ అవసరం. అందువల్ల ఏంటంటే వీలైనంత తక్కువ తేమ ఉండేటట్లు చేయడం చాలా అవసరం. అయితే మనం ఈ విధంగా వీలైనంత వరకు తక్కువ తేమ ఉండేటట్లు చేసి మనం వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ఎండబెట్టడం లాంటి పద్ధతులు కానీ, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉపయోగించి కానీ వీటిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని తగ్గించవచ్చు. అలాగే కొన్ని బ్లాంచింగ్ లాంటి పద్ధతులు ఉన్నాయి. అంటే ఇదేంటంటే ఇందులో మనం ఈ కూరగాయ ముక్కల్ని కానీ వేడి నీటిలో, బాగా మరిగేటువంటి నీటిలో వేసి చాలా తక్కువ సమయం వేసి తీసేస్తాము. దీనివల్ల ఏంటంటే వాటిలో ఉన్నటువంటి ఎంజైమ్ పనితీరును తగ్గించడం వల్ల అవి పాడవకుండా ఉంటాయి.
1: ఇంకా ఏదైనా పండ్లకు కూడా అలాగే చేయొచ్చు అంటారా?
0: ఇప్పుడు ఫెర్మెంటేషన్ అనేటువంటి ఒక పద్ధతి ఉందండి. ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి. ఇందులో కూడా హానికర బ్యాక్టీరియాని పోగొట్టడానికి ఏంటంటే మనం మంచి బ్యాక్టీరియాని పెంపొందిస్తాం అనమాట. మీరు లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ అలాంటివి వింటుంటాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు పాలు త్వరగా చెడిపోతాయి కదండి, వాటిని మనం కొద్దిగా పెరుగు కలపడం వల్ల పెరుగుగా తయారు చేస్తున్నాం. ఈ పెరుగును మనం నిల్వ ఉంచగలుగుతున్నాం. అంటే ఈ లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ జరగటం వల్ల మనకేమవుతుందంటే అది మంచి బ్యాక్టీరియాని మనం ఇందులో కలుపుతున్నాం. దానివల్ల ఏంటంటే ఎక్కువ నిల్వ ఉంటాయి, అలాగే వీటిని తినడం వల్ల మనకి మంచి రుచి వస్తుంది,
1: పోషక విలువలు
0: పెరుగుతాయి. మరి ఆరోగ్యకరమైనటువంటి బ్యాక్టీరియా దీంట్లో ఉంటుంది కాబట్టి అది మన శరీరంలోకి వెళ్ళి మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఇదే పద్ధతిని, ఈ విధంగా ఫెర్మెంట్ చేసేటువంటి పద్ధతిని మనం క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇటువంటి వాటిని కూడా ఈ పద్ధతిలో తయారు చేసుకుని చాలా కాలం నిల్వ ఉంచుకోవచ్చు. వీటి వల్ల కూడా మనకేంటంటే మంచి బ్యాక్టీరియా లోపలికి మన శరీరంలోకి వస్తుందండి. ఈ లాక్టిక్ యాసిడ్ ఫెర్మెంటేషన్ కాకుండా వెనిగర్ ని వాడి కూడా వెనిగర్ ఫెర్మెంటేషన్ కూడా చేస్తారు. అట్లాగే ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ అంటాము. ఇవి మనం మామూలుగా ఈ ద్రాక్ష పండ్లు వీటి నుంచి వైన్ తయారు చేయడం ఇలాంటి వాటిలో ఈ పద్ధతి ఉపయోగిస్తారండి. కాబట్టి ఈ విధంగా ఒక్క పద్ధతి అని కాకుండా ఫ్రీజ్ చేయటం కానీ, వాటి టెంపరేచర్స్ తగ్గించుకోవడం, లేదా ఈ విధంగా ఫెర్మెంట్ చేసుకోవడం, బ్లాంచ్ చేసుకోవడం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పద్ధతులను మిళితం చేసి కూడా రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తారండి. అయితే వీటిని ప్యాకింగ్ చేసే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాటికి వాడేటువంటి పాలిథిన్ బ్యాగ్స్ కొన్ని నిర్ణీత ప్రమాణాల్లో తయారు చేసేవై ఉండాలి.
1: మనం అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచుతారు కాబట్టి వాటిలో రసాయనాలు
0: లేకుండా, మనం అది కాకుండా మనం ఉంచినటువంటి పదార్థాల పరిమాణం అవి రేపు ఫ్రీజ్ అయిన తర్వాత వాటికి సరిపడే విధంగా ఉండాలి. అలాగే ఒకసారి మనం వాటిని బయటికి తీసి గదికి ఉష్ణోగ్రతకు వచ్చాక మాత్రమే ఉపయోగించుకోవాలి. దాన్ని ఒకసారి గది ఉష్ణోగ్రత తీసుకొచ్చిన తర్వాత మరలా ఫ్రీజ్ చేయటం అలాంటి పనులు చేయకూడదండి. అలా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక వాళ్ళు క్యానింగ్ ద్వారా గానీ మనకి ఒక డబ్బాలో గానీ లేదంటే పాలిథిన్ కవర్స్లో కానీ ప్యాక్ చేసి ఇచ్చిన వాటిని ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: ఈ పండ్లు కూరగాయలతో లభించే ఉప ఉత్పత్తులు ఉంటాయి కదండి, అవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇట్లా నిల్వ చేసుకోవాలి అని అంటే కనుక వాటి ఆ నాణ్యత, ఆకారం, రుచి చెడిపోకుండా ఉండే విధంగా వివిధ పద్ధతులను వాడి మనం నిల్వ చేసుకోవాలని తెలుసుకున్నాం కదా. వాటి నుండి ఉప ఉత్పత్తులు తయారీ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ పండ్లతో చేసేటువంటి ఉప ఉత్పత్తులకి మార్కెట్లో బాగా గిరాకీ ఉందండి. ముఖ్యంగా
1: జామ్లు,
0: జెల్లీలు, స్క్వాష్లు, అలాగే వీటితో పాటు టాఫీలు, చాక్లెట్స్, ఫ్రూట్ బార్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా అందుబాటులో

0: నుంచి 60% వరకు మనం చెక్కను వాడతామండి. స్క్వాష్కి అయితే పంచదార నీటిని కలిపి పాకం తయారు చేసి చల్లారాక దాన్ని పండ్లరసానికి కలుపుతాము. అదే జామ్ జెల్లీలకు అయితే పండ్ల గుజ్జు పంచదార కలిపి ఉడికిస్తామండి. అలాగే వీటికి సహజ రంగులు వాసనలు బట్టి మనం ఎసెన్స్ కలర్లు వాడతాము. ఇంకా నిల్వ సాధనాలైనటువంటి రసాయనాలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సోడియం బెంజాయిట్, పొటాషియం మెటాబోసల్ఫేట్ లాంటివి వాడచ్చు. అలాగే సిట్రిక్ యాసిడ్ వాడటం వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలు ఉంటాయండి.
1: సిట్రిక్ యాసిడ్ అంటే మనం నిమ్మజాతి పండ్లకు సిట్రిక్ యాసిడ్ అనేది కలపకూడదు కదా,
0: నిమ్మజాతి వాటికి కలపం, మిగతా వాటికి కలుపు సిట్రిక్ యాసిడ్. ఇది కలిపినప్పుడు ఏంటంటే మనకి ఈ పాకం కలిపినప్పుడు ఈ పంచదార పాకం నుంచి విడిపోనివ్వకుండా ఉంటుంది, కొద్దిగా పుల్లటి రుచిని కలగజేస్తుంది. అలాగే ఇది నిల్వ సాధనంగా కూడా పనిచేస్తుంది. ఇతర నిల్వ సాధనాలైనటువంటి పొటాషియం మెటాబైసల్ఫేట్ లాంటివి బాగా పనిచేసేటట్లుగా కూడా చేస్తుంది. అలాగే మనం జామ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ పండ్లలోనే సహజంగా పెక్టిన్ శాతం అనేది ఉంటుంది, అది ఎంత ఉందో మనం వాడిన పండ్లలో చూసుకోవాలి. ఒకవేళ అది చాలనట్లయితే కనుక మనం ఆర్టిఫిషియల్ పెక్టిన్ కూడా వాడినట్లయితే జాము జల్లీల నాణ్యత కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. ఈ ఉప ఉత్పత్తుల విషయానికి వచ్చినట్లయితే పచ్చి బొప్పాయి ముక్కలతో చేసేటువంటి టూటీ ఫ్రూటీకి కూడా బాగా గిరాకీ ఉంది. వీటిని మొదట ఈ పచ్చి బొప్పాయి ముక్కలను తీసుకుని సున్నపు నీటిలో 5 గంటలు నానిస్తాము. తర్వాత వాటిని శుభ్రం చేసి బ్లాంచింగ్ చేసి పంచదార పాకంలో ఉడికించి తయారు చేయాలండి. ఇవి కూడా కొన్ని నెలల వరకు నిల్వ ఉంటాయి. అలాగే ఇంకా టమాటాలు, పచ్చిమిర్చి వీటితో చేసే సాసులను కూడా మనం విరివిగా వాడుతూనే ఉన్నాం ఈ మధ్య కాలంలో. అలాగే అన్ని రకాల ఊరగాయలు తగినంత ఉప్పుని వాడి మనం ఎప్పటి నుంచో తయారు చేస్తూనే ఉన్నాము. వాటిని మరికొంత జాగ్రత్తలు తీసుకుని సరైన జారుల్లో నిల్వ చేసినట్లయితే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలను ఒరుగుల్లాగా వడియాలుగా కూడా తయారు చేయటం మనకు తెలిసినటువంటి పాత పద్ధతులే. అయితే ఇప్పుడు ఈ ఆధునిక పద్ధతుల్లో ఇంకా ఇరాడియేషన్ లాంటివి, అంటే అయనైజింగ్ రేడియేషన్ లాంటివి ఉపయోగించి వాటిలో పోషక నష్టం కూడా లేకుండా తేమను తగ్గించి నిల్వ చేయొచ్చండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ తయారీలో కూడా మనం అనేక ఆధునికమైనటువంటి యాంత్రిక పద్ధతులు కూడా వచ్చినాయి. వీటన్నిటి ద్వారా మనం శుభ్రంగా చేయటం మరి వాటి వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయటం కూడా చేసుకోగలుగుతున్నామండి. అదే మీరు ఇందాక మొదట అడిగినట్టుగా అన్ని కాలాల్లో దొరకకపోయినప్పుడు మనం దొరకనటువంటి ఆ పండ్లని కూరగాయలను ఉపయోగించి మనం వీలైనంత ఎక్కువ కాలం వాటిని నిల్వ చేసుకునేటట్లుగా చూసుకోవచ్చు. ఈ అన్ని రకాలైనటువంటి పద్ధతులు ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి మనం ఎక్కువగా వీటిని తయారు చేయగలుగుతున్నాం. అట్లాగే దూర ప్రాంతాలకి, మనకి అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా మనం వీటి యొక్క ప్రోడక్ట్స్ తయారు చేసి మనం రవాణా చేయగలుగుతున్నాం అండి.
1: మరి ఇది ఒక కుటీర పరిశ్రమ లాగా కానీ గ్రామీణ స్త్రీలకి ఇంట్లో చేసుకునేందుకు వీలుగా ఏమైనా ఉంటాయండి ఈ ఉత్పత్తులన్నీ?
0: తప్పకుండానండి. ఇప్పుడు మనం వీటిని మేము ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో వీటన్నిటి మీద కూడా మహిళలకు శిక్షణ ఇస్తున్నాము. అంటే మనకి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనకి దొరికేటువంటి పండ్లు కూరగాయలతో ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటిని తయారు చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మనం కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకునే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆహారానికి సంబంధించినవి కాబట్టి ఇవే మాత్రం చెడిపోయినా లేకపోతే ఏదైనా సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండేటట్లుగా మనం ఇళ్లల్లో వరకు తయారు చేసుకునేది కాకుండా ఒకవేళ వీటిని కనుక మనం బయట కూడా ఇంకా ఇతరులకు కూడా ఇవ్వాలి లేదా వాటిని అమ్మేటువంటి అవకాశాలు చూసుకోవాలి అన్నట్లయితే కనుక మనం కొన్ని లైసెన్సులు అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాటితో పాటు మనం కొంత యంత్రాలను ఉపయోగించి చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వాటిని మనం నిల్వ ఉంచేటప్పుడు మనం కలిపేటువంటి రసాయనాలు వాటన్నిటి గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలండి. దానివల్ల ఏంటంటే మనం వాటిని చెడిపోకుండా చేసుకోవటము, రుచిగాను చేయాల్సి ఉంటుంది. అలాగే వాటిని సీల్ చేసేటువంటి వాటిల్లో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత కూడా మనం సూక్ష్మజీవులు వాటికి చేరనీయకుండా ఎక్కువ కాలం వీలైనంత వరకు కనీసం ఈ జాములు స్క్వాష్ లాంటివి అయితే 3 నెలలు, మరి పచ్చళ్ళు లాంటివి అయితే 6 నెలల వరకు కూడా వాడుకునేటట్టుగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వాటి మీద కూడా మేము శిక్షణ ఇచ్చి స్త్రీల జాతి గ్రామీణ ఒక ఉపాధి అవకాశంగా ఒక కుటీర పరిశ్రమగా తయారు చేసుకునేటువంటి వాటిల్లో మేము శిక్షణ ఇస్తూ ఉన్నామండి. చాలా మంది ఇవి అంటే మనకి మొదటి నుంచి ఇళ్లలో ఇవి అలవాటు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని సాంకేతిక పద్ధతులను తెలుసుకుని జాగ్రత్తగా చేసుకున్నట్లయితే దీన్ని తప్పనిసరిగా ఈ యోగ ఉత్పత్తుల తయారీని స్త్రీలు చేపట్టచ్చండి.
1: మరి అన్ని కాలాల్లో లభించినటువంటి పండ్లని కూరగాయలని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఎంత మోతాదులో దానికి కలపాలి అనే వాటి మీద మీరు అంత శిక్షణ ఇస్తున్నారు కదండి.
0: అవునండి.
1: దీనివల్ల గ్రామీణ స్త్రీలు అనేవాళ్ళు బాగా లబ్ధి పొందుతున్నారు కదండి.
0: అంటే ఇప్పుడు మనము అంటే ఎక్కువగా ఎక్కడో దూరంలో పండేటువంటి వాటిని మనం ఇక్కడ తీసుకురాలేకపోయినప్పటికీ కూడా మనకి పండేటువంటి పండ్లు కూరగాయలు అనేక రకాలు మనకి ఈ ప్రాంతంలో అనే అన్ని రకాల పండ్లు కూరగాయలు లభిస్తున్నాయి కాబట్టి వీటి నుంచి మనం తయారు చేసుకునేటువంటి వస్తువులు ఏమేమి అవసరమవుతాయి వీటిల్లో కనుక వాళ్ళు పూర్తి అవగాహన కనుక ఏర్పరచుకున్నట్లయితే ముఖ్యంగా మనకు లభించేటువంటి చాలా చౌకైనటువంటి

0: వాటి నుంచి కూడా ఇప్పుడు ఉదాహరణకి జామ, బొప్పాయి ఇవి మనకి ప్రతి చోట మనకి ఇప్పుడు పండుతున్నాయి. చాలా తక్కువ రేట్లో కూడా వస్తాయి, కొన్ని సీజన్స్ లో మాత్రమే లభిస్తాయి.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పండ్లు కూరగాయల నిల్వ పద్ధతులు, ఉప ఉత్పత్తుల గురించి పద్మజ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: గొర్రెల్లో, మేకల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి పీపీఆర్ గురించి, పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. సాధారణంగా శీతాకాలంలో గొర్రెల్లో, మేకల్లో వచ్చే ప్రాణాంతక అంటు వ్యాధుల్లో ఒకటి ఈ పీపీఆర్ వ్యాధి. ఇది జూన్ జులై నుంచి మొదలుకొని డిసెంబర్ లేదా జనవరి ఫిబ్రవరి వరకు అధికంగా వ్యాపిస్తుంది. దీనివల్ల మేకలు మరియు గొర్రెలు తీవ్ర అస్వస్థతకు గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోతాయి. కావున రైతు సోదరులు ఈ వ్యాధి గురించి అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని నివారణ చర్యలు పాటించడం వల్ల ఈ అంటు వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు. పీపీఆర్ అంటే పేస్ట్ డేస్ పెటిల్స్ రూమినెంట్స్. దీనినే కొన్ని ప్రాంతాల్లో మేక ప్లేగు లేదా గొర్రె ప్లేగు అని కూడా పిలుస్తారు. అలాగే కాట, సూడు, రెండర్ పెస్ట్ మరియు పారుడు రోగం అని కూడా పిలుస్తారు. ఇది గొర్రెలు, మేకల పెంపకంలో అత్యంత నష్టాన్ని కలిగించే వైరల్ వ్యాధి. ఈ వ్యాధి పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందిన మోర్చిల్లీ వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఈ వైరస్ పాడి పశువుల్లో రెండర్ వెస్ట్ అనే వ్యాధిని కలుగజేస్తుంది. ఈ పీపీఆర్ వ్యాధి మానవులకు సోకేటువంటిది కాదు. ఈ పీపీఆర్ వ్యాధి గొర్రెల్లో కంటే మేకల్లో అత్యంత ప్రమాదకరమైంది. ఈ వ్యాధి బారిన పడిన మేకలు సరైన చికిత్స అందని పక్షంలో 55 నుంచి 85% మరణించే అవకాశాలు ఉన్నాయి. అదే గొర్రెల్లో 10% మరణించే అవకాశాలుంటాయి. పెద్ద వాటితో పోలిస్తే పిల్లల్లో మగవాటి కంటే ఆడవాటిలో అధిక మరణాలు సంభవిస్తాయి. సాధారణంగా ఈ వైరల్ వ్యాధి కొత్తగా కొనుగోలు చేసిన మేకలు, గొర్రెలను మందలో చేర్చిన తర్వాత వ్యాధి ప్రబలుతుంది. వైరస్ వ్యాధిగ్రస్త జంతువుల యొక్క మలమూత్రాల్లో, ముక్కు మరియు కంటి నుంచి వచ్చే స్రావాల్లో అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు పశువుల పాకలో ఉండే కలుషితమైన వాతావరణంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. మేకలు మరియు గొర్రెల్లో సరిపడా గాలి మరియు వెలుతురు అందకపోవడం వల్ల వ్యాధి బారిన పడిన తల్లిపాలు కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. వైరస్తో కలుషితమైన నీటిని మరియు మేతను మేయడం ద్వారా ఇతర జంతువులకు వ్యాపిస్తుంది. అధికంగా వర్షాకాలంలో మరియు చలికాలంలో వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. రవాణా ఒత్తిడి, గర్భం, నులిపురుగుల సంక్రమణ, వేరే ఇతర వ్యాధులు మొదలైన వ్యాధి తీవ్రతకు కారణమవుతాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న పశువులు జీవితకాల రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. పీపీఆర్ వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి వ్యాపించాక 4 నుంచి 10 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనపడతాయి. ఈ వ్యాధి శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. పీపీఆర్ వ్యాధి సోకిన వాటిలో 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం, దగ్గు ఉంటుంది. కంటిలోని శ్లేష్మ పొరలు ముదురు ఎరుపు రంగులోకి మారిపోతాయి. అలాగే ముక్కు నుంచి పలుచటి స్రావాలు కారణం ప్రారంభమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇవి చీముగా మారిపోతాయి. నోరు, పెదవులు, నాలుక, చెంప, కండరాల్లోని లోపలి భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి. ఈ దశలో నోటి నుంచి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. జ్వరం గమనించిన 2 నుంచి 3 రోజుల తర్వాత గొర్రెలు, మేకలు పలుచగా జిగురుగా మల విసర్జన చేస్తాయి. వ్యాధి పూర్తిగా ముదిరిన తర్వాత జంతువుల జీర్ణ వ్యవస్థలోని ముఖ్యమైన భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. దీనిని ముఖ్యంగా మనం మేక, గొర్రె యొక్క పురుష నాళంలో గమనించవచ్చు. దీని తర్వాత దశల్లో నలుపు రంగు లేదా రక్తంతో కూడిన విరోచనాలు జరుగుతాయి. వ్యాధి సోకిన మేకలు లేదా గొర్రెలు నీరసంగా ఉండి ఆకలి మందగించి సరిగ్గా మేతను మేయలేవు. శరీరం చల్లబడి 5 నుంచి 6 రోజుల్లో చనిపోతాయి. చూడ గొర్రెలు ఈసుకుపోతాయి. పీపీఆర్ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స అనేది లేదు. కానీ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి యాంటీబయాటిక్స్, యాంటీ డయోరియల్ మందులు మరియు ఇతర మందులతో కూడిన చికిత్స చేసిన యెడల వ్యాధి వచ్చిన పశువులను 50% వరకు కాపాడుకోవచ్చు. పొటాషియం పర్మాంగనేట్ 1% ద్రావణంలో నోటిలోని పొక్కులను కడగాలి. ఆ తర్వాత బోరాక్స్ పౌడర్ మరియు గ్లిసరిన్ కలిపిన మిశ్రమ

0: నోటి పుండ్ల మీద పొయ్యాలి. ఉప్పు గ్లూకోజ్ కలిపిన గంజని తాగించడం వల్ల త్వరగా కోలుకుంటాయి. పీపీఆర్ సోకినట్టు గుర్తించిన మేకలను తక్షణమే మంద నుంచి వేరు చేయాలి. దీనివల్ల వ్యాధి సంక్రమణను ఆపగలుగుతాము. కొత్తగా కొన్న జంతువులను వెంటనే మందలోకి అనుమతించకుండా కొన్ని రోజుల పాటు వాటిని మందకి దూరంగా కట్టేయాలి. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ చనిపోయిన వాటిని సున్నపు గోతిలో పూడ్చిపెట్టాలి. వ్యాధి రాకుండా ఉండడానికి 3 నెలలు దాటిన మేకలు మరియు గొర్రెలకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. ఆ తర్వాత మరో 4 రోజుల తర్వాత బూస్టర్ టీకా కూడా వేయించాలి. క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తే 3 సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఈ వ్యాధికి వేసే టీకా రక్ష పీపీఆర్ అనే పేరుతో బయట మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సరైన క్రమంలో టీకాలు వేయించని పక్షంలో వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున రైతు సోదరులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ వ్యాధుల నుంచి తమ జీవాలను కాపాడుకోవచ్చు. పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ వ్యాధి గురించి తెలుసుకుందాం. పశువులలో వచ్చే మెటబాలిక్ వ్యాధుల్లో కీటోసిస్ ఒకటి. ఈ కీటోసిస్ అనే వ్యాధిని ఎసిటోనిమియా అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా కీటోనిమియా, కీటోలాక్టియా మరియు కీటోనూరియా, హైపోగ్లైసీమియానా వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా అన్ని రకాల పశువుల్లో కనిపిస్తుంది. ప్రత్యేకంగా అధిక దిగుబడినిచ్చే పశువుల్లో చూడవచ్చు. కీటోసిస్ అనేది ముఖ్యంగా ప్రైమరీ, సెకండరీ, క్లినికల్, బ్యాడ్ సీజన్ లేదా స్టార్వేషన్ ఎసిటోనిమియా, గుడ్ సీజన్ లేదా వెల్ ఫెడ్ ఎసిటోనిమియా అను రకాలుగా ఉంటుంది. ప్రైమరీ కీటోసిస్ అనునది ముఖ్యంగా పశువులకు సరైన పరిమాణము మరియు నాణ్యతతో మేత అందించకపోవడం వలన వస్తుంది. సెకండరీ కీటోసిస్ అనేది పశువులకు దాణ అందించకపోవడం అనే కారణం కాకుండా మిగతా ఏ కారణాల వల్ల అయినా మ్యాస్లైటిస్ లేదా పొదుగు వాపు వ్యాధి, మైట్రేసిస్, పెరిటోనైటిస్, రెటిక్యులేషన్, ప్రెగ్నెన్సీ, మాయపడకపోవడం మొదలగు కారణాల చేత వస్తుంది. బ్యాడ్ సీజన్ లేదా స్టార్వేషన్ ఎసిటోనిమియా అనేది ముఖ్యంగా వేసవి కాలంలో అధికంగా వ్యాపిస్తుంది. వేసవిలో సరైన ఆహారము, మేత లభించకపోవడం వల్ల, కార్బోహైడ్రేట్ల లోపం వల్ల, క్రొవ్వు పదార్థాల నుంచి శక్తి ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఎసిటోన్, ఎసిటోఎసిటిక్ ఆమ్లము మరియు బిహైడ్రిక్స్, బ్యూటరిక్ ఆసిడ్లు వెలువడతాయి. బయట పచ్చిక బయళ్లలో మేతకు వెళ్లినప్పుడు పశువుల యొక్క శరీర కండరాలు వినియోగించబడి రక్తంలో నిల్వ ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో పరిసరాలు అనుగుణంగా ఉండకపోవడం వల్ల పశువులను షెడ్లలో మాత్రమే ఉంచి అవి ఉన్న స్థలాల్లోనే మేత లేదా దాణాను అందిస్తున్నారు. ఈ సమయంలో మనం చెప్పుకున్న ఏ ఒక్క కారణం చేతనైనా కీటోన్ బాడీస్ శరీరంలో రక్త ప్రసరణలోకి వెళ్లి కీటోనిమియా, కీటోనూరియా మరియు కీటోలాక్టియా అనే లక్షణాలను వ్యక్తపరుస్తాయి. ఒక్కోసారి సర్వస్ ఫామ్ లో కూడా కీటోసిస్ ను గమనిస్తాము. ఇందులో ముఖ్యమైన లక్షణాలు పశువులు వాటి చుట్టూ అవి తిరగడం, ఇక కళ్ళు కనిపించకపోవడం, ఇష్టంగా వచ్చినట్టు నడుస్తూ తలను ఏదైనా గట్టిగా ఉండే వస్తువుకు వత్తుకోవడం, ఇంకా కండరాలు వణకడం మరియు శరీరాన్ని అదే నాక్కొనటం వంటివి ఈ యొక్క లక్షణాల నుంచి 8 నుంచి 12 గంటల వ్యవధిలో వస్తూ 1 నుంచి 2 గంటలు ఉంటాయి. గుడ్ సీజన్ కీటోసిస్ లో సాధారణంగా చాలా మంది కూడా మేత, పశు సమతుల్య దాణ మరియు పోషక విలువలు పోషణ ఇచ్చినప్పటికీ ఒక్కోసారి రైతులు పశువుల పోషణ కంటే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులపై అధికంగా ధ్యాస ఉంచడం వలన పశువుల్లో ప్రొడక్షన్ స్ట్రెస్ ఎక్కువ అవడం వలన కీటోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చెప్పుకున్న వ్యాధి లక్షణాలు మన పశువుల్లో ముఖ్యంగా అధిక ఉత్పత్తినిచ్చే పశువుల్లో గమనించినట్లయితే ఈ యొక్క వ్యాధిని కీటోసిస్ గా గుర్తించి సరైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు పశు వైద్యాధికారి సలహా మేరకు చేసి సరైన చికిత్స మరియు నివారణ పద్ధతులు పాటించినట్లయితే పశువులు కీటోసిస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రతా కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన. ఏప్రిల్ 1, 2008లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది. అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1, 2008న నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అమలు చేయబడింది. 2014 మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది 1, 2015 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి 30 రూపాయల రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 పిల్లలపై ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వస్థ బీమా యోజనకి మొత్తం 1,096.7 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది 31 మార్చి 2011 భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది.

0: చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు ₹100, సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరిన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తరువాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య భీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య భీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర్య రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర్య రేఖకు ఎగువన, దారిద్ర్య రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ భీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రే ఓ మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు.

మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.

సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై

సహకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901048415, 7901084415. సమయం 8 గంటలైంది. హలో అభిరుచి కార్యక్రమంలో ముందుగా మనకు వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి వారి కోసం పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు హలో అభిరుచిలో తర్వాత మెసేజ్ పంపించిన వారు డాడీ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వారి స్నేహితులు, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే అండి, అందరి కోసం పాటను విందాం.

హలో, అభిరుచి కార్యక్రమంలో వచ్చేవారి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు మానశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి వారి కోసం పాటను విందాం.

0: అల్లో బాగా చలి.
1: వినింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్దిసేపట్లో 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పది వివరణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తుందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే పిక్స్, వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడం అది 1990 or 89 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికి నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు, అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 April 11 అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్ళు గోవాలో పనిచేసి అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూరు వచ్చాను. అనంతపూరు వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకుని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది, ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో May 22 ఆకాశవాణి మొదలవుతుంది అనంతపురం స్టేషన్. మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో కొందరిని, ప్యానెల్లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో

కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు ఏలూరు యంగ్ అన్నది. అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున ఏలూరు యంగ్ అన్న కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్టు ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. ఇక సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3:30 గంట మాత్రమే ప్రసారాలు ఉండేవి, సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30కి ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు, 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30కి ప్రాంతీయ వార్తలు, 7:10కి వార్తలు, అంటే ఆ 10-15 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1/2 గంట సినిమా పాటలు ఉండేవి, 1/4 గంట హిందీ సినిమా పాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అలా కాకుండా 1/4 గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. May 2వ వారమో మొదటి వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు, గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే May 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మౌర్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది మిగతా 4 గంటలతో పాటు. అంటే May 22 జరగలేదు, దాని బదులు May 29కి మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో May 29న ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరగా వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే ప్రెక్స్ ని పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాల లేక ఏకప్రెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు, సార్ సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి కార్యక్రమం బిగినింగ్ ఎవరూ మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవ్వరూ గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయము ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు, మనకి టెలిఫోన్ మెసేజ్ కూడా అంత సులువుగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్ళి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్ గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు, ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాస్ లు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ DFO కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్,

0: వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గట్టు పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ మోక్షసుందరం ఎయిర్పోర్ట్లు పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేటి శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళము. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు, ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు. ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు గనక వ్యక్తులు మారుతున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళైన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళైన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు అనంతపూర్ గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ మూడు సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్తాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధా అనే మాటను ఆర్వేటి శ్రీనివాసుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక 2 కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది, ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం కానీ ఇంటర్వ్యూ కానీ ఉండేది. తర్వాత 2004 ముందు, అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ సంజనప్ప ఉండేవారు, సుభాను శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మల్లిదండ్రి గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మల్లిదండ్రిని పుష్పరూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశవాణి ద్వారానే పడింది. అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ, అది బ్రిటిష్ కాలంలో వచ్చింది, భారతదేశంలో ఏకైక సంస్థ, అది ఆయిల్ సీడ్స్ మీద ఉన్న సంస్థ, అది 1945 వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి, మరీ ముఖ్యంగా సర్దేశాయి తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక 6 డేజీ ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలాన్ని గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఆయన చెప్పారు, అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్, అంటే అడవి బాపరాజు పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాము. ఇలాగా అనంతపురం ఆకాశవాణి బోరెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు ఇతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ధరణీతలం నుంచి దిగంతాలకే

0: పలికిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ

0: ఆకాశవాణి స్వరాల విరిబోణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30. తెలుగులో వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే భారత్ మే నివేశ్ లగ్భగ్ డబల్ హువా హై. దోనో దేశో కే బీచ్ ట్రస్ట్ బడా హై. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ సే తమామ్ నయీ సంభావనాయే బనీ హై. ఇస్కా లాభ్ ఉఠాతే హుయే హమ్ అగలే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ రహే హై.
0: 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో 1 స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ది చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
1: ఆనే వాలే ఏక్ సాల్ కే అందర్ హీ స్మార్ట్ బోర్డర్ కన్సెప్ట్ కే సాత్ సీమా సురక్షా బల్ కీ సురక్షా మే సభీ ప్రకార్ కీ టెక్నిక్ కో లెస్ కర్ కర్ ఏక్ అభేద్ బోర్డర్ కీ హమ్ సురక్షా కీ గ్రిడ్ బనానే కా కామ్ ఆగే బఢ్ రహా హై. ఔర్ బహుత్ కమ్ సమయ మే గృహ మంత్రాలయ, డ్రోన్, రడార్, ఆధునిక కెమెరాస్ ఔర్ బాకీ సారీ టెక్నిక్ కే సాత్ ఏక్ స్మార్ట్ బోర్డర్ కే ప్రాజెక్ట్ కో లేకర్ దేశ్ కే సామ్నే ఆయేగా.
0: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను

0: పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్ను సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ టు ప్రివేల్ ఓవర్ ప్లెయిన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 6 to 7 డేస్. వార్మ్ నైట్ కండిషన్స్ ప్రివేల్డ్ ఇన్ ఐసోలేటెడ్ పాకెట్స్ ఓవర్ పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈస్ట్ మధ్యప్రదేశ్ అండ్ విదర్భ. నౌ విల్ సీ ద అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ 2026. యాజ్ ఇన్ ద ఫిగర్ నార్థర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ కంటిన్యూస్ టు పాస్ త్రూ ద సేమ్ ప్లేస్ యాజ్ యెస్టర్డే, బట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్ ఫర్ ఫర్దర్ అడ్వాన్స్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇన్ టు సమ్ మోర్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అరేబియన్ సీ.
0: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 లాభపడి 75,415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పెరిగి 23,719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయమాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర

0: ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి శ్రోతలకు నమోవాకములు అర్పిస్తూ కాలక్షేపో నకర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పుట కలి సంతరణోపాయము హరికీర్తనముగా ప్రవర్తిల్లుననుట అక్షర సత్యము. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని సాధించే సాధనాలలో భక్తి చాలా గొప్పది అన్నారు శంకర భగవత్పాదులు. మహాభక్తులు ఎందరో మన పుణ్యభూమి అయిన భారతావనిలో జన్మించారు. వారిలో గానం ద్వారా భగవంతుణ్ణి సులభ మార్గంలో చేరుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారులలో అతి ముఖ్యులు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య, జయదేవులు మొదలగువారు. నేటి మన కథానాయకుడు అన్నమయ్య.

ആത്മാനാം ഹി ചരിതം ശൃണ്വതാം അഘനാശനം തസ്മാത് സർവം പ്രയത്നേന ശ്രോതവ്യം ബുദ്ധിമജ്ജനൈഹി. മഹാത്മുല പവിത്ര ചരിത്ര ബുദ്ധിമന്തുലു പാപനിവാരണ പ്രയത്നത്തോ വിനവലിനി. ഭക്തമഹാശയിലാര, తెలుగు భాషలో పదకవిత ఒక ప్రత్యేక వాంగ్మయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో సంగీత సాహిత్యాలు రెండు పరస్పరాచ్ఛాదితములు కాకుండా విజృంభిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో రాగ రస సౌందర్యంతో అర్ధనారీశ్వరత్వాన్ని ప్రత్యక్షీకరింపజేస్తాయి. పదకవితలోని ప్రధాన లక్షణం ఇది. మానవ సహజమైన నైజ గుణములను వ్యక్తం చేయడానికి ఈ పదకవితలు ప్రసిద్ధి పొందాయి. సాహితీ సౌరభవాసితాలైన పదకుసుమాలతో సప్తగిరి సార్వభౌమిని చరణ పద్మాలను అర్చించినవాడు తాళ్లపాక అన్నమాచార్యులు. క్రీస్తు శకం 15వ శతాబ్దిలో హరినందకాంశము నుంచి ఆయన అవతరించాడు. భక్తి మార్గ ప్రచారానికి సంకీర్తనలను ఆధారంగా తీసుకుని పరబ్రహ్మతత్వాన్ని జగజ్జేగీయమానంగా ఆలపించిన మహానుభావుడు అన్నమయ్య. సంస్కృతంలో సంకీర్తన లక్షణం రచించారు. శ్రీవేంకటనాథుని వైభవాన్ని 32,000 కీర్తనల్లో సంకీర్తించిన భక్తాగ్రేసరుడు. పల్లవి చరణాలతో కూడిన పదాలకు ఆంధ్ర వాంగ్మయంలో సుస్థిర స్థానాన్ని కల్పించి పదకవితా పితామహుడుగా పేరొందిన ధన్యచరిత్రుడు. విష్ణు సంకీర్తనమే విశుద్ధమైన జ్ఞానమని విశ్వసించి సర్వేశ్వరుని అనంత కళ్యాణ గుణ వైభవాలను తన సంకీర్తనంలో కీర్తించిన అన్నమయ్యలో సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి, త్రివేణీ సంగమం వలె మూర్తీభవించాయి. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము అంటూ సారపు కైంకర్యములు కేశవు కైంకర్యంబులు. ఈతడే ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు, ఈతడు గలుగబట్టి ఇందరు బతికేది. ప్రపంచ భాషలన్నిటిలోనూ పదకవిత పద్య కవిత అని రెండు విధాలు. పాడుకోవడానికి ఉపయోగించేది పదం. ఈ పదాలు శృంగార వైరాగ్య పదాలని రెండు రకాలు. తాళ్లపాక వారి కాలమున సంకీర్తనమునకే పదము అని పేరు. వాచం గేయం చ కురుతే స వాగ్గేయకారః. తెలుగులో ప్రథమ వాగ్గేయకారుడైన అన్నమాచార్యుడు సంస్కృతంలోనూ కూడా దాదాపు 100 పదాలు మనోహరంగా రచించారు. పావనములు

అన్నమయ్య చరిత్రకు వీరి మనుమడు తాళ్లపాక చినతిరువేంగళనాథుడు రచించిన అన్నమాచార్య చరిత్ర ఆధారం. ఇది ద్విపద కావ్యం. ఇతడు పెద తిరుమలాచార్యుని నాలుగవ కుమారుడు. చిన్నన్న అని వ్యవహార నామం. తాళ్లపాక పొత్తపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశ్వర స్వామి కరుణతో ఆ గ్రామజనులు సుఖజీవనం సాగించేవారు. ఇతడి చెన్నకేశవ స్వామిని జనమేజయుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఆ గ్రామవాసులు గోవిందుని దివ్య మంగళ విగ్రహం వికనుచు, నారాయణుని దివ్య లీలా విశేషములను వినుచు, కౌస్తుభధారి హరి పూజలు సల్పుచు, మాధవు శ్రీపాదయుగమి తలపు సేయుచు, వనమాలిగును ప్రసాదంబె కురుచుచు, నందనందుని సన్నిధికి అరుగుచు తమ జీవితములను సార్థకపరుచుకునుచున్నారు. అన్నమయ్య నందవర వైదిక బ్రాహ్మణ వంశస్థుడు. వారు ఋగ్వేదులు, అశ్వరాయన సూత్రులు, భారద్వాజ గోత్రులు. నందవరీకుల గాథ

పదవ శతాబ్దిలో కాశీ నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణుడు నందవరీకుడు. పదవ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలో నందవరం అనే గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, వారణాసిలో క్షామం రాగా నందరాజు ఆశ్రయంలో నందవరంలో స్థిరపడ్డారని, తద్వారా నందవరీకులుగా ప్రచారం పొందారని జనవాక్యం. అన్నమయ్య వంశీకులు. అన్నమయ్య వంశానికి మూలపురుషుడు భరద్వాజ ఋషి, తర్వాత నారాయణయ్య, ఆయన కుమారుడు విఠలయ్య, ఆయన కుమారుడు నారాయణయ్య, విఠలుడు, నారాయణుడు, నారాయణ సూరి, ఆయన కుమారుడు అన్నమయ్య. అన్నమయ్యకు ముందు నాలుగవ తరంలో జన్మించిన నారాయణయ్యతో అన్నమయ్య చరిత్ర ప్రారంభం. నారాయణయ్య చిన్నతరంలో చదువు సంధ్యలు అబ్బలేదు. తండ్రి విఠలయ్య తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేటి కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. ఊటుకూరునందు గురువులు నారాయణయ్యను సామ దాన భేద దండోపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. ఆ బాలుడు అవమానంతో కుంగిపోయాడు. లేత మనస్సు గాయపడింది. ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతాలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని విని నారాయణయ్య ఆ పుట్టలో చెయ్యి పెట్టాడు. త్రికాల వేదిని చింతాలమ్మ ప్రత్యక్షమై ఓదార్చింది. చెన్నకేశవ స్వామి అనుగ్రహంతో సకల విద్యలు పొందగలమని, నీకు మూడవ తరంలో శౌరి వరప్రసాదం వల్ల పరమభాగవతోత్తముడు జన్మిస్తాడని అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశాను ప్రకారం తాళ్లపాక చేరి నారాయణయ్య ఆశ్రిత క్లేశనాశకుడైన చెన్నకేశవ స్వామిని సేవించి స్వామి అనుగ్రహంతో వేరవేరాంగ పారంగతుడే సర్వజ్ఞుడు అని కీర్తి పొందుతాడు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఇతడు సకల విద్యాధురంధరుడు. వీరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మాడుపూరు మాధవస్వామి భక్తురాలు. సంతాన రాహిత్యంతో మనోవిరజింది సర్వజనాభీష్టదాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శింపగోరి పయనమై తిరుమల చేరి స్వామి మందిరం చేరి గరుడ కంపం వద్ద సాగిలి మురుక్కారు. స్వామివారి నిజఖడ్గమైన నందకాన్ని కలలో ప్రసాదించాడు. నందకాంశతో తమకు పుత్రోదయమవుతుందని నారాయణ సూర్యలక్కమాంబ తెలుసుకుని తాళ్లపాక చేరుతారు. సర్వధారినామ సంవత్సర వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో 9/5/1408 సంవత్సరంలో బుధవారం రోజున పుత్రోదయమై అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్భవంతి భూతాని అన్న శృతి ప్రకారం పరబ్రహ్మవాచకంగా అన్నమయ్య అని నామకరణం చేశారు. అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారులు అనేవి నామాంతరాలు అన్నమాచార్యులకు. తాళ్లపాక సాహిత్యంలో శాసనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందరి కౌస్తుభమే శఠగోపయతిగా, గుడిగంట వేదాంత దేశికులుగా, స్వామి హస్తమందలి నందకమే పేయాళ్వారులు అన్నమయ్యలుగా అవతరించారు. అన్నమయ్య బాల్యం. పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెబితే మొక్కేవాడు. వెంకటపతి మీద జ్వాల పాడినదే నిద్రపోడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీది ధ్యాసతో పొద్దు గడిపేవాడు. 5 సంవత్సరాలు నిండాయి. అక్షరాభ్యాసం జరిగింది. అహినాయకాద్రి వెన్నుని వరముచే విద్యలన్నీయూ అమితంబులగుచు విహ్వారంగ సీమ తాము తామే జొచ్చి నర్తనమాడదొడగి. అన్నమయ్యకు 8వ ఏట గర్భాష్టకల్లో ఉపరయన సంస్కారం నెరవేర్చారు తల్లిదండ్రులు. నా గాయత్ర్యా పరమం మంత్రన్న మాతు పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. అన్నమయ్య ఆడిన మాటల్ల అమృత కావ్యంగా, పాడినదిల్ల పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వింత వింతలుగా వెంకటపతిపై కీర్తనలు ఆలపించేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందినది మాత్రము 16వ ఏటనే. ఈ విషయం రాగిరేకులపైన తొలి వాక్యాల వల్ల స్పష్టమవుతోంది. బాల్యంలో తల్లిదండ్రులు వదినా చెప్పిన పనులు విసుగు చెందక చేసేవాడు. ఎప్పుడూ దండి భుజాన తగిలించుకుని పాటలు పాడటం ఇంటివారికి నచ్చేది కాదు. అందరూ కలిసి ఒకనాడు పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడవికి పంపారు. కొంత పచ్చిక కోసి, మనసంతా శ్రీహరిపైనే ఉన్నది, మరికొంత పచ్చిక కోయబోయేసరికి అన్నమయ్యకు కడవేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి భక్తి జనించాయి.
వేదనలో వేదం ప్రభవించినట్లుగా ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నంది పలికినది. లౌకిక బంధాలపై మమకారం వీడిపోయి, అయ్యో పోయ ప్రాయము కాలము, ముయ్యించు మనసునన్నే మోహమతినైతి, తగు బంధులా తనకు తల్లులు తండ్రులను వగలబెట్టుచు తిరుగువారేగాక, మిగుల వీరల పొందు మేలనచు హరినాత్మ తగిలి లేక, చింతాపరుడనైతే అని చింతించి, తల్లి తండ్రి దైవము గురువు ఎల్ల సంపదలనునై ఎల్ల చందముల నను బ్రోచు శేషాద్రినాథుని గొలచి మనియదా అని నిర్ణయించుకుంటాడు. ఆ సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపు చూశాడు. చేతిలో కొడవలి పారవేశాడు. యాత్రికులతో కలిసిపోయాడు. వారు సనకాదులనే భక్త బృందం. జింక చర్మపు కిరీటాలు పెట్టుకున్నారు. దట్టమైన పట్టెనామాలు, శంఖుచక్ర ముద్రికలు, కాళ్లకు కంచుటందెలు పెట్టుకున్నారు. దండెలు మీటుకుంటూ చిటిదాళాలు వాయిస్తూ భక్తి పారవస్యంతో

చిత్రగతిలో పాడుకుంటూ యాత్రికులతో కలిసి తిరుపతి చేరతాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలలో గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో మే నెలలో గంగమ్మ జాతర వైభవపేతంగా జరుగుతుంది. అనంతరం అన్నమయ్య 108 తిరుపతులను కీర్తిస్తూ

అచ్చడి చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు, విశ్రాంత దేశాలు సందర్శించి తిరుమలకు పయనమై మార్గ మధ్యంలో అళిపురి సింగరి, తలయేరుగుండు, పెద్ద ఎక్కుడు, కప్పురంపు కాలువలను సందర్శించాడు. అలిపిరి కొండ ఎక్కుడులో తెలుమిట్టుగల ప్రాంతం. అడిపడి, అలిపిరి అని వ్యవహారనామాలు. ఇక్కడ వెలసిన నృసింహస్వామిని అన్నమయ్య దర్శించాడు. తలయేరుగుండు కొండ ఎక్కే భక్తులు ఈ గుండును తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులుండవని నమ్మకం. ఆంజనేయస్వామి వారి మూర్తి దీనిపై కనిపిస్తుంది. స్వామి పాదాలు దీని వద్దనే ఉన్నాయి. శ్రీరామానుజుల వారు తిరుమల నంబి వద్ద రామాయణ రహస్యాలు తలయేరుగుండు సమీపంలో తెలుసుకునేవారు. తిరుమల నంబికి మధ్యాహ్న సమయంలో తిరుమల వెళ్లి స్వామి పూజ చేయుటకు ఆటంకం ఏర్పడింది. తిరుమల నంబి బాధపడ్డారు. స్వామి పాదాలు ఇక్కడ ప్రత్యక్షమైనాయిట. ఈ పాదపద్మములను అన్నమయ్య

తలయేరుగుండు దాటిన తర్వాత కనిపించేది కురువ మండపం. కురువనంబి, కురువరతి నంబి అని అన్నమయ్య కొండలపై నెలకొన్న కోనేటి రాయుడువాడు అనే కీర్తనలో వ్యవహరించిన ఈ భక్తుడు ప్రతినిత్యం కుండలి చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను తయారు చేసుకున్న కొయ్య వెంకటేశ్వరిని పూజించేవాడు. తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకనాడు చక్రవర్తి బంగారు పుష్పాలు తొలగి బంకమట్టి పూలు స్వామి చరణాలపై నిలిచాయి. రాజు కుమ్మరిని శరణు వేడాడు. కురువ అంటే కాలిత్రోవ, కాలిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువరతి నంబి. పెద్ద ఎక్కుడు, ఇక్కడ మెట్లు నిట్ట నిలువుగా ఉంటాయి. వల్లవరాయని మఠం క్రీస్తుకము 1287 ప్రాంతంలో నమ్మాళ్వారు ఈ మండపాన్ని నిర్మించిన ఇతడు వల్లవరాయని మఠం నిర్మించాడు. కప్పురంపు కాలువ, పెద్ద ఎక్కుడు, మోకాళ్ల ముడుపు మధ్య ఈ కాలువ ఉన్నది. ఆ కాలువకమ్మని వాసనలు ఆఘ్రాణిస్తూ పూ పొదలను జలప్రవాహాలను చూసుకుంటూ మోకాళ్ల పర్వతం చేరాడు. మధ్యాహ్న సమయం కావస్తోంది. ఎన్నడూ తల్లిని విడిచి ఉండేవాడు కాదు, వాకిలి దాటి ఎరుగడు. కావున ఒక పొద కింద కూర్చుండి చెప్పులతోడనే అలసిపోయి ఒక రాతిపై పరున్నాడు. మోకాళ్ల ముడుపు వెంకటశైలము సాలగ్రామమైనది కనుక యాత్రికులు మోకాళ్లతో నడిచేవారు అంటారు. ఒక్కొక్క మెట్టు మోకాళ్ళ ఎత్తు కలిగి మోకాళ్ళు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ల ముడుపు అనే పేరొచ్చింది. బాల అన్నమయ్య అలసటను, ఆకలిని జగదంబ అలమేల్మంగ గమనించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలసత్కాంతులు విరజల్లుతూ

ఒక పెద్ద ముత్తైదు ఊలే బాలుడున్న ప్రదేశానికి చేరి చేర తీర్చి సాలగ్రామమయమైన తిరుమలను చెప్పుకాళ్లతో ఎక్కరాదని శౌరి తాను భుజించిన ప్రసాదాన్నములు పెట్టి కందర్పజనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్ధానమైనది. అన్నమయ్య నలుదిశలా చూచి మనసులో ఆశ్చర్యచకితుడై ఆ పద్మదళాయ తాక్షి తన చేతనించిన ప్రసాద ప్రభావమున సంగీత సాహిత్య ధురంధరుడై అలమేలుమంగపై ఆసువుగానొక శతకంబు అర్పించి

అలమేల్మంగ ఆశీర్వాద బలంతో తిరుమల చేరుకుని దివ్యస్థలాలను సందర్శిస్తాడు. పుష్కరిణి, స్వామి పుష్కరిణి గురించి వరాహపురాణంలో స్వామి పుష్కరిణి ఎందు స్నానం, సద్గురుని సమాశ్రయం, ఏకాదశి వ్రతానుష్ఠాన సిద్ధి అని మూడు సంఘటనలు మహాపుణ్య విశేషం. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ లభించడం, క్రమంగా వర్ణాశ్రమ ధర్మాలను నెరవేర్చడం, అందులో ఒక్కసారి అయినా శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించడం అత్యంత దుర్లభం. పుష్కరిణి సోయగానే చూచి విస్మయం చెంది, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా అని కీర్తించి తిరుమలలో తెప్పోత్సవం ఆర్జిత సేవగా మంగళవారం నాడు నిర్వర్తిస్తారు. వరాహస్వామి ఆలయం తిరుమలకు వరాహక్షేత్రము అని నామాంతరం. పుష్కరిణికి వాయవ్య దిశలో ఈ ఆలయం ఉన్నది. అనంతరం పెదగోపురానికి, నీడతిరుగున చింత చెట్టుకు, కోరికలు తీర్చే గరుడకంబానికి నమస్కరించి చెంపక ప్రదక్షిణం చేశాడు. ప్రసాదశాలకు చేరి తిమ్మప్పనికి నివేదించే భక్ష్య భోజ్యాలు, వెన్నగాసిన వింతపచ్చళ్ళు, దధ్యోజనాలు, అప్పాలు, రసాలు, అతిరసాలు దాసులకు సమర్పిస్తున్న వైభవానికి ఆశ్చర్యపోయాడు. అట అన్నమయ్య శ్రీనివాసుని నమస్కరించి భాష్యకారులను పొగడి శ్రీనృసింహుని సేవించి జనార్దనుని సన్నతించి అలమేలుమంగకు అభివందనాలు సలిపి యాగశాలను కీర్తించి ఆనంద నిలయాన్ని దర్శించుకుంటాడు. అట్లే స్వామివారి కళ్యాణ మండపాన్ని, బంగారు గరుడుని, అశ్వశేష వాహనాలను తిలకిస్తాడు. తిరుమలలో నృసింహాలయం ఈశాన్య దిశను ఉన్నది. గరుడవాహనం గూర్చి, ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గని పగిలే అన్న కీర్తన రచించారు అన్నమయ్య. పిడప తట్టుపురుగు తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించాడు. తట్టుపురుగు తయారు చేసే ప్రదేశం పక్కనే బంగారు పళ్ళెల్లో చక్కెరలు అరగించుచు పంచవన్నెల రామచిలుకలు వెంకటపతిని సేవించడం, కానుకలను సమర్పించండి, కొండలప్పకు దండాలు పెట్టండి అని పలుకుతున్నాయిట. స్వామి పట్టుపీతాంబరాల శ్రీభండారాన్ని చూశాడు. తన పంచకొంగున ఉన్న ఒక బంగారు కాసు గాదెలకు సమర్పించి అర్పించాడు. బంగారు వాకిలి చేరి స్వామిని దర్శించి పులకాంకిత గాత్రుడై సర్వాలంకార శోభితుడైన స్వామిని గురించి ఆనందాతిశయంతో

అని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తి తత్పరతకు ముగ్ధులై తీర్థప్రసాదాలు ఇచ్చి చటకోపంతో దీవించారు. శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు, మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు అని కీర్తించి ఒక మండపంలో విశ్రమించి మరునాడు కుమారధారా తీర్థం, అమరతీర్థం, ఆకాశ గంగ, పాప వినాశనం, వైకుంఠ జాబాలి విరజా తీర్థములు, చక్ర తుంబుర సనక సనందనాది తీర్థములు అన్నీ సందర్శించాడు. వరాహస్కాంద పురాణంలో వీటి వర్ణన కనిపిస్తుంది. తీర్థస్నానం ముగించుకుని స్వామి సందర్శనకై వెళ్ళాడు. ఆలయం మూసి ఉన్నది. వెంకటపతి శతకం పఠించాడు. తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ వేంచేసి ఉన్న గరుడాళ్వారు, విశ్వక్సేనుని, సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుణ్ణి దర్శించాడు. వివిధ అర్చామూర్తులను సంసేవించాడు. వెంకటగిరిపతి ఎదుట నిలిచాడు.

అన్నమయ్య చేతుల్లో పడింది. అర్చకులు సంభ్రమంతో బాలుని మహిమను కొనియాడారు. స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజుకు వరాహస్వామి ఆలయంలో విశ్రమించాడు. తిరిగి ద్వాదశి నాడు స్వామిని సందర్శించుకుని తిరువీధుల వెంట కోవెల చుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నెపై విశ్రమించాడు. పంచసంస్కార దీక్ష. ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహించిన దినం. వైష్ణవ మత స్వీకారానికి స్వామి సంకల్పం పొందిన రోజు. ఘన విష్ణువు అనే వైష్ణవేతి తిరుమలలో నివసించేవారు. మహాభాగవతులు వైష్ణవతత్వాన్ని ప్రబోధించేవారు. ఎతికి స్వామి కల్లో కనిపించి ముద్రికలు ఇచ్చి, తాళ్లపాక అన్నమయ్యనే నా భక్తుడొకడు, చిన్నవాడు, నల్లనివాడు, నన్ను ఎప్పుడూ విడువక సంకీర్తనము చేయుచుండు, ముద్దుగారే పిల్లవాడు, వానికి ముద్రాధారణ గావింపమన్నారు. ఎతి స్వామి వాత్సల్యానికి పరవశుడై శిష్యులను వెంటరాగా యజ్ఞశాలకు చేరుకుని అట అన్నమయ్య భగవత్ సంకీర్తనలు ఆలపిస్తుంటే తన్మయుడైపో

బాలుని ఆనవాళ్లు స్వామి చెప్పినట్టుగానే ఉన్నాయి. బాలుని సమీపించి స్వామి ఆదేశానుసారం వేద మార్గానుసారం శంకు చక్రాంకితను చేసి పంచ సంస్కారాలు నెరవేర్చారు. అప్పటి నుండి అన్నమాచార్యులు అయ్యారు. వైష్ణవుల్లో పంచ సంస్కారాలు అతి ప్రధానాలు. తాపము, రెండు భుజముల ముద్రికల ధారణ, పుండ్రము, మొత్తం 12 ఊర్ధ్వపుండ్రములు, నామము, దీక్షా సమయం నుండి శ్రీనివాసదాస ఇత్యాది నామములు, మంత్రము ఓం నమో నారాయణాయ, యాగము భగవదారాధనా పద్ధతి. వైష్ణవమత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నమయ్య తిరుమలలోనే గడిపినట్లు భావించవచ్చు. 8 సంవత్సరాల పిన్నవాడుగా తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో సూరిగారు లక్కమాంబ కుమారునికై పరితపిస్తారు. స్వామి అనుగ్రహించే తిరుమల చేరి పుత్రునికై వెదికారు. వైష్ణవ దీక్ష పొంది శంకుచక్రాల ముద్రలు ధరించి స్వామిని సంకీర్తిస్తున్న అన్నమయ్యను చూచి తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వెంకట విభుడు తమ తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయులవుతారు. తమ బిడ్డ కారణజన్ముడని గ్రహించారు. కడుపు తీపితో అన్నమయ్యను తాళ్లపాక రమ్మని ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడదు అన్నమయ్య. తల్లితో వీడకు ఇష్టపడడు. తల్లి మాట కాదనలేడు. అందుకే తిరుమలవాసిని వేడుకుంటాడు. స్వామి కలలో ఆదేశం వినిపించింది. పరచింతలుడిగి నాపైన విన్యస్తభరుడవై ఉండ శుభంబులన్నీను అనఘాత్మ నిన్ను చెందునని వరంబిచ్చి జననివాక్యము త్రోయిదనుజు కుమారా అన్నారు స్వామి. తాళ్లపాకలో అన్నమయ్య. స్వామి ఆదేశానుసారం అన్నమయ్య తాళ్లపాక చేరి భగవత్కీర్తన గానాన్ని నారాయణ నామస్మరణాన్ని మాత్రం విడవలేదు. నామలీలాగుణాదీనాం ఉచ్చైర్భాషాత కీర్తనం. తాళ్లపాకలో భగవతత్వ బోధనకు శ్రీకారం చుట్టి అనేక విధాలుగా పరతత్వాన్ని గూర్చి ప్రబోధించసాగాడు. యవ్వన దశలో అన్నమయ్య వైరాగ్య గీతాలు పాడడం గ్రామస్తులకు వింతగా తోచింది. బంధుజన పరిహాసము తప్పలేదు. అన్నమయ్య వివాహం. అన్నమయ్య వైఖరిని తల్లిదండ్రులు గమనించారు. పర్యవసానంగా పెళ్లి ప్రయత్నాలు చేయసాగారు. ఫలించలేదు. స్వామి అనుగ్రహించే తిమ్మక్క అక్కలమ్మ అను కన్యకలతో వివాహం జరిగింది. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి రచయిత్రి. సుభద్రాపరణి అనే దిపద రచించింది. గృహస్థాశ్రమ ధర్మాలను నివర్తిస్తూ భగవత్ సేవలో నిమగ్నమయ్యాడు. 16 ఏట నుండి స్వామి ఆదేశం ప్రకారం రోజుకొక సంకీర్తన రచిస్తూ సంకీర్తన యజ్ఞాన్ని కొనసాగించాడు అన్నమయ్య. అహోబల ప్రయాణం. సంకీర్తనా యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అన్నమయ్యకు భగవతత్వాన్ని బోధించే వేదాంత రహస్యాలు తెలుసుకోవాలని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి పయనమయ్యాడు. కర్నూలు జిల్లా సిరివోలు మండలంలో రుద్రవరం గ్రామ సమీపంలో నల్లమల కొండల మధ్య ఉన్నది అహోబిలం. ఆదివంశం శఠగోపయ్య అహోబలమఠ సంస్థాపకుడు. ఆయనను ఆశ్రయించాడు. అహోబల నృసింహుడు తానే గురువై త్రిదండాలను మంత్రాలను శఠగోపయ్యకి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యాసి అయి వేదాంత దేశకుని సాంప్రదాయానుచరుడై వైష్ణవమత ప్రచారకుడిగా కీర్తినందాడు శఠగోపయ్యతి. ఈయన వద్ద అన్నమయ్య విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం చేసి నృసింహ మంత్రాన్ని పొంది వెంకటేశ్వరుని వలె విశేషంగా అహోబిల నృసింహుని ఆరాధించాడు. శ్రీ వెంకటేశ్వరునిపై కాక నృసింహునిపై రచించిన కీర్తనలు వేరే దైవంపై రచించలేదు అన్నమయ్య. శ్రీ నృసింహ మంత్ర పఠన ప్రభావంచే అక్షరానికి 1000 వంతున 32,000 కీర్తనలు రచించాడని, రాముని కృష్ణుని నృసింహుని ఏ దైవాన్ని కీర్తించినా తుడిచరణాలలో శ్రీవెంకటేశ్వరుని అభేదతత్వాన్ని కల్పించి కీర్తించాడు. తుంబురుడో నారదుడో గంధర్వుడో అని సర్వజనులు అన్నమయ్యను ప్రసిద్ధించేవారు. ద్విపదలో అన్నమయ్య రామాయణం రచించారు. అది అలభ్యం, అజాశ్రయం. టంగుటూరుని పాలించే సాళ్వ నరసింహరాయలు అన్నమయ్య ఖ్యాతి విన్నాడు. తన కొలువుకు రమ్మని ఆహ్వానించాడు. విజయనగర రాజులకు తిరుమలకు ఉన్న అనుబంధం ప్రసిద్ధమైనది. విజయనగరాధీశులైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల వారు ప్రభువునకు అనేక కైంకర్యాలు చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. సాళ్వ నరసింహ భూపతి 1486 నుంచి 1491 వరకు పాలించాడు. దండనాథుడుగా టంగుటూరుకు ఉండేవాడు. కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది టంగుటూరు. అందువల్లే నరసింహ భూపతి అన్నమయ్య కీర్తనలు వినడం తటస్థించింది. అన్నమయ్య రాజు కోర్కెను మన్నించి టంగుటూరు చేరుకుని కేశవమూర్తి ఆలయ సమీపంలో
ఒక నగరం నిర్మించి ఇవ్వగా రాజు అందులో నివాసమున్నారు అన్నమాచార్యులు. పెనుగొండ రాజ్యానికి ప్రభు అయినాడు రాయలు. టంగుటూరు నుండి పెనుగొండకు రప్పించారు అన్నమయ్యను. వెన్నునిపై విన్నవించిన లోకసన్నుతంబైన మీ కీర్తనలు వినాలని కోరాడు అన్నమయ్య. రంగైన రాగవర్ణములతో కర్ణప్రేయంగా ఎన్నో కీర్తనలు వినిపించాడు అన్నమయ్య. సంకీర్తన రచనా ప్రతిభకు రాయలు ముదమందాడు. అనేక విధములుగా సంభావించాడు. చాల్వ నరసింగరాయలు అన్నమయ్యకు పెనుగొండలో ఒక నగరం నిర్మింపజేశాడు. వైష్ణవధర్మ వ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందనే అభిప్రాయంతో అన్నమయ్య కూడా అంగీకరించాడు. విశిష్టాద్వైత ప్రచారం చేయసాగాడు. రాజధిక్కారం అన్నమయ్య పదాలు శృతులై శాస్త్రములై వెంకటశైలపతి వల్లభరతి క్రీడా రహస్యాలై కీర్తిని పొందాయి. ఒకనాడు రాయలు అన్నమయ్యను కొలుగు ఆహ్వానించి వెంకటవల్లభునిపై మధుర పదాలను వినిపించమని ప్రార్థించాడు. సభలో కవులు, విద్వాంసులు, గాయకులు, సామంతులు, ఖండనాథులు కొలువే ఉన్నారు. అన్నమయ్య రాజు కోరికను మన్నించి ఏమోకో చిగురుటధనమున ఎడనెడ కస్తూరి నిండెను అంటూ దివ్య దంపతులు అలమేల్మంగా శ్రీనివాసులను గూర్చి మధుర సంకీర్తన గానం చేశాడు. రాజు అన్నమయ్య మహిమ తెలిసి కూడా నాపైనొక్క పదము చెప్పమని కోరాడు. అన్నమయ్య చెవులు రెండు చేతులా మూసుకుని హరిహరి అనుచు హరి ముకుందుని గోవిందుని కొనియాడు నా జిహ్వ, నిన్ను కొనియాడంగ నేరదు. నరహరి కీర్తన నానిన జిహ్వ, ఒరులను నుతింప నోపద జిహ్వ, పరిపరి విధాల తలబోసి నరసింహరాయలు యొక్క నైత్యపు పలుకులకు ఖిన్నుడై రాజాశ్రయంలో లభించే భోగాలను సిరిపతిని కొలిచే మాకు సిరులు ఒరులు ఇయ్యవలెనా అని రాజుకు తెలియజేసి సభ నుంచి నిష్క్రమించాడు. సింహరాయలు ఈ ధిక్కారాన్ని సహింపలేకపోయాడు. భటులచే అన్నమాచార్యుని బంధింపజేశాడు. మూడు రాయలు గండ సంకెలు తగిలించి చెరసాలలో బంధించాడు. అన్నమయ్య

అని ఆర్తత్రాణపరాయణుడైన శ్రీవేంకటవిభుని ప్రార్థించగా సంకెళ్ళు వీడిపోయాయి. భటులు ఈ విషయం రాయలకు తెలిపారు. రాజు మిత్రత్వం మరచి తిరిగి సంకెళ్ళు వేయించాడు. అన్నమయ్య తీరని ఆవేదనతో స్వామిని వేడగా శృంఖలాలు ఊడిపోయాయి. రాజు ఈ చర్యకు భయపడిపోయాడు. అన్నమయ్య చరణాబ్దములకు సాగిలి మృక్కాడు. పట్టమహిషితో సహా వేడుకుని రాచమర్యాదలతో తిరిగి ఆదరించాడు. అన్నమయ్య రాజును క్షమించి కృతయుగంలో ధ్యానం వల్లను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్లను, ద్వాపరంలో అర్చనాదుల వల్లను, కలియుగంలో హరి సంకీర్తన వల్లను జనులు ముక్తి పొందుతారు. హరిభక్తులను సేవించు, భాగవతావమానం భగవదవదాన అవమానాన్ని మించినదని రాయలకు ఉద్బోధిస్తాడు. రాజాశ్రయం వీడి తిరుమల చేరి స్వామికి శృంగారమంజలి సమర్పించాడు. అన్నమయ్య రచించిన లఘుకృతుల్లో లభ్యమైన వాటిల్లో ఇది ఒకటి. తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో అన్నమయ్య పాల్గొనేవాడు. అంతేకాక దేశ సంచారం చేసి అనేక క్షేత్రమూర్తులపై ఎన్నో సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య మహిమలు. అన్నమయ్య వాక్శుద్ధి కలిగి ఉండేవాడు. అతని నోటి వెంట వచ్చిన మాట అక్షరాలా జరిగేది. ఒకరోజు స్వామికి నైవేద్యంగా మామిడి పళ్ళను సమర్పించగా అవి పుల్లగా ఉన్నాయి. జీడి పులుసుకాయలు స్వామికి సమర్పించాలని చాలా మనోవేదన చెందాడు. ఆ జీడి మామిడి చెట్టును తాకి దీని పళ్ళు తీయని వేగుగా కాని వెంకటపతిని ప్రార్థించాడు. ఆ జీడి మామిడి పళ్ళు తీయనిగా అయ్యాయి. అలాగే ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి అన్నమయ్యను ధనవర్ధించాడు. అన్నమయ్య వశ్యవాక్కు వల్ల ఒక రాజు ధనం సమకూరుస్తాడు. పురంధరదాసు అన్నమయ్యను వార్ధక్యంలో దర్శించాడు. దర్శించి సాక్షాత్తు వెంకటేశ్వరుని అవతారమని కీర్తించాడు. అన్నమయ్య దాసుల వారిని కౌగలించుకుని, నీవు సంధ్యవార్చుకోవడానికి ఆ స్వామితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలివి, విఠలుని అవతారం అని కీర్తించాడు. 32,000 కీర్తనల్లో లభ్యమైనవి 14,000 కీర్తనలు మాత్రమే. శృంగారమంజరి శ్రీవెంకటేశ్వర శతకం, సంకీర్తనాలక్షణం, ద్విపద రామాయణం, సంస్కృతంలో వెంకటాద్రి మహత్యం, 11 శతకాలు, ప్రబంధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అన్నమయ్య మహాభక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్రప్రాయములైన భక్తి పాటలు పాడినవాడు కాదు. సంగీతవేత్త అయినప్పటికీ నాదప్రధానమైన రచనలే సాగించలేదు. మహాకవి అయినా కావ్యాలు అల్లినవాడు కాదు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాశిలో వాసిలో మిన్నయైన భావప్రధాన రచనను చేసినవాడు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పదప్రక్రియకు ఒక నిర్దుష్ట స్థానం కల్పించి పదకవితా పితామహుడని, ద్రావిడాగమ సార్వభౌముడుగా ప్రశస్తి పొందినవాడు అన్నమయ్య. ఆధ్యాత్మ పదాలను గురించిన తిరుమలయ్య అనేక రీతులుగా తమ తాతగారిని కీర్తించాడు. అవవిధ భక్తి మార్గాలను, వేద ప్రమాణాలను, పరతత్వాన్ని, దేహదేహి అనుబంధాన్ని, శరణాగతిని, మాయతత్వాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. సర్వభోగాలను అనుభవించిన పిమ్మట పరతత్వచింతనకు ప్రయత్నించడం అవివేకం అంటూ, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీ, తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతి, సూత్రార్థ ప్రకాశికలోని భావాన్ని కడలుడిపి నీరాడగా తలచువారలకు, కడలేని మనసుకు కడమ ఎక్కడిది అంటూ, కర్మబంధాన్ని తప్పించుకోవడం భగవంతుడికి కూడా తప్పదని చమత్కరించాడు. అన్నమయ్య సంకీర్తనలు ద్రవిడ వేదాంతమని కీర్తింపబడుతున్న ఆళ్వారుల పాశురాలలో సరిపోల్చదగినవి. మధుర భక్తుడు అన్నమయ్య శ్రీవెంకటేశ్వరుని చిన్నికృష్ణునిగా మనసులో భావన చేసి

అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని పరతత్వంగా భావించి శృంగార భక్తి భావనలో ఎన్నో వేల కీర్తనలు రచించాడు. అశాశ్వతమైన లౌకిక విషయాలు విడచి పరమార్థము నుందే మనసు నిలిపి సోపానక్రమంగా పరమాత్మయందు తన్మయీభావం పొందడమే మధురభక్తి లక్ష్యం. వైష్ణవంలో గోపికాభక్తి ప్రసిద్ధమైనది. జీవాత్మ పరమాత్మ సంయోగానికే పరితపించడం అనేక విధాలుగా ఉల్లేఖింపబడినాయి. సామాన్య జనులు తత్వదృష్టితో దైవమును చూచి కొలుచుట తరించుట వలనుగాని పని. వారి వారి అనుభవములకు తగిన శృంగార లీలనైతే మధురముగా చేపట్టి పాడుకొనగలరు. అందుకే అన్నమయ్య శృంగార దృష్టితోనైనా వెంకటేశ్వర నామాంకిత కీర్తన సాగించి కృతార్థులగుదురుగాక అని జీవికాన్యాయంతో ఈ శృంగార కీర్తన రాసిని పెంచినట్టున్నది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకోటి గలదా? అన్నమయ్య పదాల్లోని దేశిక వితలు

తత్వాన్ని సామాన్యులకు తెలిపే ప్రయత్నంలో అన్నమయ్య పదాల్లో అనేక విధాలైన జానపద రీతులు చోటు చేసుకున్నాయి. దేశ పర్యటన మనర్చి జనజీవన సాహిత్యాన్ని బాగా ఆకలింపు చేసుకోవడంతో అన్నమయ్య పదాల్లో వివిధ జానపద రీతులు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య శిష్ట వ్యవహారం, సామాన్య ప్రజలలో ఉన్న భాష గ్రాంధికం వీటికి ప్రాధాన్యం కలిగించాడు. సంస్కృతంలో కొన్ని కీర్తనలు రచించిన పామర భాష అన్నమయ్య సంకీర్తనలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్ర వాగ్గేయకారుల్లో అనేక దివ్యస్థలాలు సందర్శించిన ఘనత అన్నమయ్యదే. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను, కర్ణాటకలోని కలశాపురం, మతంగాద్రి, విజయనగరం, కంచి, శ్రీరంగం, చిదంబర క్షేత్రాలు సందర్శించాడు. అంతేకాక తిరుమల పరిసరాలను, తాళ్లపాక చుట్టూ ఉన్న కనుమలను కూడా సందర్శించాడు. దయాగుణ సంప్రతితమై కరతలామలకమైన భగవతత్వాన్ని కోరి అలసి ఓపనంటేనూ అండనే ఉండు అని తన ఇష్టదైవమైన వెంకటాచలపతిని నరసింహస్వామిగా, మువ్వగోపాలునిగా, సీతారాములుగా, స్వగ్రామమైన మాడుపూరులోని చిన్నకేశవస్వామిగా భావించి అనేక విధములను వర్ణించి నిండాలిన భక్తి తత్పరతతో హృదయాన

భగవన్నామ సంకీర్తన చేసి ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని సూచించిన ఈ నందకాంశ సంభూతుడు ఫాల్గుణ బహుళ ద్వాదశ తిథియందు 1503వ సంవత్సరంలో శ్రీహరిలో ఐక్యమయ్యాడు.

0: మీరింతవరకు
1: అన్నమయ్య హరికథ విన్నారు. కథకురాలు నేమాని నాగలక్ష్మి భాగవతారిణి. ఈనాటి హరికథా కాలక్షేపం ఇంతటితో సమాప్తం.

0: ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన
1: సమయం 11 గంటలు. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
0: ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్. भारत और साइप्रस के बीच आतंकरोधी नवाचार और प्रौद्योगिकी, उच्च शिक्षा और अनुसंधान तथा सांस्कृतिक सहयोग पर संयुक्त कार्य समूह की स्थापना सहित विभिन्न क्षेत्रों में कई समझौते हुए. नई दिल्ली में प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस के राष्ट्रपति निकोस क्रिस्टोडोलाइट्स के साथ विभिन्न क्षेत्रों में द्विपक्षीय सहयोग मजबूत करने पर चर्चा की. वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में प्रधानमंत्री मोदी ने कहा कि दोनों देशों ने द्विपक्षीय संबंधों को रणनीतिक साझेदारी के स्तर तक बढ़ाया.
3: आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विस